भासिनी सुमधुर भा

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 8వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

సమయం 5:55 దాటింది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇవాళ డెత్ యానివర్సరీ ఆఫ్ చంద్రశేఖర్. భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన

నాయకులలో మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఒకరు. ప్రజాసేవ, నిజాయితీ, నిర్భయ నాయకత్వానికి ఆయన ప్రతీకగా నిలిచారు. ప్రతి ఏడాది జూలై 8న ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకుంటూ ఉంటారు. చంద్రశేఖర్ గారు 1927 జూలై 1న ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా ఇబ్రహీంపట్టి గ్రామంలో జన్మించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై ఆసక్తి చూపిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల కోసం పనిచేశారు. ఆయనను రాజకీయాల్లో యంగ్ టర్క్గా పిలిచేవారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటికీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం, ప్రజల తరఫున గట్టిగా మాట్లాడే స్వభావం ఆయనకు ఉండేవి. నిజాయితీ, నిబద్ధత, స్పష్టమైన అభిప్రాయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా ఉన్నాయి. 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 వరకు భారతదేశ 8వ ప్రధానమంత్రిగా ఆయన సేవలందించారు. ఆయన పదవీ కాలం కేవలం 7 నెలలు మాత్రమే అయినప్పటికీ ఆ సమయంలో దేశం తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల్లోనూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రశేఖర్ గారి జీవితంలో ఎంతో విశేషమైన ఘట్టం భారత్ యాత్ర. 1983 కన్యాకుమారి నుంచి ఢిల్లీ రాజ్ఘాట్ వరకు సుమారు 4000 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించారు. ఈ యాత్రలో గ్రామాలకు వెళ్లి రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల జీవన పరిస్థితులను దగ్గర నుంచి అర్థం చేసుకోవడానికి చేసిన ఈ యాత్ర భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది. రాజకీయ నాయకుడిగానే కాకుండా ఆయన మంచి రచయిత, అలాగే చింతనపరుడు కూడా. అంటే లోతుగా ఆలోచించే వ్యక్తి, విషయాలను పరిశీలించి విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై ఆయన ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. రాజకీయాల్లో విలువలు తగ్గకూడదని, అధికారం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. 2007 జూలై 8న ఆయన కన్నుమూశారు. అయితే ఆయన ఆలోచనలు, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, నిరాడంబర జీవనం ఇప్పటికీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ఇది చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం.

ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నాము ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు అక్కిపెద్ది సూర్యనారాయణ శర్మ గారి మాటల్లో సూక్తి సుధ విందాం.
1: చదువుకున్న వారికైనా చదువుకోని వారికైనా ఒక ఉద్యోగం అంటే వృత్తి సంపాదించుకోవడం ముఖ్యం. చదువు కంటే వ్యక్తికి వృత్తి పట్ల అంకితభావం కలిగి ఉండడం ఉద్యోగం పొందడానికి కారణమవుతుంది. దీన్ని తెలియజేసే కథను పరిశీలిద్దాం. విజయరాఘవరావు మంచి వ్యాపార సంస్థను నడుపుతున్నాడు. ఎంతోమంది వ్యాపారస్తులతో అతనికి పరిచయం ఉంది. విజయరాఘవరావు తెలివైన వ్యాపారి. ఆయనకు ఒక గుమస్తా కావలసి వచ్చాడు. వెంటనే పేపర్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఏరి ఇంటర్వ్యూకి పిలిచాడు. అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒకడికి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు

0: విజయరాఘవరావు స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడు. అతనికి ఆశ్చర్యం కలిగి పెద్ద చదువులు చదివిన వారిని కాదని, కనీసం 10వ తరగతి కూడా చదివిన వాడినే ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. ఇతను 10వ తరగతి కూడా ఉత్తీర్ణుడు కాలేదు, కాబట్టే ఇతరుని ఎంపిక చేశాను. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడు, మనం మంచిగా చూస్తే ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, ఇతనిలో ఇంకా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. 1, గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపును నిదానంగా వేశాడు, అంటే జాగ్రత్త గలవాడిని తెలిసిపోయింది. 2, క్రింద పడేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్ల మీద పెట్టాడు. 3, తల దువ్వుకొని చక్కగా ఉన్నాడు, బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాయి. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలు ఏమిటి ఉన్నాయి అని సమాధానమిచ్చాడు విజయరాఘవరావు. ఉద్యోగం సంపాదించడానికి పనిలో నేర్పరితనం, ఉత్సాహం, యజమాని పట్ల వినయం, నిజాయితీ ఇవన్నీ కూడా అర్హతలుగా పరిగణించవచ్చు. అలాగే తెలివితేటలు కూడా వ్యాపార బాధ్యతలను నిర్వహించడానికి కారణం అవుతాయి. రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి, ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుగా వేగంగా వెళ్ళి మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు, అయినా మొత్తం ఇంటిని నింపేందుకు ఆ గడ్డి సరిపోలేదు. 2వ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని మనసులో అనుకుని దాని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బులో 1 రూపాయితో కొవ్వొత్తును కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకు చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. చదువుతో పాటు చిన్నతనం నుంచి మంచి మర్యాద కలిగి ఉన్నవాళ్లు పెద్ద ఉద్యోగాలు పొందడమే కాక అందరిచేత గౌరవింపబడతారు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి ప్రాప్నుతాం, ప్రాప్నుత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ ధర్మం తత సుఖం అని ఆర్యోక్తి. విద్య వినయాన్ని ఇస్తుంది, అలా ఇచ్చేదే సరైన విద్య. దాని వలన ఉద్యోగ ప్రాప్తికి అర్హుడవుతాడు, దాని వలన నీతి నిజాయితీలతో ధనం సంపాదిస్తాడు, అలా సంపాదించిన ధనాన్ని ధర్మ సాధన కోసం ఖర్చు చేస్తాడు, దాని వలన తాను సుఖంగా ఉంటూ సమాజాన్ని కుటుంబాన్ని సుఖపెడతాడు. స్వస్తి.
1: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నారు ఆకాశవాణి సింహపురి FM. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

వేసవికాలంలో చేపట్టాల్సిన ఇంటి మొక్కల సంరక్షణ. ఆధునిక జీవనంలో ఇంటిని అందంగా ఉంచుకునేందుకు ప్రజలు వారి ఇంటి ఆవరణంలో మొక్కల పెంపకం ఎక్కువగా చేపడుతూ ఉన్నారు. కుటుంబ అవసరాలకు సరిపడా తాజా కూరగాయలను సొంతంగా సాగు చేసుకునేందుకు కూడా అనేక మంది మిద్దెలు డాబాలపైన కూరగాయల మొక్కలను పెంచుతూ ఉన్నారు. నివాస ప్రాంతాలలో మొక్కల పెంపకానికి అవసరమైన స్థలం అందుబాటులో అంతంత మాత్రమే ఉంటుంది. కనుక ఎక్కువ మంది ఇంటి ఆవరణంలో మొక్కలను కుండీలు ఇతర కంటైనర్లలో పెంచుతూ ఉన్నారు. సహజంగా భూమి మీద మొక్కల పెంపకం కంటే కుండీలలో ఎక్కువ జాగ్రత్తలు పాటించి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. కుండీలు కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమిత మట్టి నుంచే మొక్కలు తమ అవసరమైన నీరు పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి కుండీలలో పెంచే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను రోజువారీ జాగ్రత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఇళ్లల్లో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కల విషయంలో పలు మెళకువలు పాటించాల్సి ఉంటుంది. వేసవి కాలం

లో వాతావరణం పొడిగా వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కుండీలలో పెంచే మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఈ పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మెళకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి గాలి, వెలుతురు, తగిన సూర్యరశ్మి చాలా అవసరము. కానీ వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ వేడి పెరుగుతుంది. ఇంటి ఆవరణంలో పెంచే అలంకరణ మొక్కలు, కూరగాయలకు అధిక వేడి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ వేడిని తట్టుకునేందుకు మొక్కలు మట్టి నుంచి వేళ్ల ద్వారా అధికంగా నీటిని పీల్చుకొని ఆకుల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి వదులుతాయి. కుండీలు, కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది, కాబట్టి మొక్కలకు నీటి అందుబాటులో కూడా తక్కువగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలు నీటి ఎద్దడికి గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి మొక్కలను కాపాడుకునేందుకు గాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో మొక్కలపై నేరుగా ఎక్కువ ఎండ పడే అవకాశమున్న ప్రదేశాల నుంచి కొంతవరకు నీడపడే ప్రదేశాలకు లేదా గోడల వైపుకో మార్చడం మంచిది. వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలను విడివిడిగా ఉంచకుండా ఎక్కువ కుండీలను గుంపులుగా ఒక చోట ఉంచడం మంచిది. దీనివల్ల మొక్కల మధ్య వాతావరణం చల్లగా ఉండి ఎండ తీవ్రతకు వడలిపోకుండా ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కుండీలు, కంటైనర్లలోని మట్టిలో తేమ తొందరగా ఆవిరైపోతుంది, కాబట్టి కుండీలలోని మట్టి పూర్తిగా తడిచేలా నీరు పోయాల్సి ఉంటుంది. పైపైనే నీరు గనక పోస్తే కుండీల్లో అడుగు భాగాన మట్టి తడవక ఆ ప్రాంతాలలో ఉన్న వేర్లు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంటుంది. తగినంత నీరు పోయకపోతే కుండీల్లోని మట్టిలో పగుళ్ళు, నేర్రెలు ఏర్పడతాయి. వీటి ద్వారా కొన్ని రకాల పురుగులు, చీమలు సన్నని రంధ్రాలు చేస్తాయి. వీటి వల్ల కుండీలకు నీరు పోసినప్పుడు ఈ రంధ్రాల ద్వారా నీరు నేరుగా కిందకు వెళ్లిపోయి కుండీలకు కింద గల రంధ్రం ద్వారా బయటకి వచ్చేస్తుంది. ఫలితంగా కుండీలలోని మట్టి పూర్తిగా తడవక మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. కుండీల్లోని మొక్కల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మట్టిని జాగ్రత్తగా కలిపి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల దగ్గర పెంచే మొక్కలకు ఉదయం లేదా ఎండ తీవ్రత బాగా తగ్గిన సాయంకాల సమయాల్లో మాత్రమే నీరు పెట్టాలి. ఉదయం పూట నీరు పెట్టడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సాయంకాలం కూడా మరోసారి నీరు పెట్టినా మంచిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో నీరు పెట్టకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో మొక్కలకు నీరు పెడితే నీటి చుక్కలు ఆకులపై పడి ఆకులపై బొబ్బల వంటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. ఇంటి మిద్దెపైన, దాబాలపైన పెంచే పండ్లు, కూరగాయల మొక్కల పై భాగాన షెడ్ నెట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ నెట్స్ 50 నుంచి 75% నీడనిచ్చేవి, ఆకుపచ్చ రంగులో లభ్యమవుతాయి. మిద్దె పైన 6 నుంచి 7 అడుగుల ఎత్తులో ఈ వలలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ ను ఇంటి ఆవరణంలో సూర్యకిరణాలు అధికంగా పడే వైపున ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రదేశాల్లోనే మొక్కలకు ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు. షెడ్ నెట్లు నర్సరీలలో, వ్యవసాయ పరికరాలు, మందులు అమ్మే షాపుల్లో లభిస్తాయి. ఇంటి దగ్గర మొక్కలు పెంచే కుండీలు, కంటైనర్లలో తేమ తొందరగా ఆవిరైపోకుండా పై భాగాన ఎండిన ఆకులు, సేంద్రియ ఎరువు లేదా కంపోస్టును కప్పుగా మల్చింగ్ వేయడం మంచిది. దీనివల్ల సూర్యకిరణాల తీవ్రతను తగ్గించడమే కాకుండా కుండీల మట్టిలో గల తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. కుండీ పైభాగం చల్లగా ఉండడం వల్ల వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. వేసవిలో కుండీలు, కంటైనర్లలో పెంచే మొక్కలు ఎండ వేడి వల్ల ఒత్తిడికి లోనై ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు అదనంగా పోషకాలను తీసుకుని వినియోగించుకునే స్థితిలో ఉండవు. కాబట్టి ఈ కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు ఎరువులు వేయడం వల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురవుతాయి. మరి ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన రసాయన ఎరువులు అస్సలు వాడకూడదు. కానీ వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందించవచ్చు. ఇందుకోసంగా పచ్చి పశువుల పేడ లేదా కంపోస్ట్ ఎరువు 5 నుంచి 10 కిలోలు, వేప లేదా కానుగ నూనె గింజల పిండి లేదా చెక్క 1 నుంచి 2

0: లో డ్రమ్ము లేదా కంటైనర్లలో కలుపుకొని 2 నుంచి 3 రోజులు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ద్రావణానికి 4 గింతలు నీరు కలిపి పలుచని ద్రావణంలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ద్రావణాన్ని ప్రతి కుండీకి 1 లీటర్ చొప్పున ఉదయం పూట అలాగే 15 రోజులకు ఒకసారి పొయ్యవచ్చు. దీనివల్ల మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మొక్కలు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి. తమ ఇంటి దగ్గర పెంచుకున్న మొక్కల సంఖ్యను బట్టి ఈ సేంద్రియ ఎరువు ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు కాస్త ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి సమయాలలో ఇంటి దగ్గర పెంచే మొక్కల్లో వీలైనంత వరకు ఎలాంటి కత్తిరింపులు చేయకపోవడమే మంచిది. కత్తిరింపుల వల్ల మొక్కల్లో కత్తిరించిన భాగాల నుంచి అదనంగా నీరు ఆవిరైపోవడం, కత్తిరించిన భాగాల కింద రెమ్మలు రావడం లేత రెమ్మలు ఎండకు వాడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురై బలహీనపడతాయి. కాబట్టి వేసవి కాలంలో ఇంటి దగ్గర మొక్కల్లో ఎలాంటి కత్తిరింపులు చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. వడగాలుల నుంచి రక్షణ విషయానికి వస్తే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు మొక్కలకు హాని చేస్తాయి. వడగాలుల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు గాలులు ఎక్కువగా వీచే వైపున వెదురుతో అల్లిన తడకలు లేదా షెడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. వడగాలుల వల్ల మొక్కల్లోని ఆకుల అంచులు ఎండిపోవడము, చిరిగిపోయి మొక్కలు బలహీనమవుతాయి. ఇంటి ఆవరణంలో, వరండాలో, మిద్దె పైన పెంచే మొక్కల్లో పొడవైన మొక్కలను అంచుల వైపు ఉంచి తక్కువ పొడవు గల మొక్కలను లోపలి వైపు ఉంచడం వల్ల వడగాలుల తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. చీడపీడల నివారణ విషయానికి వస్తే వేసవిలో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల్లో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటితో పాటు ఆకులపై మచ్చలు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు ఎలాంటి రసాయన మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ ఫిల్లింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీవ్కి అయితే 3,000, జరీవ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ను ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గాని స్మార్ట్ ఇండస్ట్రీస్ గాని ల్యాండ్ ఫిల్లింగ్ లో వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం

0: మండలం అయ్యంబొట్ల పల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ధ వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మీద ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు, వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాగా మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలలలోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి 7 ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు.

2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకిత భావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एम आकाशवाणी संप्रति वार्ता श्रूयंताम प्रवाचिका रचाचा अथ वार्ता भारत इंडोनेशिया रणनीतिक सहभागित्वस्य सुदृढ़ाह्वानं कुर्वन् प्रधानमंत्री मोदी अवदत् यत् एतत् न केवलं द्वयोः देशयोः समृद्धौ अपितु क्षेत्रीय वैश्विक शांति स्थिरतासु च योगदानं प्रदास्यति इति जकार्ता नगरे इंडोनेशिया देशस्य संसदं संबोधयन् श्री मोदी अवदत् यत् भारतं विकासस्य मार्गं अनुसरति न तु विस्तारवादस्य
1: भारत विस्तारवाद नहीं विकासवाद की नीति पर चलता है और इसलिए हम भारत में कहते हैं सबका साथ सबका विकास आज मैं यही मंत्र यही भावना लेकर इंडोनेशिया के आप सभी सांसद सदस्यों के बीच आया भारत और इंडोनेशिया के बीच समुद्र ताजा भविष्य का केंद्र है
0: श्री मोदी द्वयोः देशयोः जनानां लाभाय यूपीआई आर्टिफिशियल इंटेलिजेंस स्टार्टअप इत्येतान् शिक्षां नवानवेषणं च समेत्य आंकिकीय सार्वजनिक अवसंरचनायां सहयोगस्य वर्धनाय अपि बलं प्रदत्तवान् तत्पूर्वं प्रधानमंत्री मोदी जकार्ता नगरे इंडोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यनेन सह प्रतिनिधिमंडलस्तरीय वार्तां कृतवान् उभय नेतृभ्याम परस्पर हितस्य क्षेत्रेषु सहयोगं वर्धयितुं ज्ञापनपत्राणां आदान प्रदानमपि कृतम् श्रीमोदी वर्याय एकस्मिन् समारोहे राष्ट्रपतिना प्रबोवो सुबियांतो इत्यनेन इंडोनेशिया गणराज्यस्य सर्वोच्च नागरिक पुरस्कारं बिंतांग आदिपूर्णा इति प्रदत्ता शिलातैल प्राकृतिक वातेंधन मंत्री हरदीप सिंह पुरी अवदत् यत् यदि अंतर्राष्ट्रीय स्तरे अशोधित तैलस्य मूल्यानि स्थिरानि उतवा न्यूनानि भवन्ति तरी आंतरिक पेट्रोल डीजल इत्येतयोः मूल्यानि सकारात्मक दिशि प्रवर्धन्ते इति अपेक्षा अस्ति मंत्री विश्वासं प्रकटितवान् यत् उपभोक्तृभ्यः दृक्पथः अनुकूलः एव अस्ति यतः वैश्विक तैल वातेंधनापूर्तिः निरन्तरं विस्तृता अस्ति इति नवदिल्ल्याम् अस्य वर्षस्य विकसित भारत शिखर सम्मेलनम् संबोधयन् श्रीपुरी अवदत् यत् भारतेन अद्यतनीयेषु दशकेषु वैश्विकोर्जा व्यवधानानां कूटनीतिक संवादस्य समायोजित नीतिगत हस्तक्षेपस्य देशीयोत्पादन वर्धनस्य आयातस्य विविधीकरणस्य च संयोजन माध्यमेन सफलतया समाधानम् अकरोत् इति विदेश मंत्री डॉक्टर एस जयशंकर अवदत् यत् भारत बहरीन सहभागित्वं निरंतरं गहनं भवति डॉक्टर जयशंकर ह्यः बहरीन देशस्य द्विदिवसीय यात्रायाः समापनम् अकरोत् यात्रावधौ डॉक्टर जयशंकर बहरीन देशस्य राज्ञा हमद बिन ईसा अल खलीफा इत्यनेन सह मेलनं कृतवान् असौ उप प्रधानमंत्रिणा शेख खालिद बिन अब्दुल्ला अल खलीफा इत्यनेन सह अपि मेलनं कृतवान् एतासु सभासु विदेश मंत्री राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू प्रधानमंत्री नरेंद्र मोदी चेत्येतयोः पक्षतः शुभकामनाः अपि प्रेषितवान् प्रधानमंत्री कार्यालयेन विविध क्षेत्रेषु एल नीनो इत्यस्य संभाव्य प्रभावानां सज्जतोपायानां च समीक्षार्थं प्रधानमंत्री कार्यालये उच्चस्तरीय समीक्षा सभा आयोजिता प्रधानमन्त्रिणः प्रधानसचिवस्य डॉ पीके मिश्र वर्यस्य अध्यक्षतायां सेवातीर्थे ह्यः इयं सभा आयोजिता अस्यां सभायां पञ्चदशतोप्यधिकानां मन्त्रालयानां सचिवाः वरिष्ठाधिकारिणः च उपस्थिताः आसन् फुटबॉल क्रीडायां स्विट्जरलैंड देशः वैंकूवर नगरे पेनल्टी शूटआउट इत्येतस्यां क्रीडायां कोलंबिया देशं 4-3 इत्यंकतरालेन पराजित्य 54-29 वर्षात् प्रथमवारं फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्यचक्रे प्रविष्टवान् इति वार्ताः
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు వాణికిరావు. అనంతరం కుటుంబ కలహాలలో మధ్యవర్తిత్వం. ఈ అంశం గురించి అడ్వకేట్ శ్రీమతి ఉప్పలపాటి సునీల గారితో పరిచయం వింటారు. ఇంకా ప్రజా కళారూపాలు, సామాజిక స్పృహ డాక్టర్ యు దేవపాలన్ గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రతరంగిణి, 9:00
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 7:00. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం స్వరార్చన, తర్వాత దురాశ దుఃఖానికే అన్న కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వరు శ్రీధర్ బాబు గారు. అనంతరం కవితాగానం కూడా ప్రసారమవుతుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటాం. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ కాళేశ భాష గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి ప్లే అవుతుంది. ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి

పాఠశాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ గురించి శ్రీమతి రాజశ్రీ గారితో పరిచయం వింటారు. తర్వాత కొన్ని జానపద పాటలు కూడా ప్రసారమవుతాయి. 7 గంటలకు అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మి గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 7:45 వికసిత్ భారత్లో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 8:00 హలో అభిరుచి ప్రోగ్రాం ప్లే అవుతుంది. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి పాటల్ని వింటారు. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు. మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యకులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్, ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా.

0: ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ ट्रैवल दोनों को ही बल मिलेगा.
1: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్దిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

0: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు.
1: ये 6,300 हेक्टर हरित रिज दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी. 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభుత్వాలు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో

0: బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని నిర్వహించనుంది. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్ లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. నగరంలోని సెట్టుగుంట రోడ్డు సబ్స్టేషన్ పరిధిలో 11 కేవీ డిఎస్ నగర్ ఇండస్ట్రియల్ ఫీడర్లో మరమ్మతుల పనుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శ్రీధర్ తెలిపారు. మధురానగర్, ప్రశాంతినగర్, 3వ మైలు, రాజీవ్ గాంధీ కాలనీ, వెంగళరెడ్డి నగర్, సాదావారిపాలెం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి సోమవారం నెల్లూరు గ్రామీణం, నెల్లూరు సిటీ పరిధిలోని పలు మండలాల్లో ఆకస్మికంగా పర్యటించారు. హాస్టళ్లు, వంటశాలలు, ఆహార నిల్వ గదులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఆయన, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సీతారామపురం మండలం హౌసింగ్ కార్యాలయంలో జిల్లా పీడి జహీరుద్దీన్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆయన రాకతో అధికారులు హుటాహుటిన హాజరయ్యారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని, సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయన హెచ్చరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా జి సుభాషిణి నూతన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్ఐగా పనిచేసిన ఆదిలక్ష్మి బదిలీ కావడంతో ఆ స్థానంలో సుభాషిణి నియమితులయ్యారు. స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆమె సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తున్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన సుభాషిణికి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము. అంతకంటే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరాచన విన్నాము. ఇప్పుడు దురాస దుఃఖానికే అనే కథానిక వింటాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వరు శ్రీధర్ బాబు గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక దురాశ దుఃఖానికే.

నీడను నిటారుగా ఉండమని శ్వాసిస్తున్నాడు సూర్యుడు. అంతేనా, తన ప్రతాపాన్ని సాయశక్తులా ప్రదర్శిస్తున్నాడు. చాలా మంది చేతిలోని కర్చీఫ్లు మొహాన్ని ముద్దాడుతున్నాయి. నీవెంతలా విజృంభిస్తున్నా మా పనులు మాకున్నాయంటూ, మాకు తప్పదు అనుకుంటూ జనాలు ఎవరి బిజీలో వాళ్ళున్నారు. ఆ సమయంలోనే ఓ 60 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ మెడికల్ షాప్కు వచ్చాడు. 7-8 రకాల మందుల పేర్లు చీటీ లేకుండా చకచకా చెబుతూ మందులు ఇమ్మని అడుగుతున్న ముడతలు పడ్డ చొక్కా వేసుకున్న పెద్దాయన్ని వింతగా చూస్తూ, ఇక్కడ డాక్టర్ చీటీ లేందే, మందులు ఎవరండి అన్నాడు మందుల షాపులో కొన్నాడు. ఇంతలో ఓనర్లా ఉన్న వ్యక్తి లేచి, నమస్తే నారాయణ్ సార్, ఎలా ఉన్నారు అని అడిగాడు. నువ్వాసీను, ఈ షాప్ నీదేనా? ఆశ్చర్యపోతూ అడిగాడు నారాయణరావు. అవును సార్, పాండురంగారావు గారి దయవల్ల ఈ షాపులు పెట్టుకోగలిగాను. మీరెలా ఉన్నారు, బాగున్నారా అడిగాడు. ఏం బాగులే సీను, అంతా పోయింది, ఏదో ఎలా బతుకుతున్నాను అన్నాడు. మందులు ఇవ్వమంటున్న ఓనర్ని అదోలా చూస్తూ మందులు తెచ్చిచ్చాడు మందుల షాప్ కుర్రాడు. జేబులోంచి నలిగిన 200 నోటు తీసి, ఎంత అయింది అని అడిగాడు. అబ్బాయి చెప్పబోయేంతలో, సార్ డబ్బులు ఏమీ వద్దు, తీసుకెళ్ళండి చెప్పాడు సీను. మనసులో ఎంత దర్జాగా ఉండేవాడు, ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అనుకున్నాడు. తనని ఉద్యోగం నుంచి తీసేశాడు అన్న విషయం కూడా మర్చి, మనోజ్ ఈసారి వస్తే నేను లేకపోయినా సరే అతను అడిగిన మందులు ఇచ్చి డబ్బులు తీసుకోకండి చెప్పాడు సీను. ఆ మాటలు ముందు తీసుకొని వెళ్తున్న నారాయణరావు చేను పడ్డాయి. చిన్నగా నొట్టూర్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మాసిపోయిన సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. కారు నారాయణ హాస్పిటల్ గేట్ ముందు ఆగింది.

వెంటనే గేటు ముందున్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీశాడు. డాక్టర్ కోటు వేసుకున్న నారాయణరావు కారు దిగి హాస్పిటల్ని ఓసారి తేరపారా చూసుకున్నాడు. శత్రురాజుల తలలు నరికి నిర్మించిన కోటలా ఉందది. ఇలాంటి హాస్పిటల్ ఈ చుట్టుపక్కల మరొకటి ఉండకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ నమస్కారాలు చెబుతున్న వారి వైపు హుందాగా తలుపుతూ తన రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పేషెంట్ని పిలవమంటారు సార్ అన్న కాంపౌండర్ కేసి చూసి, ఆ బెంచ్ పైన కూర్చున్న మెడికల్ రిప్రజెంటేటివ్ లోపలికి పంపించు అన్నాడు. మెడికల్ రెప్ చెప్పింది విని దానిలో నాకు వచ్చేదంతా అని అడిగి తెలుసుకున్నాడు. మెడికల్ రెప్ ఇచ్చిన మందులను టేబుల్పై ఉంచి పేషెంట్ని పిలవమని కాంపౌండర్కి చెప్పాడు. వైద్యుడిగా మంచి పేరుంది ఆయనకి. మొదట ఒక హాస్పిటల్లో చేరి చిన్నగా పేరు సంపాదించి మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ తీసుకొని సొంతగా హాస్పిటల్ కట్టించుకున్నాడు. దానిలోనే తన బావమరిది చేత మెడికల్ షాప్ కూడా పెట్టించాడు. నారాయణరావుకి డబ్బు సంపాదించాలన్న ఆశ చాలా ఎక్కువ. పేషెంట్లను ఈ టెస్టు ఆ టెస్టు అని ల్యాబ్కు పంపించి అక్కడ నుండి కమిషన్లు తీసుకునేవాడు. డబ్బులు సంపాదించడానికి తన పరిధిలో ఎంత వీలుంటే అంత సంపాదించి వెనకేసుకోకపోతే అతనికి తృప్తి ఉండదు. హస్తవాసి మంచిదన్న పేరుంది కాబట్టి ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. బెల్ కొట్టి బయట ఉన్న కాంపౌండర్ని లోనకి పిలిచాడు. అతను రాగానే మెడికల్ రెప్ ఇచ్చిన మందుల్ని చేతిలో పట్టుకొని మెడికల్ షాప్లో పెట్టు, తర్వాత అక్కడ పనిచేసే సీనుని పిలవమన్నాడు. కాసేపటికి సీను వచ్చాడు. మెడికల్ షాప్లో నిన్న జరిగిన ట్రాన్సాక్షన్స్ కాపీ తీసుకురా అధికారంగా చెప్పాడు. అలాగే సార్ అంటూ వినయంగా తలూపి శ్రీను కంప్యూటర్లో ప్రింట్ తీసుకుని వచ్చాడు. పరిశీలనగా చూశాడు నారాయణరావు. ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఏమన్నాను కదా అడిగాడు. అది అంటూ నసిగాడు శీను. ఏంటి రెట్టించాడు నారాయణరావు. పేషెంట్లు అడుగుతారు కదా సార్ చిన్నగా అన్నాడు. ఎవరు చూస్తారు రేట్లు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఇక నుండి బిల్లు ఎక్కువై శాంపిల్స్ కూడా అమ్మమన్నానుగా అన్నాడు నారాయణరావు. శీను సారీ సార్ నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు. అదోలా శీను వైపు చూసి బెల్లు కొట్టి సూపరింటెండెంట్ని పిలవమని చెప్పాడు కాంపౌండర్తో. సూపరింటెండెంట్ వచ్చాడు. నారాయణరావు అతని వైపు తిరిగి శీను వైపు చూస్తూ, ఇతను ఇక్కడి నుండి పంపించేయండి, ఇతను చాలా కష్టంగా ఉందంట, రావాల్సింది చూసి పంపించేయండి అని చెప్పాడు. తల ఉంచుకొని బయటకు వచ్చాడు శీను. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన శీను దిగాలుగా రోడ్లో నడుస్తున్నాడు. ఎండ కూడా అతన్ని మనసులాగా మండుతుంది. కోపం బాధ మాట్లాడుకొని అతని మీదకు దూకాయి. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వెంటనే ఉద్యోగం దొరుకుతుందా సందేహం. ముసలి అమ్మ నాన్న చెల్లెలు కడుపుతో ఉన్న భార్య కళ్ళ ముందు మెదిలేరు. మరో ఉద్యోగం వెతుక్కోవాలి వెంటనే, లేకపోతే కష్టం. దాచుకున్న డబ్బులు ఎంతకాలం వస్తాయి? భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. తనకున్న బీఫార్మసీ సర్టిఫికేట్ చూసి ఏదైనా మెడికల్ షాప్లో ఉద్యోగం దొరకవచ్చు. ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అయినా ఎందుకు ఇలా ఉంటారు మనుషులు? వీళ్ళు ఎంత డబ్బున్నా ఇంకా కావాలి కావాలి అనుకుంటూ ఉంటారు. మోసం చేయటెందుకు? మామూలుగానే లాభం వస్తుంది కదా, ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. శ్రీను ఎక్కడికి ఈ టైంలో పోతున్నావు అన్న గొంతు విని అటువైపు చూశాడు. కారు అద్దం దించి మాట్లాడుతున్నాడు పాండురంగారావు. నమస్తే సార్. పాండురంగారావు గారు బాగున్నారా? పలకరించాడు శ్రీను. ఎక్కడికి, హాస్పిటల్ వెళ్ళలేదా, లీవ్ ఏమన్నా పెట్టావా అని అడిగాడు పాండురంగారావు. అవును శాశ్వతంగా, పేలవంగా నవ్వాడు శ్రీను. కారు ఎక్కు పోతూ మాట్లాడుకుందాం అంటూ డోర్ తెచ్చాడు పాండురంగారావు. ఏం జరిగింది అడిగాడు. విషయం చెప్పాడు శీను. పోనీ వదిలే, ఆ డాక్టర్కి మరీ అత్యాశ ఎక్కువ, పేరు ఉంది ఏం లాభం, దోచుకోవటం అలవాటైంది, ఏదో ఒకటి చూద్దాంలే, ఎదర్యపడుకు చెప్పాడు. థ్యాంక్స్ సార్, చేతులెత్తి నమస్కరించాడు శీను. మనిషే మనిషికి తోడు, మానవత్వమే కాపాడు అంటూ కారు ఎఫ్ఎం నుండి పాట వినిపిస్తుంది. పాట వింటూ పాండురంగారావు గారితో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు శీను. మందులు చీటీ ఇచ్చి మందులు ఇమ్మన్నాడు పాండురంగారు. వాళ్ళ అమ్మకి శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటే నారాయణరావు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఓ 4 రోజులు ఇన్పేషెంట్గా ఉంచండి, పరిశీలిద్దాం, టెస్టులు అవి చేస్తే సమస్య కనుక్కుంటే బాగు చేసే వీలుంటుంది చెప్పాడు డాక్టర్ నారాయణరావు. పాండురంగారావు సరే అంటూ ఒప్పుకొని హాస్పిటల్లోనే అమ్మను ఉంచాడు. ఇప్పుడు మందుల కోసం శీను దగ్గరికి వచ్చాడు. పాండురంగారావు మందులు తీసుకుని డబ్బులు ఇస్తూ 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి, అది నీకే ఉంచుకో అన్నాడు శీనుతో. సారీ సార్ నాకు టిప్పులు ఏం వద్దు అంటూ తిరిగిచ్చేశాడు శీను. పాండురంగారావు శీను వైపు తేరపారా చూశాడు. సాదాసీదాగా ఉన్నాడు, బాగా గర్వం ఉన్నట్లుంది తనకి అని మనసులో అనుకొని తిరిగి 50 రూపాయలు జోబీలో పెట్టుకున్నాడు. అప్పటి నుండి పాండురంగారావు శీనుని గమనిస్తున్నాడు. వాళ్ళ అమ్మని తరచూ తీసుకురావటం, ఇక్కడే ఉండటం వలన పాండురంగారావు శీనుని మరింతగా పరిశీలించడానికి వీలైంది.

మిగతా స్టాఫ్ లాగా సీను పేషెంట్ చులకనగా చూడటం లాంటి ఏమీ చేయడు. ఎవరైనా పేదవారు వస్తే డబ్బులు తక్కువైనా తీసుకుని మందులు ఇచ్చేవాడు. ఆ డబ్బును తన జేబులో నుండి కట్టేవాడు. ఎక్కువ మంది ఉంటే క్యూ పాటించమని చెప్పేవాడు. ఎంత గొప్పవాడు వచ్చినా క్యూలో రాందే మందులు ఇచ్చేవాడు కాదు. ఇవన్నీ నచ్చి అతనితో మాటలు కలిపాడు పాండురంగారావు. బాగా ఉన్నవాడైనా ఏమీ లేని సీను పట్ల ఆప్యాయత కురిపించేవాడు. సీను ఇల్లొచ్చింది దిగు అన్న మాటలతో ఆలోచన నుండి బయటకు వచ్చాడు సీను. పాండురంగారావు గారి ఇంటి ముందు కారు రావటం చూసి ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు సీను. లోపలికి రా అన్న మాటతో కారు దిగాడు. హాల్లోని సోఫాలో కూర్చొని నౌకర్ని పిలిచాడు పాండురంగారావు. నీళ్లు తీసుకోరా, అలాగే ఏమైనా స్నాక్స్ తీసుకోరా చెప్పాడు. బిస్కెట్ తిని నీళ్లు తాగిన తర్వాత ఏమన్నాడు డాక్టర్ అని మళ్ళీ అడిగాడు పాండురంగారావు. జరిగిందంతా వివరంగా చెప్పి, ఏమంటాడు సార్, అతను తను చెప్పిందే చేయమంటాడు, నాకు అది చేత కాదు అంటూ పేలవంగా నమ్మాడు సీను. కొందరంతే సీను, ఎంత ఉన్నా ఇంకా కావాలని దురాశ పడుతుంటారు. మరి ఇది తప్పుడు సంపాదన కదా సార్, ఇలా సంపాదించి మాత్రం ఎంత మాత్రం సభ సార్, అది 100% తప్పే. అందులో డాక్టర్ వృత్తిలో ఉండి పేషెంట్ విషయంలో మోసం చేయడం ఉంది, ఎంత మాత్రం ఆమోదయోగం కాదు. సరే, మనం మాట్లాడుకునే లాభం తను మారాలి, మార్పుకి ఏదో ఒకటి దోహదపడాలి అన్నట్లు నువ్వు బీ ఫార్మసీ చదివావు కదా అన్నాడు పాండురంగారు. అవును సార్, వెతికితే ఏదైనా మెడికల్ షాప్ లో ఉద్యోగం దొరకపోదు, వెతకాలి అన్నాడు సీను. ఎన్ని రోజుల నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తావు, బోటా బోటి డబ్బులతో అమ్మానాలను సాకుతూ చెల్లెలు పెళ్లి ఎప్పుడు చేస్తావు, నీకు సర్టిఫికేట్ ఉంది కదా, మందుల మీద అవగాహన ఉంది కదా, నీవే ఒక మెడికల్ షాప్ ఎందుకు పెట్టకూడదు అన్నాడు పాండురంగారు. నా వల్ల ఎలా అవుతుంది సార్, దానికి పెట్టుబడి నేను ఎక్కడ దాగలను, షాప్ అడ్వాన్స్ ఎలా, నా వల్ల అయ్యే పని కాదు కదా సార్ అన్నాడు దిగులుగా సీను. సెంటర్లో షాప్ ఎత్తికే పని నాది, అలాగే బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తాను, ఇంకా ఏమైనా ఉంటే నేను సర్దుతాను, అప్పుగానే తీసుకుందువులే, నువ్వు ఊరికే తీసుకోవుగా, షాపు బాగా జరిగితే నాకు ఇచ్చేస్తావు కూడా అంటూ నవ్వాడు పాండురంగారు. ఏం మాట్లాడాలో తెలియక నమస్కారం పెట్టాడు సీను. కొన్ని రోజుల తర్వాత షాపులో ఉన్న సీనుకు పాండురంగారు నుంచి ఫోన్ వచ్చింది. షాపులో టీవీ ఉంది కదా, లోకల్ టీవీ ఆన్ చేయి. అలాగే సార్, ఏమైంది అంటూ ఆన్ చేశాడు. నారాయణరావుని లింగ నిర్ధారణ కేసులో అరెస్ట్ చేశారు, అదిగాక ఆదాయం మించి ఆస్తుల కేసు కూడా ఏదో ఉందంట చెప్పాడు పాండురంగారావు. టీవీ ఆన్ చేశాడు సీను. అవును సార్, టీవీలో కూడా వస్తుంది. అంతే సీను, దురాశ పనులకి దుర్దినం ఏదో ఒక రోజు రాక తప్పదు, సరే ఉంటానంటూ ఫోన్ పెట్టేశాడు పాండురంగారావు. ధన్యవాదాలు.

0: ఇంతవరకు దురాశ దుఃఖానికే అనే కథానిక విన్నాము. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కవితాగానం విందాము. రచన మరియు సమర్పణ శ్రీ రమేష్ బాబు గారు.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కవిత్వం అంటే కేవలం చిటికెడు సిరాతో గుప్పెడు అక్షరాలను కాగితంపై దొర్లించటం కాదని, అందుకు అధ్యయన శిఖరాలను ఆసక్తిగా అధిరోహించాలని ప్రముఖ కవి దుప్పటి రమేష్ బాబు గారి భావన. వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాపకులైనప్పటికీ తన ఊపిరి మాత్రం తెలుగే అంటారాయన. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తూ కవిత్వ స్వారీ చేస్తూ 1500కు పైగా కవితలు రాశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రంజనీ కుందుర్తి అవార్డులు ఆయన సాహిత్యపు తీపి గుర్తులు. శ్రీ దుప్పటి రమేష్ బాబు గారు మనకు అందించిన కవితాగానం.
2: కవిత శీర్షిక నల్లనాన. నా గారాల పట్టి నన్ను ముద్దుగా నల్లనాన అని పిలుస్తుంది. అలా పిలిచినప్పుడు ఆ పసి మనసు కళ్ళల్లో తెలియని ఉత్సాహం పచ్చగా చిగురులేస్తుంది, ముచ్చటగా మొగ్గలేస్తుంది. లేలేత పువ్వులాంటి ఆ ముఖం వేయి రేఖలుగా విపారుతూ ఆనందంతో గంతులేస్తుంది. నా బుజ్జి ఎవరాని దర్జాగా కూర్చునేందుకు నేను ఒక్కోసారి నిలువెత్తు సింహాసనమైపోతాను, మరోసారి పంచకళ్యాణ గుర్రంగా మారి స్వైర విహారం చేయిస్తుంటాను. మృత్యువాట

దిగంతాలకు ఎగచ్చిన నా మరపురాని కన్న తల్లి మరల కన్న కూతురు రూపంలో అనురాగపు కొమ్మగా ఉద్భవించింది. ఉప్పొంగి సొంతరక్తమై సంపూర్ణ సంతృప్తిని అందించింది. మరో అమ్మగా అవతరించిన నా ముద్దుల కూతుర్ని ఆకట్టుకునే విశ్వసుందరగా సదా ప్రశంసిస్తూ నేను మాత్రం నల్లనానగానే మిగిలిపోతుంటాను.

కవిత్వ కామధేనువు, కవితా కల్పవృక్షం అయిన శ్రీశ్రీ గురించి నా కవిత. కవిత శీర్షిక కవిత్వ కామధేనువు. ఆ కలం కంగారు పడక సామాజిక అంతరాలను కల్లెదిత పరుస్తుంది. ఆ సిర సిగ్గుపడక కదిలించే కవిత్వమై కదం తొక్కుతుంది. ఆ పేరు వినపడినప్పుడల్లా శ్రమిక జీవన సరళికి సరికొత్త వెలుగొస్తుంది. ఆ మహాకవి రూపం మది మదిలో మెరిసినప్పుడల్లా స్ఫూర్తి రెక్కలు విచ్చుకుంటాయి. ఆయన కంట్లో పడితే చాలు అగ్గిపుల్లకు అగ్రతాంబూలం, సబ్బుబిల్లకు సైతం సరికొత్త స్వర్ణయుగం. ఆ కవిత్వ కామధేనువే మన శ్రీశ్రీ. రగులుతున్న ఆకలి మంటకు ఆయన కవనమే పరమాన్నం. నిరాశను మింగిన నిరుద్యోగ యువతకు ఆ నిండైన సిరా చుక్కలే ఆశల పూలను విరబూయిస్తాయి. 5000ను ఐక్యం చేసే ఆయన పిరికిలి పాటకు దౌర్జన్యపు ముఖచిత్రం మార్చేలా కర్తవ్యం కంకణం తొరుక్కుంటుంది, ఆశయ ఫలాలను అలవోకగా అందిస్తుంది. కవిత శీర్షిక తరగతి గదిలో తరగని సిరి అధ్యాపకుడు. ఆ అధ్యాపకుని గురించి నా కవిత. వెలుగై తానొచ్చాకే. తరగతి గదిలో తరగని సిరులు కురిపించే పాఠశాల ప్రత్యక్ష దైవం ముమ్మాదికి గురువే. ఇంటర్నెట్ రాజ్యం మెలుతున్న నేటి తరుణంలో గూగుల్ దే పైచేయి కావచ్చు. ఆ తరానికైనా ఈ తరానికైనా గురువే అతిపెద్ద నెట్వర్క్. తన కనుచూపు కిరణంతో చిట్టిపొట్టి కీచురాళ్ళన్నీ శబ్దపు శ్వాస విరిచి నిశ్శబ్దం మంత్రం జపిస్తాయి. ఆ చేతి స్పర్శతో నిరాశపు రంగునెద్దుకున్న నల్లబల్ల సైతం అక్షరపూలు విరబీయిస్తూ అభివృద్ధి ఫలాలు అందిస్తుంది. వెలుగై తానొచ్చాకే కమ్ముకున్న చీకటి ఛాయలు చదుక్కున్న చాపు చుట్టేసి బాధ్యతకు బీజం పడేలా చేశాయి. క్రమశిక్షణ కత్తిరతో నా అల్లరి జుట్టును కత్తిరించి కర్తవ్యపు సరళ రేఖపై నిలబెట్టింది ఆ గురువు అభయహస్తమే. గురువు లఘువు కలిస్తే ఛందస్సు, గురు శిష్యులు కలిస్తే ఉషస్సు, అదే లోకానికి సరికొత్త తేజస్సు. కవిత శీర్షిక అమ్మ తరువాత కూతురే. అడుగంతిన ఆశతో నా కోరికెప్పుడో కూలిపోయి బాధ నాకు బంధువయింది. కారణం నా తల్లి దీపం కొండెక్కడమే, సుదూర దిగంతాలకు ఎగసి దిగులు గూడు నల్లడమే. ఇప్పుడు నా కనిపించే రంగుల ప్రతిబింబాలన్నీ రక్తసిక్తమైన దృశ్యపు తునకలే. వినసంపోయిన వంద వాయిద్యాలు, శతకోటి రాగాలన్నీ మది చెవులు ఆహ్వానించిన నిస్సహాయ గీతాలే. ఇప్పుడా బాధల బడబాగ్నికి నా కూతురు రాకతో అకస్మాత్తుగా తెరపడింది. కోరికల దాహం తీర్చే పసిరి రాసు నిన్ను ఉందను సంతృప్తికి జీవం పోసేది నానా నానా అని ఆ పూతరేకుల పలకరింపు మాత్రమే. కూతురంతే మైనస్ కాదు, సెకండరీ సిజన్ అంతకన్నా కాదు. సతీపత్ర ద్వంద్వ రచనతో లిఖించబడ్డ అనురాగ కావ్యం, అలుపెరిగిన ప్రేమ యుద్ధంలో చేజిక్కించుకున్న అపూర్వ ఆభరణం. అమ్మ తర్వాత కూతురే కొండంట అండ నిన్నైన భరోసా. సమాజంలో పుకార్లు చారీలు వల్ల అనర్థాల గురించి నేను రాసిన కవిత. కవిత శీర్షిక కాస్త అప్డేట్ అవుదామా. కాలాన్ని ఖర్చు చేస్తూ సాగే కబుర్ల పరంపరలో ఆనంద పరిమళాన్ని ఆశగా ఆస్వాదిస్తుంటాను. స్నేహ సామ్రాజ్యాన్ని సరికొత్తగా నిర్మిస్తూ ఆలోచన మేఘాన్నై అలా అలా కదులుతూ కమ్మని కవిత్వమై వర్షిస్తుంటాను. అయినా ఏం లాభం, చారీల సెగతో నా మాటల ముత్యాలిప్పుడు మౌనపేట్లో నిరాశగా నిద్రిస్తున్నాయి. అదేమి చోద్యమో, నేను నమ్మి చెప్పిన 4 మాటలు ఎంచక్కా పొట్లం కట్టి పక్కవారికి పార్సల్ చేస్తూ కలహ భోజనం వడ్డిస్తున్నాను.

ఆ చారీల చితిమంతల్లో నా ఆత్మగౌరవాన్ని పూర్తిగా దహనం చేస్తున్నారు. భాషని తర్జుమా చేయగలను, కానీ బాధనలా తర్జుమా చేయాలి. ఇద్దరు వ్యక్తుల సంభాషణ చలనచిత్రంలో మూడో వ్యక్తి మెయిన్ విలన్. ఎదుటి వారిని ప్రశంసల పల్లకి నెక్కిస్తూ పక్క వారిని మాత్రం పాతాళానికి తొక్కేయాలి. ఇదే నేటి కొత్త ట్రెండ్. ప్రస్తుతం పని పాటలు అక్కర్లేదు. రెండు పసందైన పొగడతలు, నాలుగు చక్కని చాడీలు, ఇవే బతుకు చక్రానికి ఇంధనాలని అవే అందలం ఎక్కిస్తాయనుకుంటే పొరపాటు పప్పులో కాలేసినట్టే. నువ్వు నటనకు నిలువెత్తు రూపమని, నువ్వొక అబద్ధ బతుకుమని వెలుగులోకి వచ్చిన రోజున నీ మనుగడకు మరకలంటేలా శాపాల సోలాలు సూటిగా గుచ్చక మానవు. నీ వ్యక్తిత్వ శిఖరం అమాంతంగా నేలకొరగకు మానదు. చాడీలకు బేడీలు వేస్తూ వైరాన్ని పదే పదే మీటే సంకుచిత భావాజాలం నుంచి విశాల దృక్పథం వైపుకు కాస్త అప్డేట్ అవుదామా? కవిత శీర్షిక లోపలి హరితరేణువు. తానేమో లోపల ఎక్కిళ్ల ఎక్కాలు వల్లించుకుంటూ నాకు మాత్రం నవ్వుకు నిర్వచనం నేర్పాడు. నా ఉజ్వల భవితకు ఆయన చూపులెప్పుడూ సాక్షి సంతకాలు చేస్తూ నా ఆనంద జలపాతానికి అనుక్షణం పరితపిస్తుంటాయి. నవమాసాలు మోసింది అమ్మే కావచ్చు, కానీ నాలో అణువణువున నవచైతన్యాన్ని నింపింది మాత్రం నానే. గుప్పిడి మెతుకులతో గోరుముద్దలు తినిపించేది అమ్మే కావచ్చు. ఆశల చూపులకు తొడిగిన కోరికల మొక్కలను విరబూయించేది మాత్రం నానే. నేను నానంటే రద్దేని పెద్దనోటే కావచ్చు. కుటుంబ పచ్చదనానికి మాత్రం ఆయనెప్పుడు లోపలి హరితరేణువే.

కవితా శీర్షిక గెలుపు ఋతువు. గెలుపు తీపి రుచి చూడందెవరు, ఓటమి చేదు చవి చూడందెవరు. గెలుపోటములే కదా సామర్థ్యానికి కొలమానాలు. మినుగురంత విజయానికి మిడిసిపెడితే విశ్వ వీణను మిటిన చారిత్రక విజయ కథనాలను ఏమనాలి? శ్రమదీపం వెలిగించక పొద్దస్తమానం బద్ధకముతో చిలిమి చేస్తూ పిరిగితనాన్ని పదే పదే పోగేసుకోకు. మొదటి అడుగు తర్వాతకు సాక్షిభూతం. నమ్మకంతో సాగే ఆఖరి అడుగు మాత్రం ఓటమి విస్ఫోటనమే. కదం తొక్కే కర్తవ్యంతో కరచాలనం చేస్తే సరిపోదు. ధైర్యవంత నడుస్తూ ఓర్పు కూడా భుజం తడితేనే గెలుపు ఋతువు వచ్చేస్తుంది. చెమత చుక్కల దాటికి బద్ధక పర్వతం సైతం ఇట్లే బద్దలైపోతుంది. భ్రమను భస్మం చేస్తేనే ఆశకు రంగులు అద్దగలం. నిందల నది దాటితేనే అద్భుతాన్ని ఆవిష్కరించగలం. జేబు ఎండిపోతేనేం, గుండెల్లో సంకల్ప సంపద పుష్కలంగా ఉంటే చాలు. ఓటమికి ఒనుగు పుట్టాలంటే ఆశల వరలో ప్రయత్నము బాణాలుండాలి. నరనరాన ధైర్యం జ్వలించాలి. ఆత్మవిశ్వాసాన్ని సదా శ్వాసిస్తేనే అదృష్టం హారతి పడుతుంది. ప్రయత్నం పిరుబాగుతోనే నిర్లక్ష్యపు తల తెగ నరకగలం. శ్రమ సిరాతోనే సరికొత్త గెలుపు కథ రాయగలం. విజయీభవ.

ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కవితాగానం విన్నాము. రచన మరియు సమర్పణ శ్రీ రమేష్ బాబు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు లలిత గీతాలు విందాము.

లలిత గీతాలు వింటూ ఉన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: It joined Brazil is sinking in a World Cup where tiny nations like Cape Verde and Curaçao showed that they even can compete, and where Germany and Holland went home early while Italy were a no-show. And finally, Ernest Hemingway's novel The Sun Also Rises on Bull Run's turn 100. Well, Dean and Express writes that Nobel laureates work places Spanish city Pamplona on the map for millions of people. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Indonesia strongly condemn terrorism in all its forms and call for decisive and coordinated international efforts to combat this menace. Prime Minister Narendra Modi becomes the first Indian Prime Minister to address Indonesian Parliament, calls for deeper strategic partnership between the two countries. Prime Minister's office reviews El Nino impact, asks central ministries to work with states on preparedness measures. ED conducts searches at multiple locations in Kolkata in connection with financial irregularities involving bank accounts linked to Trinamool Congress. US launches strikes against Iran after attacks on vessels in Strait of Hormuz, also revokes its sanctions relief on Iranian oil. And in football, Argentina and Switzerland enter quarterfinals of FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. Dr. B. R. Ambedkar Konasima Jilla Samachara Lekha Vintaru. Rachana Sri I. Subbarao.
3: జిల్లాలో వేగంగా జరుగుతున్న భూ రీసర్వే, ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, జిల్లాలో వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా శాస్త్రీయ పద్ధతుల్లో అమలు చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పదని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నదియాదేవి అన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూనే వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందని అన్నారు. మానవ జీవితంలో సర్వరోగ నివారణే యోగా అని, వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తే సత్ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగ సాధనతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. దిశ కమిటీ కేవలం కేంద్ర పథకాలను సమీక్షించడానికే కాకుండా మరింత సమర్థవంతమైన సేవల పంపిణీ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్ అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధూర్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవం ఇచ్చే సంప్రదాయబద్ద పల్లెజీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస గ్రామంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ భూమి పూజను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రాష్ట ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రీయ ఉత్పత్తుల వల్ల రైతులకు వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిని మెరుగుపరచడం, మౌలిక వస్తుల కల్పన ధ్యేయంగా గత

0: దేశంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలం ఏ వేమవరంలో ప్రతిష్టాత్మక విబీజీ రామ్జీ పథకాన్ని అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన గొప్ప విప్లవకారులు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వేచ్ఛ కోసం అసమాన ధైర్య సాహసాలతో పోరాడిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:35.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కాళేశ భాష గారితో పరిచయం విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కాళేశ భాష, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరున్నారు. వారితో మాట్లాడి సాధారణంగా వచ్చే జీర్ణకోశ వ్యాధులు, చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, సాధారణంగా వచ్చేటువంటి జీర్ణకోశ వ్యాధుల గురించి తెలియజేయండి.
5: జీర్ణకోశం అనేదండి, మనం ఆహారం తీసుకున్నాక నోటి దగ్గర నుంచి మొదలైతే అవి ట్యూబ్స్ రూపంలో, అంటే ఒక నాళం రూపంలో, ఒక్కో దగ్గర నాళం అనేది ఒక రకంగా ఉంటుంది, అన్నవాహికలో ఒక రకంగా ఉంటుంది, తర్వాత జీర్ణకోశంలో ఇంకో రకంగా ఒక రకంగా ఉంటుంది. దాని తర్వాత జీర్ణకోశం నుంచి బయలుదేరి ఉన్నటువంటి చిన్న ప్రేగు, చిన్న డ్యూడినం, జుజునం, ఇలియం అని అంటాం మనం, అక్కడ ఆ చిన్న ప్రేగు యొక్క నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. దాని తర్వాత పెద్ద ప్రేగు అనేది మొదలవుతుంది. ఆ పెద్ద ప్రేగు మొత్తం కడుపంతా తిరిగేసి చివరికి మనకు పురీష నాళం లేదా గుదము అనే దగ్గరకు వచ్చేసి అది ఎండ్ అయిపోతుంది. దాన్ని మనం యానస్ అంటాం అన్నమాట. సో ఈ మొత్తం ఉండేటటువంటి 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉండేటటువంటి ఈ నాళం అనేది వివిధ భాగాల్లో వివిధ రకాలుగా ఉండటం వల్ల దానికి ఒక్కో భాగానికి ఒక్కో పేరు అనేది పెట్టాం మనం. ముఖ్యంగా మనం జీర్ణకోశ సంబంధిన వ్యాధులు అంటే దాన్ని స్టమక్ అంటారు కదా ఇంగ్లీష్ లో, దాని సంబంధించినటువంటి ఆహారం తీసుకున్నాక నిండినటువంటి సంచి లాంటి భాగాన్ని జీర్ణకోశం అంటాం మనం. ఆ జీర్ణకోశం, దాని తర్వాత వచ్చినటువంటి డ్యూడినం అనేటటువంటి వీటికి సంబంధితమైన జబ్బులే మనం జీర్ణకోశ సంబంధించిన వ్యాధులుగా ముఖ్యంగా అనుకుంటుంటాం. ఇంకా మనకు చిన్న ప్రేగు సంబంధించి లేదంటే పెద్ద ప్రేగు సంబంధించి కూడా చాలా రకాల వ్యాధులు ఉంటాయి మనకు, చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఇవే కాకుండా జీర్ణాశయ వ్యవస్థలో మనకు లివర్ అనేది చాలా ప్రముఖమైన ముఖ్యమైన భాగం అది లివర్ అనేది. దాని తర్వాత ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ అంటే మనం దాన్ని తెలుగులో క్రోమం అంటాము. తర్వాత మనకు లివర్ కిందనే ఉండేటటువంటి గాల్ బ్లాడర్, ఇవి కూడా ఏంటంటే జీర్ణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి భాగాల్లోనే ఇవి కూడా వస్తాయి అన్నమాట. సో ఇదంతా కలిపి జీర్ణ సంబంధిత వ్యవస్థ అంటాం మనం దీన్ని. దాంట్లో మనం ముఖ్యంగా జీర్ణాశయం సంబంధించినటువంటి వ్యాధుల మీద మాట్లాడుకుంటే చాలా సాధారణ సమస్యలుగా మనకు ఏమొస్తుందంటే అజీర్తి. అజీర్తి అంటే ఇండైజెషన్ అంటాం మనం. ఇండైజెషన్ అనేది చాలా సాధారణ సమస్య. ఏదైనా మనకు ఏదైనా పండుగలకు పబ్బాలకు పోయినప్పుడు, మన కొద్దిగా స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకున్నప్పుడు, కాస్త ఎక్కువగా తిన్నప్పుడు ఏంటంటే అది మన అజీర్తికి లోనవుతాం, కడుపు ఉబ్బరం వస్తుంది, వామిటింగ్ లాగా సెన్సేషన్ వస్తుంది, కడుపులో ఒక రకమైనటువంటి కుట్టు లాగా నొప్పి లాగా వస్తుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అది కొద్దిసేపు తర్వాత, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది టైం, కొద్దిసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఏం తీసుకోకపోయినా కూడా ఏంటంటే అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, క్రమంగా వాటిపాటికి రిలీవ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ నొప్పి ప్పుడు మాత్రం కొద్దిగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి 1-2 టాబ్లెట్స్ వేసుకుంటే చాలు. తర్వాత ఏంటంటే మనకు చాలా సాధారణంగా వినిపించే

0: అటువంటి వ్యాధి వచ్చి గ్యాస్ట్రైటిస్. దాన్నే మనం చాలా మంది మన భాషలో గ్యాస్ట్రబుల్ అంటుంటాం మనం. సో గ్యాస్ట్రైటిస్ అనేది ముఖ్యంగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారంలో ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు, దాంట్లో ఏదైనా బ్యాక్టీరియల్ గానీ లేదంటే వైరస్లు గానీ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా మనకు టాబ్లెట్స్ లాంటివి మనకు పడనే టాబ్లెట్స్ లాంటివి వేసుకున్నప్పుడు, అంటే ఉదాహరణకు మనకు నొప్పులకు సంబంధించిన మాత్రలు ఇవి వేసుకున్నప్పుడు, అవి డైరెక్ట్ గా ఏంటంటే ఈ ఆహారం కానివ్వండి, ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, మాత్రలు కానివ్వండి, డైరెక్ట్ గా మనకు జీర్ణాశయం గోడల పైన పనిచేసి జీర్ణాశయం గోడల్ని అక్కడ దానికి కొంచెం డ్యామేజ్ చేయడం వల్ల మనకు గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. దీనికి సంబంధించిన సమస్యలు అంటే కడుపులో మంట వస్తుంది, ఒక రకమైన నొప్పి వస్తుంది, తర్వాత ఒక్కోసారి వాంతులు కావచ్చు, ఒకసారి కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. ఇటువంటి సమస్యలు కూడా దానికి సంబంధించి వస్తాయి అన్నమాట. దీనికి దేనివల్ల వచ్చిందో అది డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మనకు. అది సింపుల్ ట్రీట్మెంట్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత మనకు వామిటింగ్స్, వాంతులు అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. అది ముఖ్యంగా మన చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాంతులు అనేవి వస్తుంటాయి. ఈ వాంతులు కూడా ఏంటంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి గోడలు ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ గురవుతాయో అదే ఏంటంటే వాంతులాగా దారితీయవచ్చు. ఈ వాంతులు అనేవి ఏంటంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్, అంటే మనం ఏంటంటే అతిసార వ్యాధి అంటుంటాం మనం. ఈ అతిసార వ్యాధి వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఈ ప్రేవులు లాంటి భాగాలన్నీ, అంటే మనకి ఈసోఫాగస్ అన్నవాహిక దగ్గర నుంచి జీర్ణాశయం చిన్న ప్రేగు పెద్ద ప్రేగు మొత్తం ఇన్వాల్వ్ అవుతాయి వీటిల్లో. అప్పుడు మనకు ఈ మొత్తం ట్రాక్ అంతా పాడైపోయినందువల్ల పై ట్రాక్ అంటే జీర్ణాశయం పాడైతే మనకు గ్యాస్ట్రైటిస్ వచ్చి వామిటింగ్స్ వచ్చి కడుపు నొప్పి వస్తుంది. లేదు తర్వాత ఉండేటటువంటి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కానీ ఇన్వాల్వ్ అయితే దాంట్లో మనకు మోషన్స్ వస్తాయి అన్నమాట. దాని మనం డయోరియా అంటాం, అంటే నీళ్ల విరేచనాలు వచ్చేస్తాయి మనకు 10, 20, 30, 40 అట్లా మనకు చాలా విపరీతంగా నీళ్ల విరేచనాలు వస్తాయి. దీన్నే మనం అతిసార వ్యాధి అంటుంటాం తెలుగులో, దాన్ని గ్యాస్ట్రోఎంటైటిస్ అంటాం మనం. ఈ సమస్య కూడా ఏంటంటే జీర్ణాశయం సంబంధించినటువంటి వాటిలో వస్తుంది. తర్వాత ముఖ్యమైన సమస్య వచ్చేసి క్యాన్సర్స్, దాని జీర్ణాశయ క్యాన్సర్స్ అంటాం మనం. ఈ క్యాన్సర్స్ అనేవి కొంతమందిలో వస్తుంటాయి, ఎక్కువగా మనకు స్మోక్ చేసే వాళ్లలో, అంటే పొగ తాగే వాళ్ళలో వస్తుంటాయి. తర్వాత ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో రెగ్యులర్ గా ఏంటంటే విచ్చలవిడిగా మద్యపానం సేవించడం వల్ల, బ్రాంది, విస్కీ, కళ్ళు, సారా ఇటువంటి సేవించడం వల్ల అవి వచ్చి అవి మనకు జీర్ణాశయ గోడల మీద పనిచేయడం వల్ల అక్కడ మనకు వాటికి సంబంధించిన సమస్యలు తలెత్తి ఆ సమస్యలు క్యాన్సర్ రూపంలో మారే అవకాశం ఉంది, ఇది కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి గుండెల మంటగా ఉంటుంది, ఇప్పుడు గుండెల మంట అని చెప్తుంటారు. అది గుండెల మంట కాదండి, ఈ అన్నవాహికకు తర్వాత జీర్ణాశయానికి మధ్యలో జంక్షన్ ఉంటుంది, దాన్ని జీ జంక్షన్ అంటాం, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. ఆ జంక్షన్ దగ్గర ఏంటంటే అన్నవాహికలో ఉండేటటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాసిడ్స్ అంటే ఇవి స్వాభావికంగా మనకు ఆహారం జీర్ణం చేసేదానికి యాసిడ్స్ అనేవి కావాలి కూడా. దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది మన జీర్ణాశయం లోపల. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వెనక్కి తనటం వల్ల, కొద్ది మందిలో అన్నవాహికలోకి వెళ్లిపోవటం వల్ల, వెనక్కి రావటం వల్ల అన్నవాహికలో ఉండే కింద భాగం, ఆ వాహికల కింద భాగం వచ్చేసి అక్కడ మనకు సమస్య తలెత్తి అది మనకు గుండెల్లో మంటగా మారే అవకాశం ఉంది. అది యాక్చువల్గా గుండెకి సంబంధించిన జబ్బు కాదు. అది చాలా వరకు ఏంటంటే దాన్ని జీఆర్డి అంటాం. జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే మనకు జీర్ణాశయంలో ఉండే యాసిడ్స్ వెనక్కి తనడం వల్ల అది అన్నవాహిక వెళ్ళేసి అన్నవాహికలో ఉండే గోడల్ని డామేజ్ చేయడం వల్ల కడుపులో మంట, గుండెల్లో మంట లాంటివి వస్తుంటుంది. దాంట్లో కూడా వామిటింగ్స్ అన్నీ వస్తాయి. వీటన్నిటికీ ఏంటంటే ఆధునిక శస్త్రచికిత్స విధానాలు చాలా ఉన్నాయి, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకా మనకు ఇవి కాకుండా మనకు చిన్న పిరేగు పెద్ద పిరేగు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, విరేచనాలు ఇటువంటి ఎక్కువగా వస్తాయి. వాటిల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే హెమరాయిడ్స్ అని మొలలు అంటుంటాం. అది ఈ మొత్తం పురుష నాళం దగ్గర వచ్చేటటువంటి వ్యాధి అది, ఈ హెమరాయిడ్స్ అనేది. దాని తర్వాత అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని, తర్వాత ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఇటువంటి కూడా వస్తుంటాయి అన్నమాట. తర్వాత మొత్తం ఈ జీర్ణవ్యవస్థ మొత్తం నార్మల్ గా ఉన్నా కూడా చాలా మంది కడుపు ఉబ్బరం, వామిటింగ్స్, లేదంటే లూజ్ మోషన్స్, లేదంటే అసలు 2-3 రోజులు మోషన్ పోకుండా పోవడం, ఆ రకంగా ఇప్పుడు బాధపడుతూ ఉండటం, ఈ సమస్యలు కూడా దీనికి ఐబిఎస్ అంటాం, అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇటువంటివి కారణాలు లేని సమస్యలు కూడా ఉంటాయి అనమాట జీర్ణవ్యవస్థకు సంబంధించి. ఇదంతా ఒక పెద్ద సిస్టమ్, ఇదంతా దీంట్లో రకరకాల సమస్యలు వస్తాయి.
1: డాక్టర్ కాళేశ్వర గారు, ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు జీర్ణకోశ సమస్యలు వచ్చినప్పుడు?
0: ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్స్ తినడం మానేసుకోవాలి, అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇంట్లో వీలైనంత వరకు హోమ్లీ ఫుడ్స్, ఇంట్లో వండినటువంటి జాగ్రత్తగా వండినటువంటి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. అలా కాకుండా మనకు ప్రస్తుతం ఉండేటటువంటి బిజీ లైఫ్ స్టైల్ అనేది అయిపోయిన తర్వాత ప్రజలకు జొమాటో అని, స్విగ్గీ అని వాళ్ళకి ఆర్డర్ చేసుకోవడం, అవి తెచ్చుకోవడం, అవి ఎలా చేస్తారో తెలియదు, ఎటువంటి ఆయిల్ ఉపయోగిస్తారో తెలియదు, ఎటువంటి స్పైసెస్ మసాలాలు ఉపయోగిస్తారో తెలియదు. ఇటువంటి ఏంటంటే ఈజీ బై ఫుడ్స్ అనేవి మార్కెట్ అవైలబుల్ ఉన్నందువల్ల ఈ ఇంట్లో తయారు చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. తద్వారా బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాంట్లో బాడీలో కంటామినేషన్ జరగడం వల్ల దాంట్లో మనకి దాని ద్వారా మనకు రకరకాల జబ్బులు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు హోమ్లీ ఫుడ్స్, హోమ్ లో తయారు చేసినటువంటి ఫుడ్స్ నే

0: వాడటం అనేది చాలా అవసరం అన్నమాట. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఖచ్చితంగా టైంకి తినాలి, వేళకి భోజనం చేయాలి. ఎందుకంటే మనకు ఉండేటటువంటి సిర్కేడియన్ రిథమ్ అంటాం దాన్ని, దాన్ని బట్టి మనకు కడుపులో ఉండేటటువంటి యాసిడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. యాసిడ్స్ అనేవి తయారైనప్పుడు వచ్చేసి ఫుల్ రేంజ్ లో తయారైనప్పుడు మనకు సరైన ఆహారం లేకపోతే, ఆహారం దొరకకపోతే యాసిడ్స్ అనేవి, యాసిడ్స్ ఉండే చోటు అంటే ముఖ్యంగా జీర్ణ కోసం ఒక గోడల్ని డ్యామేజ్ చేసేసి అక్కడ మనకు గ్యాస్ట్రైటిస్ లాంటివి, అవి సీరియస్ అయిపోతే అల్సర్స్ లాంటివి తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వేళకు భోజనం చేయాలి. వేళకు భోజనం చేయడం అంటే ఏంటి, మనకున్న దాంట్లో ఏంటంటే పొద్దున పూట 7:30-8 గంటలకు టిఫిన్ చేయడం, దాని తర్వాత ఒక 3 గంటల తర్వాత 11 o'clock ఏదైనా సరే స్మాల్ స్నాక్స్ లాంటివి తీసుకోవడం, మళ్ళీ 1 గంట 1:30 మధ్యాహ్నం భోజనం చేయడం, తర్వాత మళ్ళీ 4 or 5 స్టమక్ ఎంటీ అవుతుంది, కొద్దిగా ఆకలి వేసే పరిస్థితి ఉంది కాబట్టి లిటిల్ స్నాక్స్, చాలా కొద్దిగా స్నాక్స్ లాంటి బిస్కెట్స్ అటువంటి లాంటివి ఏమైనా తీసుకోవడం, తర్వాత ఏంటంటే రాత్రిపూట భోజనం 7:30-8 ముగించేసేయాలి. ఇలాగని ఒక శైలి అంటే ఒక రిధం గానే పాటిస్తే మాత్రం చాలా వరకు జీర్ణకోశ వ్యాధులు మనకు రావండి. అలా కాకుండా వచ్చేసి లేట్ నైట్ పార్టీలకు వెళ్ళటం, లేట్ నైట్ మీల్స్ చేయడం, తర్వాత లేట్ నైట్ మీల్స్ లో స్పైసెస్ ఎక్కువగా తీసుకోవడం, కూల్ డ్రింక్స్ అమితంగా తాగటం, ఎక్కువసేపు మనం మేల్కోవటం, రాత్రి 12 గంటల 1 గంట 2 గంటల వరకు మేల్కోవటం, దాని ద్వారా ఏంటంటే మనకు ఇటువంటి జీవన శైలి వల్ల కొద్దిగా అంటే ఇర్రెగ్యులర్ క్రమశిక్షణ రాహిత్యం అనేది అయిపోయి మనకు ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థకు తద్వారా మనకు రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్పైసెస్ మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మనం స్పైసెస్ వాడుతూ ఉంటాం కాబట్టి అది కొద్దిగా ఏంటంటే మనకు స్పైసెస్ కంట్రోల్ చేసుకోవాలి. మిర్చి మసాలా అంటారు కదా, అది కూడా ఏంటంటే అంటే వీలైనంత తక్కువ మోతాదులో వాటిని వాడుకోవడం మంచిది.
1: రైట్ డాక్టర్ గారు, ఇక జీర్ణకోశ సమస్యలు డయాబెటీస్, థైరాయిడ్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయా?
0: కొన్ని సమస్యలు మాత్రం ముడిపడి ఉంటాయండి ఈ థైరాయిడ్, డయాబెటీస్. డయాబెటీస్ లో ఏమవుతుందంటే క్రానిక్ డయాబెటీస్, చాలా సంవత్సరాలకు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఒక 5 నుంచి 15 ఏళ్ళు అటు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా నరాలు దెబ్బతినడం వల్ల, నరాలు అంటే నర్వస్ సిస్టమ్, నరాలు దెబ్బతినడం వల్ల ఏంటంటే షుగర్ ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా కూడా ఏంటంటే కొంతవరకు నరాలు అనేవి దెబ్బతింటూనే ఉంటాయి. అవి తినడం వల్ల ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థకు సప్లై చేసేటటువంటి నరాలు కూడా దెబ్బతింటాయి అనమాట. స్ప్లాంక్టినిక్ నర్వ్స్ అంటాం మనం. దెబ్బతినడం వల్ల ఏంటంటే దాని కదలికలో అంటే జీర్ణకోశానికి సంబంధించినటువంటి, జీర్ణకోశం అనేదండి తల్లి గర్భంలో తయారైనప్పటి నుంచి అంటే మన జీర్ణ వ్యవస్థ తయారైనప్పటి నుంచి చనిపోయినంత వరకు ఈ జీర్ణ వ్యవస్థ ఉండే పేగులు నిరంతరం కదులుతూనే ఉంటాయి అనమాట. నోటి దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఆహారం తినేటప్పటి నుంచి మొదలైనటువంటి ఆ కదలిక మొత్తం 6 నుంచి 7 మీటర్ల ట్రాక్ మొత్తం కదులుతూ ఉంటుంది. ఇది జీవితాంతం కదులుతూనే ఉంటుంది అనమాట. ఈ కదిలేటటువంటి కదలికలు అనేవి నరాలకు సంబంధించినటువంటి వార్తల వల్ల అవి కదులుతుంటాయి కాబట్టి డయాబెటీస్ లో ఈ నరాలు దెబ్బతినడం వల్ల ఆ డయాబెటిక్ పీపుల్ కి సరిగా జీర్ణం కాకపోవడం, ఇండైజెషన్ రావడం, తర్వాత ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది కూడా ఏంటంటే ఒక ముఖ్యమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్య అది. ఇటువంటి ఏంటంటే మలబద్ధకం రావడం కూడా డయాబెటీస్ పీపుల్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే. రెండోది వచ్చేసి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ సమస్య అంటే థైరాయిడ్ లో మనకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి సమస్యలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ లో మనకు థైరాయిడ్ అనే గ్రంథిలో అది మనకు మెడ దగ్గర ఉంటుంది, లావుగా ఉంటుంది కొంతమందికి అసలు కనపడదు. ఈ గ్రంథి నుంచి మనకు థైరాక్సిన్ అనే హార్మోన్ తయారవుతుంది. థైరాక్సిన్ హార్మోన్ తగినంత మోతాదులో తయారు కాకపోతే మనం దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. బాగా ఎక్కువ తయారవుతుంది కొంతమందిలో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం అనమాట. 2 రకాల సమస్యల్లో కూడా మనకు జీర్ణ వ్యవస్థలో రకరకాల మార్పులు వస్తాయి. థైరాక్సిన్ అనేది తక్కువ తయారయ్యేదాన్ని హైపోథైరాయిడిజం అనే సమస్యలు మనకు జీర్ణకోశానికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థలో, ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ మాస్టర్ హార్మోన్ అంటాం మనం దాన్ని, మన మొత్తం శరీరాన్ని థైరాక్సిన్ హార్మోన్ అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే థైరాక్సిన్ హార్మోన్ తక్కువ మోతాదులో తయారవుతుందో అన్ని కదలికలు కూడా ఏంటంటే తక్కువగానే ఉంటాయి. జీర్ణశయానికి సంబంధించిన కదలికలు తక్కువగా ఉండడం వల్ల దాంట్లో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావడం కానివ్వండి, జీర్ణానికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో హార్మోన్స్ అవి కూడా ఆ ఎంజైమ్స్ అనేది కూడా తక్కువ మొత్తంలో తయారవడం కానివ్వండి, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు హైపోథైరాయిడిజం తో వస్తాయన్నమాట. హైపర్ థైరాయిడిజం లో ఏమవుతుంది, హైపోథైరాయిడిజం థైరాక్సిన్ ఎక్కువ తయారవుతుంది, అవసరానికి మించి ఎక్కువగా తయారవుతుంటుంది. అప్పుడు మనకి ఏమంది జీర్ణకోశ కదలికలు ఎక్కువగా ఉంటాయి, తద్వారా మనకు మోషన్స్ ఎక్కువ అవుతాయి, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆకలి విపరీతంగా అవుతూ ఉంటుంది. ఆకలి విపరీతంగా అయ్యి ఆకలి ఎక్కువ తిన్నా కూడా ఏంటంటే మనిషి సన్నగానే ఉంటాడు. ఎందుకంటే హైపర్ థైరాయిడిజం లో ఏమవుతుంది అంటే ఎక్కువగా తయారైతే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ తయారైతే ఏమవుతుందంటే ఎంత తిన్నా కూడా అతను ఈ లూజ్ మోషన్స్ వాటి వల్ల ఏంటంటే శరీరానికి సరిగా పట్టక అతను సన్నగానే ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల సమస్యలు. ఈ డయాబెటీస్, థైరాయిడ్ సమస్యలు కూడా మనకు జీర్ణ వ్యవస్థ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది.
1: ఇందాక మీరు జీర్ణ వ్యవస్థ గురించి చెప్తూ లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ గురించి చెప్పారు. సో లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది?
0: ఇవి డైరెక్ట్ గా అంటే ఇప్పుడు లివర్ లో మనకు, లివర్ అనేది చాలా ముఖ్యమైన భాగం మనకు. లివర్ లో తయారేటటువంటి స్రావాలు అంటే కాలేయానికి సంబంధించిన స్రావాల్లో మనకు ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి బైల్ సాల్ట్స్, బైల్ పిక్

0: మెన్స్ బైలాసిడ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. పైతరసం, పైతరసం మన తయారవుతూ ఉంటుంది. పైతరసం కొద్దిసేపు అక్కడ ఒక 2-3 అవర్స్ మనకు గాల్ బ్లాడర్ లాంటి ఒక చిన్న సంచి లాంటి భాగంలో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం ఆహారం ఎప్పుడైతే తింటామో ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళగానే జీర్ణాశయంలో అది పార్షియల్ గా పాక్షికంగా అది జీర్ణమయ్యి ఎప్పుడైతే చిన్న పేగులకు ప్రవేశిస్తుందో అప్పుడు గాల్ బ్లాడర్లో ఉండేటటువంటి ఈ పైతరసం అనేది ఈ జీర్ణ వ్యవస్థ పేగుల్లోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అది ఆహారంలో ఉండేటటువంటి కొవ్వు లాంటి పదార్థాలను అది జీర్ణం చేసే విధంగా ఉంటుంది అన్నమాట. అలా లివర్ అనేది మనకు దానివల్ల ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఏ ఆహారం తిన్నా కూడా ఎనీథింగ్ తిన్నా కూడా ప్రతిదీ ఏంటంటే జీర్ణమైన తర్వాత అది లివర్ కి చేరాల్సిందే. లివర్ ఏంటంటే దాన్ని డిసైడ్ చేస్తుంది, అది మనిషికి ఉపయోగకరమైన పదార్థమా లేదంటే విషకరమైన పదార్థం అని అది డిసైడ్ చేసి, విషకరమైన పదార్థం అయితే దాన్ని డీటాక్సిఫికేషన్ అంటే విషరహితంగా చేసే తత్వం కూడా మనకు లివర్ సెల్స్ ఉంటాయి, లివర్ కు ఉంటుంది. మనకు ఏదైతే అవసరమో శరీరానికి అది లివర్ దాన్ని డివైడ్ చేసేసి శరీరానికి పంపిస్తూ ఉంది రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా. ఇలా ఏంటంటే లివర్ చాలా ముఖ్యమైన భాగం మనకు. తర్వాత ప్యాంక్రియాస్ మనకు ఆహారం జీర్ణమైన జీర్ణరసాలు ఉండేటటువంటి ఎంజైమ్స్ తయారు చేస్తుంది ప్యాంక్రియాస్. తర్వాత మనకు డయాబెటీస్, ఇందాక మీరు చెప్పారు డయాబెటీస్ వచ్చేదానికి కారణం ఏంటంటే కొద్దిమంది అంటే ఇన్సులిన్ కొంతమందిలో పూర్తిగా తయారీ ఆగిపోవడం లేదంటే ఇన్సులిన్ తయారీ తగినంతగా లేకపోవడం వల్ల మనకు డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 ఇలా వస్తుంటాయి. ఈ ఇన్సులిన్ తయారు చేసేటటువంటి కణజాలం కూడా ప్యాంక్రియాస్ లోనే ఉంటుంది, దాని ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అంటారు. కాబట్టి ప్యాంక్రియాస్ కి 2 రకాలైనటువంటి పనులుంటాయి. ఒకటేమో వచ్చేసి జీర్ణ వ్యవస్థలో సంబంధించినటువంటి జీర్ణానికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ తయారు చేయడం, రెండోది వచ్చేసి రక్తంలో పెరిగినటువంటి షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేటటువంటి ఇన్సులిన్ హార్మోన్ కానివ్వండి, లేదంటే అవసరానికి గ్లూకోజ్ ని ఎక్కువగా సప్లై చేసేటటువంటి తత్వాన్ని కలిగించేటటువంటి గ్లూకగాన్ అనే హార్మోన్ తయారు చేయడం కానివ్వండి. ఈ 2 వ్యవస్థలు కూడా ప్యాంక్రియాస్ లో ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోన్స్ తయారు చేస్తుంది ప్యాంక్రియాస్. కాబట్టి ప్యాంక్రియాస్ ఈ విధంగా మనకు జీర్ణ వ్యవస్థ మీద కూడా డైరెక్ట్ గా ప్రభావితం చూపుతుంది అన్నమాట, చూపిస్తుంది.
1: రైట్ డాక్టర్ గారు, మందుల వల్ల జీర్ణ వ్యవస్థపై కావచ్చు ఇతర అవయవాలపై కావచ్చు కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి?
0: మనం ఏ మందు తీసుకున్నామండి, మన నోటి ద్వారా అంటే టాబ్లెట్స్ కానివ్వండి, క్యాప్సూల్ కానివ్వండి, లేదంటే సిరప్స్ కానివ్వండి, ఏది కూడా మనం తాగినప్పుడు తిన్న మృంగినప్పుడు అది మనకు స్టమక్ అంటే మన జీర్ణాశయంలోకి చేరుతాయి ఆ మందులన్నీ. ముందు అక్కడ ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఉన్న తర్వాత అవి వాటిలో వీలైనంత వరకు జీర్ణాశయం పీల్చుకుంటుంది. తర్వాత మనకు చిన్న పరిగలోకి వెళ్తాయి. చిన్న పరిగల్లో కూడా ఏంటంటే ఆ మందుకు సంబంధించినటువంటి కంటెంట్స్, ఇంగ్రీడియంట్స్ చిన్న పరిగల నుంచి పీల్చుకోబడి అల్టిమేట్ గా ఏదైనా సరే ఇందాక చెప్పినట్టుగా లివర్ కి చేరాల్సిందే. ఆ లివర్ అనేది ఏది ఉపయోగకరం అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ మందులు అనేవి మనం తిన్నప్పుడు లేదా తాగినప్పుడు అది జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు జీర్ణాశయంలో ఉండేటటువంటి లోపలి గోడల కణజాలం ఏదైతే ఉందో దాని మీద డైరెక్ట్ ప్రభావం కలిగిస్తాయి. అంటే ఉదాహరణకు మనకు నొప్పులకు సంబంధించిన మాత్రలు అంటే ఏదన్నా ముఖాల నొప్పులు కానివ్వండి, నడు నొప్పులు కానీ వచ్చినప్పుడు ఆన్ ది కౌంటర్ అంటే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ మందుల షాప్కి వెళ్ళేసి అటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. మామూలుగా ఇతర దేశాలు అయితే ఫారిన్ కంట్రీస్ అంటే వెస్టర్న్ కంట్రీస్ అయితే అసలు మందులు ఒక్క మాత్ర కూడా ఓవర్ ది కౌంటర్ ఇవ్వరు వాళ్ళు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఒక్క మాత్ర కూడా ఇవ్వరు. మీకు కావాలంటే పారాసిటమాల్ లాంటివి లేదా కడుపు నొప్పికి సంబంధించిన చిన్న చిన్న టాబ్లెట్స్ అవి ఎక్కడైనా సరే షాపులు అమ్ముతుంటారు, కానీ ముఖ్యంగా మనకు అవసరమైన టాబ్లెట్స్ ఏవైతే జబ్బుకి సంబంధించిన మాత్రలు ఏదైతే ఓవర్ ది కౌంటర్ అక్కడ ఇవ్వరు. కానీ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఓవర్ ది కౌంటర్ ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇక్కడ అటువంటిప్పుడు ఏంటంటే నొప్పులు సంబంధించిన మాత్రలు తీసుకున్నప్పుడు ఆ నొప్పులు సంబంధించిన మాత్రలు విచ్చలవిడిగా ఏదంటే అమ్ముతారు, ఎందుకంటే పేషెంట్ అడుగుతాడు ఆ మందుల షాపత ఇస్తాడు ఈ మాత్ర వేసుకోమని చెప్పేసి. ఆ మాత్ర వేసుకున్నందువల్ల ఆ మాత్ర ఒక్కోసారి జీర్ణాశయం గోడల మీద పనిచేసి వాటిని డామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ అంటాం మనం. రెండోపచ్చి మన కడుపులో మంట వచ్చేస్తుంది, వామిటింగ్స్ వస్తాయి. ఒక్కోసారి ఆ గ్యాస్ట్రైటిస్ సమస్య సీరియస్ గా మారితే రక్తం వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ మందు ఏ సిరప్ తిన్నా కూడా మనకు అది డైరెక్ట్ గా జీర్ణాశయం గోడల మీదే పనిచేస్తుంది. కాబట్టి చాలా సేఫ్టీగా అది డాక్టర్కే తెలిసి ఉంటుంది. డాక్టర్ ఏదన్నా సరే సమస్య తలెత్తుతుందంటే ముందుగానే పేషెంట్ కి చెప్తాడు ఇలా చేయండి ఇలా చేయండి అని. ఆహారం ముందు వేసుకోవాలా, ఆహారం తర్వాత వేసుకోవాలా, ఎలా వేసుకోవాలని కూడా డాక్టర్ గారు చెప్తారు. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకి నేను మనవి చేస్తున్నాను.
1: చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు గానీ సలహాలు గానీ?
0: ముఖ్యంగా అర్లీగా లేవండి, అర్లీగా పడుకోండి. ఇది జీవనశైలి ఈ విధంగా మార్చుకోవాలి. లేట్ నైట్ అనేది యువతరంలో పెరుగుతుంది బాగా. 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు మేల్కోవడం, తిరగటం ఇది జరుగుతూ ఉంది. ఇది దీన్ని మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్, తల్లిదండ్రులు మాత్రం దీన్ని ఖచ్చితంగా మనం ఆలోచించి ఆ విధంగా మన పిల్లలు యువతరం అనేది అలా కాకుండా చూసుకోవాలి. ఒక డిసిప్లిన్ అంటే డైర్నల్ రిధమ్ అంటారు, పగలు రాత్రికి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ. పగలు 8 గంటలకు లేవాలి, ఇంత పని చేయాలి, రాత్రిపూట మాక్సిమం 10 o'clock, 11 o'clock అయినా పడుకోవాలి. పడుకున్న అట్లీస్ట్ మనకు 6 to 7 hours స్లీప్ అనేది చాలా అవసరం అండి ప్రతి మనిషికి కూడా. చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం ఎక్కువ అవసరం, పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విచ్చలవిడిగా ఆహారం అనేది

0: బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. సమయానికి ఆ ఫుడ్ అనేది తీసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు. తర్వాత స్ట్రెస్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్స్ ఇవన్నీ ఏంటంటే విచారం, ఆందోళన ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగంగా తయారైనాయి ఆధునిక జీవన శైలిలో. వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి మనం. తగ్గించుకొని దానికి అనలైజ్ చేసుకుని ఎక్కడ టెన్షన్ పడాలి, ఎక్కడ టెన్షన్ పడకూడదు ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకుని టెన్షన్ లెస్ జీవితాన్ని గడిపే దానికోసమే మనం ఎక్కువగా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే స్ట్రెస్ అనేది మనకు జీర్ణాశయంలో ఉండేటటువంటి యాసిడ్స్ యొక్క ప్రొడక్షన్ ని బాగా పెంచేస్తుంది. పెంచినప్పుడు వచ్చేసి అది జీర్ణాశయం మీద డైరెక్ట్ గా పనిచేసే గ్యాస్ట్రైటిస్ లాంటివి, తర్వాత రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్లీప్ అనేది చాలా అవసరం. తర్వాత గుడ్ ఫుడ్ అంటే స్పైసెస్ అవన్నీ ఎక్కువ లేకుండా ఈజీలీ అసిమిలబుల్ ఫుడ్. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ అంటే తగినంత మోతాదులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎంత ఉండాలో, ఏ వయసుకి ఎంత ఉండాలో అంత తీసుకోవడం అవసరం. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఏ సీజన్ లో పండు దొరికితే ఆ సీజన్ లో దొరికే పండ్లు ఇవి మనం ఎక్కువగా మనం ఆధారపడాల్సినటువంటి తినుబండారాలు, తినే వస్తువులు ఇవి. అలా కాకుండా ఏంటంటే మోడర్న్ ఫుడ్స్ లాంటివి, పిజ్జా, బర్గర్లు అవి ఎప్పుడైనా మనకు టేస్ట్ తినాలని కూడా తినొచ్చు, కానీ అదే అలవాటుకు మాత్రం మారకూడదు. తర్వాత ఎక్కువగా ఏంటంటే ఒబేసిటీ వచ్చేదానికి కారణమైనటువంటి స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్, తర్వాత ఇటువంటి పిజ్జా బర్గర్లు వాటిలో చీజ్ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటికి అలవాటు పడితే మాత్రం ఈజీలీ దాంట్లో తినేది కొంచెం అనిపించవచ్చు, కానీ దాంట్లో విపరీతమైన క్యాలరీస్ ఉంటాయి. ఆ క్యాలరీస్ అనేవి శరీరంలో వెళ్ళినప్పుడు అవి ఫ్యాట్ గా, కొవ్వులాగా మారిపోతాయి. కాబట్టి ఆ వాటిని వీలైనంత వరకు మనం నిరోధించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం.
1: రైట్ డాక్టర్ గారు, ఖాళీ సమయం అంటూ దొరుకుతుందా? ఖాళీ సమయం దొరికితే ఎలాంటి పాటలు వింటూ ఉంటారు? ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
0: నాకైతే అంతకుముందు పాత పాటలు అంటే ఇష్టం అండి. ఘంటసాల, ఎస్వి బాలసుబ్రమణ్యం గారు, తర్వాత జేసుదాస్, ఈ పాటలన్నీ ఇష్టం నాకు. ఈ మధ్య ఒక పాట విన్నాను, బహుశా మీ రేడియో నుంచి అనుకుంటాను, ఆల్ ఇండియా రేడియో నుంచి పాట ఉంది, నిన్ను చూసిన క్షణంలో అని. అదేనా ఉంటే వేయండి.

0: పాడుతుంటారా పాటలు?
1: పాటలు పాడటం నాకు అలవాటేనండి, నేను ప్రాక్టీస్ చేస్తుంటాను పాటలు పాడేదానికి. ఎందుకంటే మాకు దొరికేటటువంటి టైంలో కాస్త మానసిక ఉల్లాసం అవసరం కాబట్టి, మాకు ఉండేటటువంటి బిజీ లైఫ్ కొంత ఉంటాయి కాబట్టి అది పాడటం అనేది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఒకటి ఎరా పాడుతూ ఉంటాను కూడా.
0: ఒక పాట పాడుతారా?
1: అలాగండి. హృదయం విరిసే కమలం నీవదనం విరిసే కావ్యం.
0: అంటే కాలేజీ రోజుల్లో పాడేవారా లేకపోతే?
1: కాలేజీ రోజుల్లో పాడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అండి. మామూలుగా చిన్న వయసు నుంచే ఒకటి అర హమ్ చేస్తూ ఉండేవాడిని. టీనేజ్ లో కొద్దిగా ఇష్టమయ్యేది. ఆ తర్వాత కాలేజ్ మిడిల్ కాలేజ్ వెళ్ళినప్పుడు కాస్త ఇంకొంచెం అభిరుచి పెరిగింది ఈ పాటల పట్ల, సంగీతం పట్ల. ముఖ్యంగా పాటలనే కాదు, గాత్ర సంగీతం కాదు, వాద్య సంగీతం కూడా, సంగీతం పట్ల ఆసక్తి అభిరుచి అనేది పెరిగింది. ఇప్పుడు సమయం దొరికి

0: అప్పుడు ఒకటేనా పాడడం ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉంటాను.
1: చాలా బాగా పాడారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి జీర్ణకోశ సమస్యల గురించి, వాటి పరిష్కారం కోసం ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి అనేటువంటి విషయంపై సమగ్రంగా తెలియజేసినందుకు ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్కారం అండి.
2: ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ కాళేశ బాషా గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
3: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
4: ఎక్కడికి లేదురా అబ్బాయి.
3: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
4: మన సింహపురి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
3: అయితే
4: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
3: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
4: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:00. హలో అభిరుచిలో మీకు నచ్చినటువంటి పాటల్ని వినాలి అనుకుంటే 0861-233-3100 నెంబర్కి కానీ, 0861-233-3102 నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నచ్చినటువంటి సాంగ్స్ని వినవచ్చు. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడబోయే ముందు మనం ఆదిపురుష్ శర్మలోని పాట విందాము. యాక్చువల్గా ఈ పాటని ప్లే చేయడానికి ముఖ్యమైన రీజన్ అజయ్ అతుల్, ఎందుకంటే అంత మంచి మ్యూజిక్ ఈ పాటకిచ్చారు. గూజ్ బంప్స్ అంటారు కదా, అలా అనిపిస్తుంది ఆ మ్యూజిక్ వింటుంటే. అండ్ ఈ పాట అంతే చక్కగా హరిహరన్ గారు పాడారు. యాక్చువల్గా ఈ పాటలో మనకి కనిపించేది సైఫ్ అలీ ఖాన్. ఆదిపురుష్ సినిమా మనకు అందరికీ తెలుసు, ఆయన ఇందులో రావణాసురుడు క్యారెక్టర్ ప్లే చేశారు, ఎక్స్ట్రాడినరీగా ప్లే చేశారు. అండ్ ఈ పాటలో ఆయనకున్నటువంటి భక్తిని కానీ అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ అండి, ఒక రేంజ్లో ఉంటుంది. విందాం.

విభజన ప్రకాశమై గిరీశుజటాతలమునా విలింగి చంద్రవంకయ్య సమస్త సృష్టి లయములు ఒక్కంటి దృష్టి మాత్రమై

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: నెల్లూరు జిల్లా మునుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు బిజ్జా వెంకటమ్మయ్య మేడం.
0: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమాలో పాట విందాము?
1: చిరంజీవి గారు నటిస్తున్న చక్రవర్తి.
0: ఓకే, అందులో
1: వందెల రాణి కిన్నెర స్థాని అంటాను మేడం.
0: ఓకే అండి, విందామా మరి.
1: కోరుతున్న శ్రోతలు మేడం, బుజ్జా వెంకటమ్మయ్య, గబ్బర్ సింగ్, ఆదిశేషయ్య, చింతపూడి పరమేశ్వరు, చింతపూడి శివకుమారు, సుపాకర్ రవీంద్ర.
0: ఓకే అండి, మీ అందరి కోసం సాంగ్ వచ్చేస్తుంది, విందామా?
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం,
0: థ్యాంక్ యూ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలడవల గ్రామం నుంచి అహోబిడ వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావిశ్రీ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే. చెప్పేసేయండి మరి, ఏ సినిమాలో పాట?
1: బాలగోపాలు సినిమాలో ఒకటే తను వంక తగదింత తగదింత పాట కాదు మేడం.
0: ఓకే,
1: కొంచెం చూడండి మేడం. సోమనాథ్ జనార్దన్ రావు, ధనలక్ష్మి బాబు, జాగిరి భాష, తవలా మస్తానయ్య, పాడేపోలయ్య.
0: ఓకే అండి, వినేద్దాం. ఇన్వాల్వ్ అయిపోయారు బాగా పాటలో.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, థ్యాంక్ యూ. చెప్పండి, ఏ సినిమాలో పాట విందాం?
1: మేడం, కంత్రి సినిమా నుంచి దయచే సాంగ్ ఇవ్వండి మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్. ఈ పాటలో స్పెషాలిటీ ఏంటంటే, ఈ పాటలో ఈ పాట ఎన్టీఆర్ పాడారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: హలో అభిరుచిలో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు?
4: మేడం, నా పేరు నరేష్. నరేష్ మేడం.
3: ఓకే అండి, ఎక్కడి నుంచి నరేష్?
4: ముసాపేట మహబూబ్నగర్ జిల్లా మేడం.
3: ఓకే అండి, చెప్పండి, ఏ మూవీలో పాట విందాము
4: మేడం? ఖుషి మేడం సినిమా పేరు.
3: ఓకే,
4: అమ్మాయ సర్మగా అనే పాట.
3: ఓకే అండి, విందామా
4: మేడం? నరేష్ మేడం, టోటల్ మా ముసాపేట గ్రామ కోసం మేడం.
3: ఓకే అండి, అలాగే.
4: మీ పేరు మేడం?
3: కావ్యశ్రీ.
4: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
3: థ్యాంక్ యూ.

0: Game of Earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: మీరు ఎక్కడి నుంచి నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్

0: ఇందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30. ఇప్పటి వరకు హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సాంగ్స్ విన్నాము. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీకు నచ్చినటువంటి పాటల్ని వినాలి అనుకుంటే 7901084154 నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకు నచ్చినటువంటి పాటల్ని మీతో పాటు నేను అందరూ కూడా విని ఎంజాయ్ చేద్దాము. మరి ఫస్ట్ మనం వినేద్దాం 1 నేను ఒక్కడినే. సుకుమార్ సినిమాలన్నీ కూడా చాలా లాజికల్గా, సైకలాజికల్గా చెప్పాలంటే పదును పెట్టే సినిమాల్లాగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, ఆలోచిస్తుంది, కొన్ని పజిల్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటి సినిమాల్లో నాన్నకు ప్రేమతో కానీ, వన్ నేను ఒక్కడినే కానీ, ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి కదా. సో వన్ నేను ఒక్కడినే సినిమా కూడా అలాంటిదే, చాలా క్రేజీ సినిమా అని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో ఒక పాట రీసెంట్గా వింటున్నప్పుడు లిరిక్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయండి, చంద్రబోస్ రాశారు ముఖ్యంగా చరణంలో. అంటే ఒక అమ్మాయిని ఆర్ ఎల్స్ ఎవరైనా కాపాడడం కోసం, అది వాళ్ళని హర్ట్ చేస్తున్నా వాళ్ళని బాధ పెడుతున్నా కూడా అది తప్పదు, ఆ అమ్మాయి కోసం చేయాల్సిందే అన్నప్పుడు ఎలాంటి ఎట్లా వాళ్ళు కంపారిజన్ చేయడం మాత్రం చాలా అల్టిమేట్ అనిపిస్తుంది. చంద్రబోస్ దానికి పర్ఫెక్ట్గా న్యాయం చేశారనే చెప్పొచ్చు. అండ్ DSP మ్యూజిక్ ఇరగదీసేస్తారు. ఈ పాట మనసు పెట్టి వినండి. అండ్ ఎవరైనా మహేష్ బాబు బాగా డాన్స్ చేయడం చూడాలి అనుకుంటే ఈ పాట చూసేసేయండి.

0: విన్నారు కదండి, యాజ్ ఐ సెడ్ పాట ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. అదే కదా చెప్తున్నారు, పువ్వులాగా నిన్ను చూడాలంటే నేను ముళ్ళు అవ్వాలి తప్పదు, ముత్యంలాగా నిన్ను కాపాడాలంటే ఉప్పు నీరు అయిపోవాలి నేను, ఏదైనా ఆపదొచ్చి నీకు గాయం తగులుతుందంటే నేనే ఫస్ట్ గాయం అయిపోతాను. అంటే ఆపద అంత పెద్ద ముప్పు నీకు రానికుండా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు కొంచెం బాధపడ్డా హర్ట్ అయినా కూడా కొన్నిసార్లు కొన్ని తప్పవు అని చెప్తున్నారు అన్నమాట. అదే కదా సినిమాలు హీరో కూడా హీరోయిన్ వెనకాల వెళ్తూ చెప్పే సాంగ్, సిచ్యుయేషనల్ సాంగ్ అనమాట ఇది. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు, ఫస్ట్ మెసేజ్ చదివేద్దాం హలో అభిరుచులు. అంతకంటే ముందు
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే కావ్యశ్రీ గారు అంటున్నారు. హ్యాపీ వెన్స్డే అండి. డాక్టర్ గారి సలహాలు బాగుంది అంటున్నారు. ఓకే, మాకు పెళ్లి సందడి సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య కౌశిక్, అలాగే తాటిపర్తి గ్రామం నుంచి అందరి కోసం అంటున్నారు. వినేద్దామండి.

ప్రేమ ప్రేమ అని ప్రేమ గురించి సాంగ్ విన్నాము, మరి ఇప్పుడు ప్రేమ మూవీలోని సాంగ్ విందాము. ఎందుకంటే నెక్స్ట్ మెసేజ్ మనకు అదే వచ్చింది. గుడ్ మార్నింగ్, హలో, వాట్సాప్ అభిరుచి అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రేమ సినిమాలోని సాంగ్ కావాలి, ఎందుకంటే ఈరోజు రేవతి గారి బర్త్డే, అందుకని ఆ మూవీలోని సాంగ్ ప్లే చేయమంటూ ఉన్నారు. తప్పకుండా అండి. కరీంనగర్ జిల్లా అమ్మను గుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, అలాగే ఇంకొకరు కూడా రేవతి గారి బర్త్డే సందర్భంగా మెసేజ్ పంపించారు, బండారు త్రిమూర్తులు గుప్త గారు. మానసవీణ చిత్రంలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి. సో రేవతి గారి కోసం ఈ సాంగ్ వినేద్దాం.

0: నెక్స్ట్ మెసేజ్ అండి. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటున్నారు మీకు కూడా అండి. మేము కోరిన పాట తప్పకుండా వినిపిస్తారని అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం కావ్యశ్రీ గారు. జయం మనదేరా సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిద ఆయేషా ప్రత్యేక అభినందనలు అంటూ ఉన్నారు. ఎస్ అండి, విన్నాము. మనం ఫస్ట్ ప్రేమ ప్రేమ అనే సాంగ్ విన్నామని తర్వాత ప్రేమ మూవీలోని సాంగ్ ప్లే చేసుకున్నాము. నెక్స్ట్ ప్రేమ మూవీలోని సాంగ్ ప్లే చేస్తూ అది వెంకటేష్ గారిది కాబట్టి నెక్స్ట్ కూడా మనం వెంకటేష్ గారిది ఒక సీక్వెల్లో వస్తూ ఉన్నాయన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా లిజినెస్ అలాగే పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా చాలా మెసేజెస్ కూడా వచ్చినాయి అండి, వాటన్నిటినీ కూడా చదువుతాను. అంతకంటే ముందు
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: అండి, మెసేజ్ చూద్దాము. కావ్యశ్రీ మేడం గారు, మీరు ప్రసారం చేసిన సాంగ్స్ సూపర్, థ్యాంక్ యూ అండి. సోమనాథం జనార్దన్ రావు గారు, ఓకే సూపర్ మేడం. మీరు ఏదైనా వివరించారంటే మీ తర్వాతే ఎవరైనా ఎవరు ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన కావ్యశ్రీ మేడం గారికి స్వాగతం. మంచి పాట ప్లే చేయండి అంటున్నారు రాజశేఖర్ రాజు, బీబీ నగర్, నెల్లూరు. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. సింహపురి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు, గుడ్ మార్నింగ్, శుభోదయం కావ్యశ్రీ మేడం అంటున్నారు. మీక్కడ అండి, పసివాడి ప్రాణం సినిమాలోని పాట కావాలి అని అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్ కోరుతున్నారు. ఓకే, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు, ఖుషీ సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. ఓకే, నాగా సినిమాలోని సాంగ్ కావాలంటూ ఉన్నారు కదా. ఓకే, కొండవీటి దొంగ సినిమాలోని పాట కావాలా అంటున్నారు. వనపర్తి డిస్టిక్ ఆత్మకూరు మండల్ దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, ముతిబాయి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ సెన్స్ సినిమాలోని పాట కావాలి అని ఎం ప్రతాప్, ఐటే జంక్షన్, విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్, ఐఎమ్ కావ్యశ్రీ అండి. నేను నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలే గారు వాట్సాప్ చేయడం ఏమనగా, ఈరోజు మాకు నీ స్నేహం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. ఓకే, ఆలగడ్డ నుంచి పోలయ్య గారు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు. ఓకే, రొట్టెల పండుగొచ్చారా, వెరీ నైస్ అండి. చక్రం మూవీలోని సాంగ్ కావాలి అంటున్నారు తుమ్మలచర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఓకే అండి, ఎవడు సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి, యదోగ్న, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబు అందరి కోసం. ఓకే, మరి ఇప్పుడైతే మనం జయమందిర సినిమాలోని సాంగ్ వినేద్దాం. అంతకంటే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల

తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓ కి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కొన్ని మెసేజెస్ కూడా వచ్చినాయి అండి. గద్వాల్ డిస్టిక్ ఎర్రవల్లి నుంచి రాస్తున్నారు. పద్మాబాయ్, నార్సింగ్, శివరాణి,

డిష్ శ్రీవాణి, అతడు సినిమాలోని సాంగ్ కావాలంటున్నారు. అలాగే ఇంకొక మెసేజ్, గుడ్ మార్నింగ్ బీకేఎస్ మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ లిజనింగ్ డైనమిక్ వాయిస్. ఎందుకు లాంగ్ పీరియడ్ అండి, లాస్ట్ వీక్ కూడా వచ్చా కదా ప్రసాద్ గారు, ఎల్ఎస్సీ కాలనీ హర్నాథపురం నుంచి రాస్తున్నారు. ఓకే, మరి ఇప్పటి వరకు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా సాంగ్స్ వినేశాం. మరి కొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వినబోతున్నాం. విని ఆనందించండి. నేను కావ్యశ్రీ సైనింగ్ ఆఫ్. బై బై.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగ సంతోష్ అనూష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చేయడం, జాబితాను తప్పులు లేనిదిగా సమగ్రంగా రూపొందించడం ఎన్నికల సంఘం యొక్క ప్రధాన బాధ్యత. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు నాగ సంతోష్ అనూష గారు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్తే గిరీష్.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
2: మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఓటింగ్ మెకానిజం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఓట్ వేస్తాం, మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం, మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతకు ముందు 2002లో ప్రతి రాష్ట్రానికి జరిగింది, వేరే వేరే ఇయర్స్ లో. 2002లో మనకి జరిగింది, అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళకి. అది ఏంటంటే ఒక సమగ్రంగా ఒక ఓటర్ జాబితాని సవరణ చేయడం, అంటే శుద్ధి చేయడం అంటారు కదా ప్రాసెస్ ని. అందులో ప్రతి అర్హుడైన పౌరుడి యొక్క ఓటు అనేది నమోదు అవ్వాలి. అనర్హుడు అంటే నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్, వాళ్ళు ఎవరంటే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ డబుల్ ఎంట్రీ ఓటర్స్ కానీ, మరణించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తొలగించాలి. సో మెయిన్ ఎలిజిబుల్ ఓటర్స్ ని కాకుండా ఇన్ ఎలిజిబుల్ వాళ్ళని కూడా తొలగించే ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
1: మేడం, మనం చూస్తే కనుక ఎన్నికల జాబితాలో పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి ఎందుకు ముఖ్యమంటారు?
2: ఎందుకంటే ఇప్పుడు మన లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఈ ఎలక్షన్స్ తోనే. అండ్ ప్రతి పౌరుడు ఓటు వేయడానికి ఎందుకు వెళ్తాడంటే, రేపు పొద్దున్న స్కీమ్స్ కానీ వాళ్ళ యొక్క వాయిస్ అవుట్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారమే. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యేస్ గా కానీ ఎంపీస్ గా కానీ, అందరికి కూడా వాళ్ళకి ఒక ఈక్విటీ, ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేయాలని. ఇప్పుడు డబుల్ ఎంట్రీస్ ఒక ఏరియాలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం ఇష్యూస్ అనేది ఎరైజ్ అవుతాయి. ఎవరో ఒక పర్సన్ కి ఎక్కువ ఫేవరబుల్ అయ్యే ఓట్స్ అనేవి వస్తే అది, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈస్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ వన్, సో దట్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ యాజ్ అ ఓటర్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ పీపుల్.
1: మేడం, ఈ సంవత్సరం జరుగుతున్న ఇక ప్రత్యేక సమగ్ర సవరణ, సో ఈ కార్యక్రమంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటి మేడం?
2: సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కొన్ని రాష్ట్రాలకు జరుగుతుంది. ఇందులో మేజర్ గా చేంజెస్ కూడా చేయడం జరిగింది, ఎందుకంటే మనం చూస్తున్న బీహార్, వెస్ట్ బెంగాల్ లో ఇష్యూస్ జరిగాయి, దానిలో కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి రిఫైన్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే, బిఎల్ఓలు ప్రతి కుటుంబానికి సందర్శించాలి, ప్రతి వీకెండ్ సాటర్డే సండే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి, డిజిటల్ విధానాల ద్వారానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ లో సేవ్ చేయాలి. ఇప్పుడు సూపర్వైజర్ కి కూడా పర్యవేక్షణ అధికారిని నియమించి వాళ్ళకు కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే, రేపు పొద్దున్న ఎవరైనా డెత్ ఓటర్స్ ని కానీ, శాశ్వతంగా ఎక్కడన్నా వెళ్లిపోయిన, వలస వెళ్లిపోయిన వాళ్ళని తొలగించాలి అంటే ప్రతి లెవెల్లో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సంవత్సరం ఎస్ఐఆర్ 2026 లో రాజకీయ పార్టీలు బిఎల్ఎల్ యొక్క సహకారం కూడా ఇందులో తీసుకొని పారదర్శకంగా అన్ని చర్యలు అన్ని విధాలుగా ఎస్ఐఆర్ ని ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్ లో 18 ఇయర్స్ అనే

0: తీసుకోవచ్చు అంటారు?
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్, అందులో ఉన్న వార్డ్ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్ ని బిఎల్ఓస్ గా నియమించడం జరిగింది. మీ దగ్గర ఉన్న రెవెన్యూ స్టాఫ్ లో విఆర్ఓస్ ని సూపర్వైజర్ గా నియమించబడింది. సో మీరు రోజు వాళ్ళని ఏదో ఒక సర్వీసుల కి యూజ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర ఏదో ఒకటి కడుతూ ఉంటారు మన ఇంటి పన్ను అదిని. సో మీరు, మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ, కొత్త వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు మీకు ఇచ్చిన ఫార్మ్స్ ని నింపి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ సహకారం తీసుకొని అది నింపినా పర్వాలేదు, లేక మీ ఓటు ఎక్కడుందని కనుక్కోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ ఎన్విఎస్పీ పోర్టల్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నారని. సపోజ్ నేనున్నాను గిరీష్, నేను నెల్లూరులో పనిచేస్తున్నాను, కానీ నా సొంత జిల్లా విశాఖపట్నం. సో నాకు అక్కడ ఏ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడుందో తెలియదు నాకు ఓటు. అప్పుడు నేను ఎన్విఎస్ పోర్టల్లో నా ఫుల్ నేమ్ టైప్ చేసి ఆ కాన్స్టిట్యున్సీ వెతుక్కొని ఆ కన్సర్న్ బిఎల్ఏ నంబర్ కూడా వస్తుంది ఓటర్ హెల్ప్ లైన్ లో, అతనికి కాల్ చేసి నాకు ఈఎఫ్ ఫామ్ ఇవ్వండి, ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను, మా నాన్నగారు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీరు తీసుకోండి అక్కడ అని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఇలాంటి విధానాలన్నీ కూడా వాళ్ళకి దరఖాస్తు చేసుకునేలాగా చాలా మెకానిజం ఆన్లైన్ లో మెకానిజం క్రియేట్ చేశారు, అలానే ఆఫ్లైన్ మోడ్ లో సచివాలయంలో క్రియేట్ చేశారు.
0: మేడం, ఈ యొక్క సవరణలతో పాటు మనం చూస్తే కనుక వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, మారుమూల ప్రాంత ప్రజలు, సో ఇటువంటి ప్రత్యేక వర్గాల వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు?
1: ఫస్ట్ చెప్పాను కదా, హౌస్ టు హౌస్, డోర్ టు డోర్. అంటే ఎందుకంటే ఓట్లు తొలగించాలంటే మినిమం ఆ బియ్యంలో 3 times ఆ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఇంటికి 3 times అనేది బియ్యంలో ట్రావెల్ చేస్తారు. సో ఈ ప్రత్యేక వర్గాలు మీరు చెప్పిన దివ్యాంగులు కానీ వృద్ధులు వీళ్ళందరూ, వీళ్ళ సహాయం మనం చేయాలంటే ఆ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఏజెంట్స్, పార్టీల ద్వారా నియమించబడిన, అధికారంగా నియమించబడిన వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్దే ఆ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళకి సహాయం కూడా చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి.
0: మనం ఈ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నంతసేపు మనమైతే కనుక బిఎల్ఓస్ అనే పదం రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం కదా మేడం ఇంతకటి నుంచి. సో బిఎల్ఓస్ కి సంబంధించి ఈ కార్యక్రమంలో వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈ బిఎల్ఓస్ ఈ కార్యక్రమంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నారంటారు?
1: వీళ్ళందరికీ కూడా ఎన్నికల సంఘానికి క్షేత్ర స్థాయి అధికారి అంటే ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కాదండి, బిఎల్ఓసే. నాకైతే బిఎల్ఓసే క్షేత్ర స్థాయి ప్రతినిధులు. ఇంటింటికి వెళ్లి వాళ్ళు సహకరించడం కానీ వాళ్ళ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అవగాహన కూడా కల్పించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి ఇస్తే ఆధార్ ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, ఆధార్ అనేది మన ఐడెంటిటీ, గుర్తింపు మాత్రమే. నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నా 10th class సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి ఏదైతే డౌట్స్ వస్తున్నాయో అవన్నీ అవగాహన కల్పించడం, ఆ దరఖాస్తు ఎట్లా చేయాలి, ఎలా నమోదు పరచాలి, 2002 వాళ్ళు ఓటు ఎక్కడ ఉందని అది వెతికి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పరిశీలించే అన్నిట్లో కూడా కీలక బాధ్యతలు ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు.
0: మేడం, మనం చూస్తే కనుక ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలు ఎక్కడ ఎలా తనిఖీ చేసుకోవచ్చు అంటారు? అంటే మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు?
1: ఎస్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ ద్వారా మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఎన్విఎస్పీ పోర్టల్ అని ఉంది, అది ఎలా అన్నా సరే చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి నాకు డైరెక్ట్ గానే, అందులో కూడా వాళ్ళు వెతుక్కొని మేడం మాకు బూత్ నెంబర్ 123 ఈ వీళ్ళని అటాచ్ చేయండి అని కూడా అంటున్నారు. అది చాలా సంతోషకరం, ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన ఎంత ఈ లెవెల్లో ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా వాళ్ళ ఫార్మ్స్ అనేవి ఏ బిఎల్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది.
0: మేడం, మరి ఈ యొక్క డూప్లికేట్ ఎంట్రీలు కానివ్వండి, లేకపోతే అనర్హ ఓటర్ల పేర్లు, సో వీటిని తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో?
1: ఇప్పుడు మనకి 5 categories లో ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఎన్రోల్డ్, అంటే 2 places లో డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఒక దగ్గర ఉంటారు కానీ ఇంతకు ముందు షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు డిలీట్ అయ్యి ఉండదు లాస్ట్ ఏరియాలో. సో అలాంటి వాళ్ళు కానీ మరణ ధృవీకరణ పత్రం తీసుకొని డెత్ ఓటర్స్ ని అండ్ స్థానికంగా వలస వెళ్లిపోయిన వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని ఒక సమాచారంతో పాటు ఒక పంచనామా స్టేట్మెంట్ తో పాటు ఇలా వివిధ రకాల కేటగిరీస్ ని డివైడ్ చేసి వాళ్ళకి మేము ఒక మనమనే కాదు ఈసీఐ గైడ్ లైన్స్ కూడా ఉంది, పంచనామాస్ కండక్ట్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాతే ఓట్ అనేది మార్క్ అన్కలెక్టబుల్, అంటే ఓట్ అనేది రేపు పొద్దున్న మెయిన్ రోల్లో ఇంకా కనిపించదు. కానీ ఇదంతా కూడా ప్రక్రియ అంత ఈజీ కాదు. ఆ బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరు సమక్షంలో జరుగుతుంది ఇది. అండ్ ప్రతి బిఎల్ఓ కూడా ఓటర్ని తొలగించాలంటే 3 ఆయన నివసిస్తున్న గృహంలో కానీ డోర్ నంబర్ ఏదైతే 2025 లిస్ట్ లో ఉందో అది సందర్శించి 3 డిసైడ్ చేసి బిఎల్ఏ సమక్షంలో సంతకం పెట్టిస్తేనే దానికి విలువ.
0: మేడం, మనం చూస్తూ ఉన్నాం ఆ డోర్ లాక్ కేసెస్ అనేవి కూడా రావడం జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ బిఎల్ఓ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు అండ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటున్న ఈ సిచ్యువేషన్స్ లో బిఎల్ఓ ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటారు? సో లేకపోతే బిఎల్ఓ ని వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్, అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు?
1: అదే, ఇప్పుడు ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎన్యూమరేషన్ ఫేజ్ లోనే ఉన్నాం, ఇంకా లక్కీ. ఎందుకు అంటే మనం కానీ సపోజ్ నేనే యుఎస్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు నేను 15th July కల్లా నేను సబ్మిట్ చేయాలి.

0: న్యూమరేషన్ ఫామ్. నేను యుఎస్ వెళ్ళిపోయాను వెకేషన్ కి, నేను తిరిగి వచ్చేటప్పటికి ప్రాసెస్ అయిపోయింది. కానీ నేను కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఒక పీరియడ్ ఇచ్చారు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కి. 21 జులై నుంచి 20 ఆగస్ట్ వరకు ఈ మధ్యన నేను ఆ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి నేను రాలేకపోయాను, నా ఫామ్ సబ్మిట్ చేయలేకపోయాను, నా పేరు డ్రాఫ్ట్ లో లేదు కాబట్టి కొత్తగా నమోదు చేయండి, లేకపోతే నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంది ఇప్పుడు నమోదు చేయండి అన్నా సరే ఫామ్స్ 6, 7, 8 అప్పుడు కూడా వ్యాలిడే. సో ఎక్కడ కూడా భయభ్రాంతులు చెందొద్దు. ఎస్ఐఆర్ అంటే ఓట్లు తొలగిస్తారు కాదు, ఓట్లు తొలగించేది ఎవరిది అంటే వలస వెళ్లిపోయిన వాళ్ళు, లేకపోతే మరణించిన వాళ్ళు, యాబ్సెంటీ ఓటర్స్. కానీ యాబ్సెంటీ ఓటర్స్ కూడా ఎవరైతే అన్ట్రేస్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 21 జులై నుంచి 20 ఆగస్ట్ కి మనం ఆ క్లెయిమ్స్ వేసుకునే ఒక ప్రొవిజన్ అనేది ఈసీఐ ఇవ్వడం జరిగింది.
1: మరి మీరు ఇందాక చెప్పడం జరిగింది ఈ యొక్క క్లెయిమ్స్ కి సంబంధించి. సో ఎలా అనమాట మేడం, ఒకసారి ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి టోటల్ ప్రక్రియకి సంబంధించి వివిధ డేట్స్ ఉన్నాయి కదా మేడం, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: ఇప్పుడు మనకి 15 జూన్ నుంచి 14 జులై వరకు హౌస్ టు హౌస్ సర్వే. బిఎల్ఓస్ మీ ఇంటి దగ్గరకు వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఇవ్వకపోతే సచివాలయ సిబ్బందిని, మీ విఆర్ఓల్ని, మీ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళు కనుక్కుంటే మీకు ఆ ఫార్మ్స్ అనేవి అందిస్తారు. లేదు మాకు అక్కడ కూడా తెలియట్లేదు అంటే ఎన్బిఎస్పీ పోర్టల్ లో కానీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు ఏ బూత్ అనేది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ అయి ఉంటారు కదా, కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ 1200 కంటే ఓటర్స్ దాటకూడదు. సో దాని గురించి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని 14 జూలైన డిసైడ్ అయిపోతుంది. దెన్ ఇదంతా జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రోల్, ఈ డ్రాఫ్ట్ రోల్ 21 జులైన రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి సచివాలయం నోటీస్ బోర్డు లో ఉంటుంది, ప్రతి ఏఈఆర్ ఆఫీస్ దగ్గర కూడా డిస్ప్లేలో ఉంటుంది, ఆన్లైన్ లో కూడా ఉంటుంది. దీన్ని చూసుకొని నెక్స్ట్ క్లెయిమ్స్ 21 జులై నుంచి 20 ఆగస్ట్ లోపల మీరు వచ్చి నా పేరు ఇక్కడ నమోదు అవ్వలేదు, నా పేరు నెల్లూరు కాదు వైజాగ్ లో నమోదు అవ్వాలని నేను వచ్చి కూడా చేసుకోవచ్చు ఆ టైంలో. తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఆ పర్సన్ జెన్యునా కాదా అనేది నేను ఒక నోటీస్ ఇష్యూ చేస్తాను. ఆ నోటీస్ పీరియడ్ 21 జులై నుంచి 18 సెప్టెంబర్ వరకు ఇచ్చారు. సో దాదాపుగా 2 నెలల వరకు మీరు హ్యాపీగా ఆ నోటీస్ పీరియడ్ లో వచ్చి మీరు అటెండ్ అయ్యి ఫోటో తీసుకొని నాతో, ఆ ఫోటో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీది మళ్ళీ చేరుతుంది. ఫైనల్ ఎలక్టరల్ రోల్ అనేది 29 సెప్టెంబర్ వస్తుంది గిరీష్. ఒకవేళ ఆ సెప్టెంబర్ 22 కూడా మీ పేరు లేదు అంటే మీరు అస్సలు పానిక్ అయిపోయి హడావుడు ఏం పడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫామ్ 6, 7, 8 న్యూ ఎంట్రీ, డిలీషన్ ఆఫ్ ఓట్స్, కానీ కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఏదైనా సరే 15 జులై నుంచి మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో యథావిధిగా జరుగుతుంది. సో డ్రాఫ్ట్ రోల్ లో పేరు రాకపోయినా, ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ లో పేరు రాకపోయినంత మాత్రాన ఏమీ కాదు, మీ హక్కు అనేది ఎవ్వరు కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి.
1: మేడం ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ లో మనకి 2 అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఒకటి వచ్చి బిఎల్ఓ గారు తీసుకుంటున్నారు, ఇంకోటి వచ్చి అప్లికేషన్ ని మనకి రిటర్న్ చేస్తున్నారు. సో రిటర్న్ చేస్తున్న ఫామ్ సెకండ్ ఫామ్ వెనుక ఉన్న నెసెసిటీ ఏంటంటారు?
0: బేసికల్ గా నేను ఫస్ట్ నుంచే అంటే ఎవ్రీ ఇయర్ డస్ ఇట్, మన బిఎల్ఓ వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ వేరే ఫామ్ లో చేసిన తర్వాత ఆ ఒక ఫామ్ అనేది మన ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. రేపు పొద్దున క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో ఆ పర్సన్ కి పొరపాటున డ్రాఫ్ట్ రోల్ లో ఆయన పేరే రాలేదంటే ఆ ఫామ్ తీసుకొచ్చి హీ కెన్ క్లెయిమ్ దట్ నాకు ఈ ఫామ్ ఇచ్చారు, పొరపాటు ఏదో జరుగు ఉంటుంది, టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, లేకపోతే సమ్ హ్యూమన్ మిస్టేక్ అయి ఉంటుందని చెప్పి అతని దగ్గర కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ ప్రక్రియ ఏదైతే 14 జులైకి ఎండ్ అయిపోతుందో ఆ రోజు ఈవినింగ్ కి నేను బిఎల్ఓస్ అందరికి ఏమి ఇన్స్ట్రక్ట్ చేశానంటే మీ దగ్గర సెకండ్ డూప్లికేట్ కాపీ ఏమైనా ఉంటే అవి దయచేసి వాళ్ళ దగ్గర ఓటర్స్ దగ్గర డోర్ స్టెప్ దగ్గర అందించేయండి అని.
1: మేడం మనం చూస్తూ ఉన్నాము 2002, దీని ఆధారంగా మనం అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ లో కూడా ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ ఉన్నాం. మేడం ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కోడలు వారి వివరాల్లోకి మనం వెళ్తే కనుక, సో వారు అంటే వారి అమ్మవారికి సంబంధించి ఆ రోల్ లో 2002 లో లేకపోతే, సో ఇక్కడ అత్తగారింటికి సంబంధించి వారి యొక్క నేమ్స్ మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అంటారా?
0: ఒక విధానం ఏంటంటే సపోజ్ అత్తవారు ఇంటికి వచ్చేసింది అమ్మాయి, ఆ అమ్మాయికి అత్తమామలతో కూడా మనకి మ్యాపింగ్ చేయొచ్చు. అత్తమామల వాళ్ళ మమ్మీ డాడీతో కూడా ఈ అమ్మాయిని మ్యాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఈవిడ గ్రాండ్ డాటర్ అవుతుంది రిలేషన్ ప్రకారం. వాళ్ళ మమ్మీ డాడీతో అన్నా సరే చేయొచ్చు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ. సరే ఇది సెకండ్ కేసు లో ఈ అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేవనుకోండి, 2002 లో వాళ్ళ అత్తమామకి ఓట్లేదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఓట్లేదు, వాళ్ళ హస్బెండ్ కి లేదు, ఈ అమ్మాయికి లేదు. అప్పుడు ఏం చేస్తామంటే నో లింకేజ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ నో లింకేజ్ ద్వారా ఆవిడ్ని ఎన్యూమరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయించేస్తాం. ఏదైతే ఈ నోటీస్ పీరియడ్ ఉంది చూడండి, అక్కడ నేను ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చి ఎందుకు 2002 లో ఓట్లేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు లేదు అని ఒక ఎంక్వైరీ అప్పటికప్పుడే ఆ లొకాలిటీలోనే ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ప్రాసెస్ అనేది ఏఈఆర్ తర్వాత నాకు అనిపించిందంటే ఆ అమ్మాయి జెన్యున్ ఓటర్, తను ఉండాలి లిస్ట్ లో 2002 లో, లేకపోయినా కేవలం ఆ ఏజ్ గ్యాప్ వల్ల లేకపోవడం వల్ల తనకి డీటెయిల్స్ తెలియకపోవడం వల్ల తన డ్రాఫ్ట్ రూల్ లో పేరు రాలేదని తనని మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఫైనల్ రూల్ లో.
1: మేడం

0: ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ లో భాగంగా యువతలో ఓటరు అవగాహనను పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు?
1: ఎస్ ఎస్, మేము ఒక ఆటో ఒక అరేంజ్ చేసి అందులో వాయిస్ మెసేజ్ పెట్టి మెయిన్ గా మాకున్న కంటే వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చింది మనకు తిరిగి ఇవ్వడం లేట్ చేస్తున్నారు. ఫోటోస్ కడిగిస్తామని, లేట్ గా చేస్తామని. సో ఫోటోస్ అనేది మ్యాండేటరీ కాదు. బ్లాక్ అండ్ వైట్ మీ పాత ఫోటో ఏదన్నా ఉన్నా సరే అది కూడా ఇచ్చేవచ్చు. లెజిబుల్ గా బ్లాంక్ కాకుండా చాలా చంద్రబంధగా లేని ఫోటో ఏదన్నా సరే మీరు సబ్మిట్ చేయొచ్చు. కొత్తగానే ఫోటో ప్రింట్ చేసుకొని ఇవ్వాలని అయితే ఏమి అంత మ్యాండేటరీ లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ఆటోస్ అవన్నీ చేసిన తర్వాత ఎఫ్ఎం స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది. ఆ వాయిస్ నోట్స్, ప్రెస్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. పొలిటికల్ పార్టీ సభ్యులకి అందరికీ కూడా ఈ లోకల్ అవేర్నెస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి, ఎక్కువ లేట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది. అండ్ వీళ్ళ ద్వారా ఏం చెప్తున్నామంటే మీరు భయభ్రాంతులు చెందకండి. 14th మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు లేకపోయినా, September 22nd లేకపోయినా మాత్రాన మిమ్మల్ని ఎవరు ఓట్ డిలీట్ చేయట్లేదు. Form 6, 7, 8 ద్వారా ఎప్పుడన్నా మీరు ఓటర్ అనేది నమోదు చేసుకోవచ్చు, కరెక్షన్స్ పెట్టుకోవచ్చు, షిఫ్టింగ్ చేసుకోవచ్చు మీ ఓట్ అని.
0: మేడం, మీరు ఇందాక చెప్పినట్టు బిఎల్ఓస్ అనేవారు సో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఎస్ఐఆర్ అని కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మేడం, మరి ఈ ఫీల్డ్ స్థాయిలో బిఎల్ఓస్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? సో వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు?
1: మెయిన్ గా వాళ్ళ ఇంట్లో లేకపోవడం, ఓటర్స్ వలసలో వెళ్ళిపోయారు, అండ్ మా సరైన పత్రాలు లేవని డిలే చేయడం, ఫొటోస్ కరెక్ట్ గా టైం కి ఇవ్వకపోవడం. తరచుగా ఏంటంటే మెయిన్ గా నాకు అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉన్నారు అంటే బిఎల్ఓసే ఫిల్ చేయాలి ఇవ్వాలి అని. అది చాలా తప్పు. ఎన్నికల గైడ్లైన్స్ ఎస్ బిఎల్ఓసే చేస్తారు, వాళ్లే ఫీల్డ్ కి వస్తారు అదంతా, కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఎంత చదువుకున్నాను కాబట్టి నా ఫామ్ నేను ఫిల్ చేసుకునే కెపాసిటీలో నేను ఉన్నాను. వాళ్ళు సచివాలయం దగ్గర వెళ్లి ఇచ్చేది ఒక 2 సెకండ్స్ పని. అది మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే బిఎల్ఓ ఒక వర్క్ లోడ్ ప్రెషర్ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము ఆ ప్రజా ప్రతినిధులు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా, అండ్ వాలంటీర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి, రెడ్ క్రాస్ వాళ్ళు ఇంకా లోకల్ వాలంటీర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అవగాహనలో ఎక్కువ ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ చేసి జనాల్ని ఎక్కువ వెరీ పుష్ చేస్తున్నారు. అంటే ఈఎఫ్ ఫార్మ్స్ వెంటనే సబ్మిట్ చేయండి, మీకేం కాదు, ఆధార్ కార్డ్ ఇచ్చినంత మాత్రాన మీ డీటెయిల్స్ ఏమి కూడా పబ్లిక్ డొమైన్ లో వెళ్ళవు అని ఇలాంటి మార్పులు అనే స్థానికంగా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఫీల్డ్ స్థాయి బిఎల్ఓస్ కి ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అండ్ వాళ్ళ యొక్క సవాళ్ళని కూడా ఎప్పుడు కూడా ప్రజలు కోఆపరేషన్ చేస్తే ఏ సవాళ్ళైనా సరే ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి.
0: మేడం, కార్యక్రమంలో చివరిగా జరుగుతున్న ఎస్ఐఆర్ కి సంబంధించి అండ్ ఆల్సో ఓటర్ అవగాహనపై మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం ఏంటి మేడం?
1: నేను ఒక్కటే, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో మీరు ఓటు హక్కు అనేది మీకు ఇచ్చిన బేసిక్ రైట్. అది మనం ఉపయోగించుకోవాలి అంటే మీరు మీ ఫామ్ ని అత్యంత త్వరగా, ఇంకా ఎవరన్నా సరే ఈ మాట వింటూ ఈ ఇంటర్వ్యూ వింటూ ఇంకా ఫామ్స్ తీసుకోకపోతే దయచేసి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉందో మీ ఓటు కనుక్కొని ఐఎఫ్ ఫామ్ నింపి, లేకపోతే బిఎల్ఓఏ మీకు హెల్ప్ చేస్తున్నారు అది ఫామ్ ఫిల్ చేయడానికి, తిరిగి ఇచ్చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పానిక్ అవ్వకుండా సంబంధిత బిఎల్ఓతో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఓటు షిఫ్టింగ్ చేసుకోవాలి, ఎక్కడ కొత్త ఓటర్ గా నమోదు అవ్వాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజ్యాంగంలో ఓటర్ జాబితా పారదర్శకమైనది చాలా చాలా టీడియస్ లెబోరియస్ ప్రాసెస్, చాలా కష్టమైనది ప్రాసెస్. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎలానో లాగా ఎంపీడీఓ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, కలెక్టర్ గారి స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. బిఎల్ఓలకి సహకరించండి. ఈ ఓటర్ జాబితా ఏదైతే తయారవుతుందో స్పెషల్ గా దానిలో మీ భాగస్వాములు కావాలంటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఈఎఫ్ ఫామ్ నింపి త్వరగా టైం కి ఇవ్వండి. క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ లో ఒకవేళ మీకు డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు కానీ కనబడలేకపోతే వెంటనే మా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో తెలుపండి.
0: మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ రోజు మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ.
0: ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగ సంతోష్ అనుష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరిక మేరకు

అంకురం చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సిరివేనెల సీతారామ శాస్త్రి, ఆడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తీక్ పాడిన పాట విన్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట పాప వినాశనం. శ్రోతలు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు మనమూరి కథా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామం నుంచి వేణుగోపాల్ యాదవ్. వీరి కోరిక మేరకు పవిత్ర ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

0: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం నుంచి జి సంధ్యారాణి, చరిత, మాన్విత వీరి కోరిక మేరకు దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.
1: చిత్రం

0: సమూహాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విశాఖపట్నం శ్రోతలు లక్ష్మి విశాల్ వీరి కోరిక మేరకు వాన చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

పెద్దు మేళారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు ఏంటండి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో చివరిగా కొత్తగూడెం శ్రోతలు రాజేశం, సరోజని, మాయ వీరి కోరిక మేరకు రాజా చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

శుభోయేతిది శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 100% లవ్ ఈ చిత్రానికి హరిణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, నాయని కృష్ణమూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తలంబ్రాలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మల్లెమాల గీతం, సత్యం సంగీతం.

కురుక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. మీరు పాడిందే మరో పాట, చిత్రం ప్రేమ ఖైదీ.

రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. తర్వాత చిత్ర బృందం పాడిన పాట చిత్రం ప్రేమ పావురాలు.

0: ఖడ్గం చిత్రానికి సుమంగళి పాడిన పాట అది. చిత్ర తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు. కొంచెం సేపట్లో వార్తలు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఫర్హతాజ్.

టోపీ ఒక తలపై గాంధీ టోపీ చౌభాయ్ అని అంటాడొకడు ఏ అని అంటాడొకడు మతాలు భాషలు వేరైనా

నిదర తరకు నేలను గుర కలువినర హెచ్చు తగ్గులు తొలిగే రోజు హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు.

1971 సంవత్సరంలో శ్రీ రమణ చిత్ర ద్వారా విడుదలైన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై

80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆసియాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడడానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందన

0: అనగా అమెరికా ఇరాన్ పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకిత భావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

కార్మికుల కార్యక్రమంలో మొదటి అంశం ఏటి కొప్పాక బొమ్మలు వాస్తవ శబ్ద రూపకం. నిర్వహణ శ్రీ బేత రామ.

0: సూర్య ప్రకాశరావు.
1: హస్తకళా వైశిష్ట్యం, ఏటికొప్పాక బొమ్మలు, వాస్తవ శబ్దరూపకం, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ ఎం వెంకటరమణ.
2: ఒకప్పుడు జాతరలు, పరసలు, సంబరాలు జరిగేప్పుడు తాటిబుట్టల్లో పెట్టి అమ్మే రకరకాల రంగురంగుల లక్క పిడతలను కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్ళని వారు ఉండేవారు కాదు.
3: ఆ లక్క పిడతలతో పాటు చెక్కతో చిన్న చిన్న బొంగరాలు, భరిణలు, చెక్క గిన్నెలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఎద్దుల బండ్లు, దున్నే రైతులు, బొమ్మల్లో బొమ్మలు, రకరకాల పక్షులు, కీచైన్లు, బొత్తాలు, నగలు, అలంకరణ భూషితాలు ఎన్నో మరెన్నో.
2: అక్కడ ఆ హస్తకళా నైపుణ్య సోభగులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి మనల్ని కట్టిపడేస్తాయి. అదే ఏటికొప్పాక.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఏరులా పారే వరాహనది ఒడ్డున ఉండటం వల్లే ఆ పేరు అలా వచ్చిందని ప్రతీతి. విశాఖపట్టణానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోను, యలమంచిలికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
2: స్థానికంగా విరివిగా దొరికే మెత్తటి అంకుడు కర్రను బొమ్మల తయారీకి వాడుతుంటారు. వివిధ రకాల ఆకులు, విత్తనాలు, వేర్ల నుండి రంగులు సేకరించి కీటక వ్యర్థాల నుండి తీసిన లక్కతో ఆక్సీకరణం చేసి సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకుంటారు.
3: కాలానుక్రమంలో ఇప్పుడు కొంతమంది రసాయనాలను కూడా వాడుతున్నారు.
2: ఏటికొప్పాక బొమ్మల తయారీ లోతుపాతులు తెలియజేస్తూ స్థానిక సీనియర్ కళాకారులు పెదపాటి ఆనందాచారి.
4: నమస్కారం అండి.
5: నమస్కారం బాబు.
4: మీ పేరండి?
5: నా పేరు పెదపాటి ఆనందాచారి అండి.
4: ఈ విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక అనేది బొమ్మలకు ప్రసిద్ధి కదా. ఇప్పుడు ఈ బొమ్మల తయారీ అన్నది మొదలయ్యింది, అలాగే ఈ ఏటికొప్పాక అనే పేరు ఈ ఊరికి ఏ విధంగా వచ్చింది?
5: అప్పుడెప్పుడో పూర్వం మాకు ఏటికొప్ప గ్రామ పట్టణ ఏరుండి, ఇది ఈ ఏటి పేరు వరహానది అంటారండి. ఈ లక్క బొమ్మలో సరిగ్గా మూట పనులు ఉండియండి, తవ్వలో, కొంచాలు, బరిళ్ళు, కోలాటం, సిరతలు ఇవి ఉండియండి. ఆ రోజుల్లోని ఏదో పని చేస్తూ జీవనోపాధి చేసేవారండి. ఆ రోజుల్లో కరెంటు లేక మా దగ్గర ఒక లాగేవాడు మా తండ్రి గారి దగ్గర హ్యాండ్లెత్ ఉండేయండి మాకు. ఆ హ్యాండ్లెత్ మీద లాగేవాడు ఉండేవాడు, రూపాయి 4 భాగాలుగా చేసి లాగేవాడిది పావలా, తయారు చేసేవాడిది పావలా, ఆ కర్రది పావల, కలర్స్ది పావల. మేము ఆ రోజుల్లో ఈ పనిని మేము అవలంబించామండి. రాను రాను రాను మా పిల్లలు బయలుదేరాక ఈ బుక్కులు ఆ బుక్కులు చూడడం, ఆహా వినాయకుడు ఎలాగుంటాడు తయారు చేయడం, వెంకటరామూర్తి ఎలాగుంటాడు తయారు చేయడం. నేను ఆ రోజుల్లో శివలింగాలు టాయిలెట్ సెట్ల నుండి మయూ సెంటర్ అర్థం ఉండి అటు పని కుంకుమ బరిళ్ళు నేను తయారు చేసేవాడిని. అయ్యి మా తండ్రి గారి నాడు మోట పనులు, మా నాడు కొంచెం మంచి పనులు వచ్చాయి. పని చేస్తూ చేస్తూ మా పిల్లలు బయలుదేరి సంవత్సరానికి ఒక ఐటమ్స్ తయారు చేసి అవార్డుకి పెట్టేవారండి. అవార్డు పెడితే అలాగేదో ఇండియా బుక్ అని, లిమ్కా బుక్ అని వరల్డ్ ఇవన్నీ అవార్డులు మా పిల్లలు బయలుదేరి తెచ్చారు. ఆ రోజుల్లో 300 కుటుంబాలు ఉండేటండి ఈ ఊర్లో. ఈ రాను రాను ఈ కర్ర దొరక్క, ఈ కలర్స్ దొరక్క, ఇప్పుడు వచ్చే నేచురల్ కలర్స్ మా పిల్లలు బయలుదేరి ఈ నోట్లో పెట్టుకున్న ప్రమాదకరం కాదండి. ఇప్పుడు ఈ బచ్చల కూర ఉంది కదండి, బచ్చల కూర తింటాం మనం. ఆ పళ్ళు నుంచి, జాబ్రాస్ పిక్కల నుంచి, అటు పైన పసుపు కొమ్ములు, ఈ కలర్స్ తయారు చేయడం, ఆ లక్క తీసుకొచ్చి ఆ లక్కలోని ఈ కలర్స్ అన్నీ కలిపి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మేము ఉపయోగించుకొని ఈ వినాయకుడి బొమ్మలని, వెంకటరామూర్తులని, కొంగలని, ఇవన్నీ రాధాకృష్ణులని, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకని ఈ తయారు చేయడం మొదలు పెట్టేవండి. అటుపై డ్వాక్రా మహిళలకు 20 మందికి ట్రైనింగ్ శిక్షణ నేను ఇచ్చాను. ప్రభుత్వం వారు ఆ డిపో పెట్టినట్లయితే వారి దగ్గర కొనుక్కొని మేము పనిచేసుకుందామని మేము ఆశించుతున్నాం. ఇదివరకు ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉండేదండి ఇక్కడ, 60 సంవత్సరాల దగ్గర ఉంది. మన సాయి సూర్యనారాయణరాజు గారు ఆయన అడవి శాఖ మినిస్టర్గా ఉండేవారండి. ఆ రోజుల్లో బాబు మాకు కర్ర అంకుడు కర్ర కావాలి బాబు అంటే ఆయన పర్మిట్ మాకు ఇచ్చారు. కృష్ణాదేవిపేట అంటారు కదండి, గొలగొండ దాటాక అక్కడికి తీసుకెళ్ళి మేము ఇదిగో మాకు ఈ సైజు కర్ర ఎంత కావాలి అని మేము వారికి బెత్తాయించి ప్రతి కర్రకి టెంబర్ వేసి మేము తూపించి అక్కడ ఒక లారీ లోడ్ తెచ్చుకుంటూ వాళ్ళండి. ఇక్కడ సొసైటీ నెంబర్లు అందరూ పంచుకొని అప్పుడు పని చేసి ల్యాఫాక్టరీలకు అన్నింటికి కూడా ఇచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో 90 వరదలను ఆ సొసైటీ అంతా మునిగిపోయి రికార్డు అంతా పోయి.
4: ఇప్పుడు ఈ బొమ్మల పరిశ్రమ అన్నది ఇక్కడ కేంద్రీకృతం కావడంలో కారణాలు ఏమిటండి?
5: చోడవరన్న పని చేయనివ్వండి, నరసింహపట్నాన్ని పని చేయనివ్వండి, ఇంకా చాలా ఊళ్ళు చేస్తారండి పని. ఇక ఎక్కడ తయారు చేసినా ఏటికొప్ప తీసుకురావడం ఆ సామాన్

0: షాపులకు ఇచ్చేయడం, డబ్బు పేమెంట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. సరే ఈ ముడిసరికి ఏముందండి, చుట్టుపక్కల అంతా కొండల ఏరియా అంతా కూడా ఇదే కర్ర అండి. ఈ బొమ్మలకే ఈ కర్ర మొదటి నుంచి మా పెద్దలు ఎలా కనిపెట్టారో ఈ బొమ్మలకి ఈ కర్ర. ఈ అంకుడు కర్ర చాలా సున్నితమైన కర్ర.
1: ఏం కర్ర అండి?
0: అంకుడు, అంకుడు కర్ర అంటారండి. ఒక కర్ర నరికితే 10 బోల్డ్ పెడతాదండి ఊరి చుట్టులోను.
1: మిగతా బొమ్మలకి, ఈ ఏటికొప్పాక బొమ్మలకి వ్యత్యాసం ఏమిటి, ప్రత్యేకత ఏమిటంటారు?
0: అయితే ఏటికొప్పాక బొమ్మలో లక్క పూస్తామండి మేము. ఒకప్పుడు ఈ లక్క మాకు దొరికింది కదండి, ఇది కలకత్తా నుంచి వస్తుందండి. అక్కడ ఆ ఒరిస్సా అటు సైడు చెట్లు పంట అంటండి, ఇది తేనె పట్టు మైను ఎలాగో ఆ మైనులాగా ఆ తెచ్చి ఆ సంతలో అమ్మితే వ్యాపారస్తులు కొని అవి బిళ్ళల మాదిరిగా ఇంత బిళ్ళ తయారు చేసి ఇంచి ఇక్కడ మా అందరికీ కూడా సప్లై చేసేవారండి. లక్క పూసి దానికి మెరుగు మొగుడు రేఖ అని ఉంటుంది, ఆ రేఖే దీనికి కనిపెట్టారు మా పెద్దలు ఫినిషింగ్. మా ఏటికొప్పాక బొమ్మలకి రౌండ్ టర్మ్లో తిరుగుతుంది కాబట్టి మోటారు, మేము లక్క కలర్ చేసి మనకి ఎక్కడ ఏమి మెరుగుపు ఫినిషింగ్ కావాలో ఆ ఫినిషింగ్ మేము. పిల్లల్లో కూడా రాను రాను ఏ పనులు నేర్చుకున్నారండి. ఒక ప్రభుత్వం ఏదో ఉపాధి ఏదన్నా ఇంకా కల్పించితే పిల్లలకి కూడా మేము మంచి భవిష్యత్తు మేము చేసుకుందామని మేము అనుకుంటున్నామండి.
1: ఏ రకాల బొమ్మలు ఉంటూ ఉంటాయండి?
0: తల్లి పిల్ల బిడ్డ బొమ్మలు, అవి 5 బొమ్మలు ఉంటాయండి అందులో, అది ఇక్కడ తయారు. అలాగే కొంగలు, వినాయకుళ్ళు, అలాగే వెంకటరామమూర్తులు, రాధాకృష్ణులు, అటు పైన గిరిగిచ్చికాయలు అంటారు కదా పిల్లలు నోట్లో పెట్టుకొని,
1: చిన్నపిల్లల బొంగరాలు,
0: పిల్లల బొంగరాలు. ఈ అన్నమయ్య బొమ్మకి సీఎం గారి చేతుల మీద 1,000 రూపాయలు ఇచ్చారండి. బ్యాంగిల్స్, నెక్లెస్, ఈ చెవు పిన్ని, ఈ హెయిర్ క్లిప్, మొత్తం దీనికి 2-3 అవార్డులు. దీనికి 9 గుళ్ళకి 9 అవతారాలు పెట్టి ఈ మయాన్ని గర్భగుళ్ళలోనూ కలికి అవతారం పెట్టామండి. దానికి ఒక అర్థం పెట్టి చేశాం. ఆ అర్థంలోనే ఈ అవతారం కనిపించుతుంది. ఆ శివాలయం ఎలాగుందో అలాగే అన్నీ కూడా కనిపిస్తాము. ఇవన్నీ దీనికి నేషనల్ మెరిట్ అవార్డు ఇచ్చారు నాకు ఢిల్లీ.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: నమస్కారం బాబు.
2: సుమారు 400 సంవత్సరాల క్రితం అప్పటి జమీందారుల పోషణలో వర్తిల్లిన ఈ కళ వంశపారంపర్యంగా సాంప్రదాయంగా వస్తున్న హస్తకళ విన్యాసానికి ఓ దర్పణం.
3: స్వయం ఉపాధి కల్పనగా, కుటీర పరిశ్రమగా ఈ కళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చిన్నయాచారి.
1: నమస్కారం అండి చిన్నయాచారి గారు.
4: నమస్కారం అండి.
1: మీరేం చదువుకున్నారండి?
4: నేను చదివింది అయితే 9th క్లాస్ సార్. అయితే ఇక్కడ ఏటికొప్పాక అంటే మీకు లక్క బొమ్మలకి ప్రసిద్ధి అని మీకు తెలుసు. మా పూర్వీకులు అంటే ఇంచుమించు 200 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నట్టు తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళకి గుర్తింపు అనేది మామూలుగా రొటీన్ ఐటమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు చాలా మంది అంటే ఎక్స్పైర్ అయిపోయారు, వాళ్ళైతే చాలా నైపుణ్యం ఉంది వాళ్ళు అని. కాకపోతే గవర్నమెంట్ తరఫున గుర్తింపు అనేది రాక ఈ యొక్క క్రాఫ్ట్ మరుగున ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ అనేది పెట్టిందండి. కాంపిటీషన్ అవార్డ్స్ అంటే మీకు స్టేట్ అవార్డ్స్, అలాగే నేషనల్ అవార్డు. మన స్టేట్ అవార్డు అంటే మన హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఉంది, ఏపీ HDC. అలాగే నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తూ కూడా సండే టైంలో పిల్లలు ఆడుకునేవారండి నాతోటి ఫ్రెండ్స్. నేను ఏంటంటే వర్క్ నేర్చుకునేవాడిని ఒక గురుగారి దగ్గర. పట్టుదల ఏంటంటే నేను ఈ ఉన్న వృత్తులనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక మోటో నేను పెట్టుకున్నాయండి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి స్టేట్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, చాలా వరకు సాధించవచ్చు అని తెలుసుకొని నేను ఏం చేశానంటే ఒక ఐటమ్ ఒకటి తయారు చేసేయండి. అది కోడిగుడ్డ అనే ఐటమ్ పూర్వం ఉండేదే. 12 గుడ్లు ఉంటాయండి ఒక కోడిగుడ్డి, అంటే కోడిగుడ్డు సైజులో కదా ఆ ఎగ్గులోనే 12 ఉంటాయి. ఒకదాని లోపల ఒకటి, ఒకదాని లోపల బొమ్మలో బొమ్మ ఉన్నది చూసారా, అదే కాన్సెప్ట్ అనమాట అండి. ఆ ఐటెము 12 గుడ్ల కంటే ఇంకా ఎక్కువ చేర్చొచ్చు మనం, ఇంకా పల్చగా తయారు చేసి ఆ చక్కనందరిని తొలిసి మనం ఇంకా ఎక్కువ కోడిగుడ్డుని తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకొని నేను ఒక కోడి పుంజి, చిన్న కోడి పెట్ట, పిల్లలు, ఒక ఫ్యామిలీ సెట్ తయారు చేసి దాంతోపాటు ఈ కోడిగుడ్లో కోడిగుడ్డు కూడా నేను యాడ్ చేసి ఆ ఐటెం నేను సబ్మిట్ చేశాను అనమాట అండి. ఆ యొక్క నైపుణ్యానికి మన స్టేట్ గవర్నమెంట్ నేషనల్కి అప్లై చేయొచ్చు దీన్ని అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా అక్కడ డైరెక్ట్గానే సెలెక్ట్ అయిందండి. ఇది చాలా వర్క్ ఉన్న ఐటెము, తర్వాత క్రియేటివిటీగా ఉన్నది. సో దీనికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అని డిక్లేర్ చేశారనమాట అండి. చేసి అప్పుడు అబ్దుల్ కలాం గారు 2005లోని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఇచ్చారనమాట అండి. అప్పుడు క్యాష్ ప్రైజ్ 50,000 కూడా ఇచ్చారండి. సో దాంతో ఆ ప్రోత్సాహంతో మనకి మంచి విలువ ఇచ్చింది గవర్నమెంట్. సో మనం ఇంతటి దాకుండా మరికొంతమందికి మన యొక్క స్కిల్ని నేర్పాలి, మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి నేను ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే ఏటికొప్పాకలో మగవాళ్ళందరూ కూడా చాలామంది మానేస్తున్నారండి వర్క్. కారణం ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయని ఇందులోని క్రాఫ్ట్లోని ఏటికొప్పాక లక్క బొమ్మలోని. వుడ్ సరిగ్గా దొరకకపోవడం, రా మెటీరియల్,

0: సరైన కిట్టుబాటు దొరక లేక సో అందువల్ల ఇక్కడ ఏటికొప్పాకలో చాలా మంది లేడీస్ ఉన్నారండి, హౌస్ వైఫ్స్ కింద ఉన్నారు. ఇప్పుడు లేడీస్ని మనం డెవలప్ చేసేలా అంటే ఈ వృత్తిలోని మనకి బాగుంటుంది, వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది. తర్వాత ఈ కళ కూడా కొన్నాళ్ళ పాటు లేడీస్ ద్వారా కూడా మళ్ళీ రీజనరేట్ అయినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ అందరినీ కూడా లేడీస్ని పెట్టానండి. అంటే వాళ్ళకి ఏంటంటే శాలరీ బేసిక్ అండి, వాళ్ళ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట.
1: వారికి శిక్షణ అన్నది ఏమైనా ఇవ్వడం జరుగుతుందా?
0: ఆ శిక్షణ నేనే ఇస్తానండి. కారణం ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ మనం తీసుకురావచ్చు, మనమే కదా వర్క్ నేర్చు. సో ఆ రకంగా చాలా మంది స్కిల్ డెవలప్ చేసుకున్నారు, వాళ్ళకి శాలరీస్ 9000 వరకు వస్తుందండి ఒక్కొక్కరికి అయితే. చేసేయండి, ఇంకా ముందు ముందు ఇంకా చాలా మందిని ఇంచు పెంచాలని నా ఉద్దేశం అండి.
1: ప్రస్తుతం ఎంతమంది చేస్తున్నారండి?
0: ఇక్కడైతే 35 మంది చేస్తున్నారండి లేడీస్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా బేసిక్స్ నేర్పుతామండి. వాళ్ళలో స్కిల్ ఉంది, వీళ్ళు చాలా చురుగ్గా మనం చెప్పిన వర్క్ని క్యాచ్ చేస్తున్నారు. వీళ్ళు అన్స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి, ఐ స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి నేను డిసైడ్ చేసి వాళ్ళకి ఆ ఐటమ్స్ నేను బెతేస్తూ ఉంటానండి.
1: ఈ విధమైనటువంటి బొమ్మలు తయారు చేయాలన్నట్టయితే సృజనాత్మకత, ఆ కళా అభిరుచి ఉండాలి కదా, మీకు ఏ విధంగా వచ్చింది అది?
0: ఇప్పుడున్న జనరేషన్కి అయితే అండి, ఎప్పుడో పాతకాల బొమ్మలు అంటే ఎవరో లైక్ చేయట్లేదండి, కొంతమంది చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయండి, ఇంటీరియర్ డిజైన్స్ ఫర్నిచర్ వాడుతున్నారు, తర్వాత హౌసెస్ సంబంధించి కొన్ని కొన్ని ఐటమ్స్ వాడుతున్నారు అనమాట. సో ఆ రకంగా మనం ఎల్లిలో అంటే మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, నేను అది అబ్జర్వ్ చేశాను అనమాట. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి, పూర్వం అయితే బాక్సులు, కుంకుమ బాక్సులు, తర్వాత బ్యాంగిల్స్, బాగా పూర్వం అయితే తీర్థాల్లోనండి, అప్పుడు మెజర్మెంట్స్ ఇవి ఉన్నాయి కదండి, మెజర్ చేసి పప్పులు, పప్పు ధాన్యాలు, కొంచాలు, తవ్వలు ఇవి ఉన్నాయి కదండి, అవి చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ వస్తువులు పనికిరావండి, అంటే అంతా ఫ్యాషన్ మారిపోయింది కదండి. సో అందువల్ల బ్యాంగిల్స్ లో కొత్త రకాలు, అలాగే చేతి వాచీలు, ఒక పెళ్లి కాన్సెప్ట్, బ్రైడల్ సెట్, ఇలాంటి కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ కండి, అలా చేయడం మొదలు పెట్టడంతో మార్కెటింగ్ చాలా బాగుంది.
1: ఇప్పటికీ ఈ మార్కెటింగ్ లో ఉన్న తేడా ఏమైనా గమనించడం జరిగిందా?
0: బాగా డెవలప్ అయిందండి మార్కెటింగ్ అయితే, మాత్రం హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, మన మార్కెటింగ్ డిమాండ్ ఉందండి. కానీ మన గవర్నమెంట్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి.
1: ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు?
0: అలా అయితే హ్యాపీ ఫీల్ అవుతారండి. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్లో చేర్పించుకొని వాళ్ళ ఫీజులు కట్టడానికని, తర్వాత హెల్త్ సంబంధించి ఏమైనా డిసీజర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు భర్త సంపాదన కొంత ఉంటుంది, భార్య కూడా తనతో పాటు కష్టపడింది అనుకోండి, తనకి డబ్బులు వస్తాయి కదా, నేర్నే వర్క్ చేసుకోవచ్చు, ఎండలోకి వెళ్ళి పని లేదు. తర్వాత ఇది ఒక కళ, ఆ కళ నేర్చుకోవడంతో వాళ్ళకి హ్యాపీ అనేది ఉంటుంది. వీళ్ళకి పార్ట్ టైం జాబ్ లాగా డ్వాక్రా సంఘాలకి లోన్స్ కట్టుకోవడం అనేది దీన్ని కేటాయించుకుంటున్నారు.
1: చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం స్థాపించడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి?
0: ఈ కార్నర్ లోని ఎంచుకోవడానికి కారణం ఏంటి, చుట్టూ కొండలు అయి ఉంటాయండి, చల్లటి వాతావరణం, గాలి వేస్తుంది పీస్ఫుల్ గాని. తర్వాత ఈ ఫ్యాక్టరీ కూడా డస్ట్ ఎలర్జీ రాకుండా ఎప్పటికప్పుడు ధూళిపోవడానికి అనేసి అంత ఓపెన్ గా పెట్టి చేయడం జరిగింది అనమాట. సో ఆ వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అంటూ ఉండదు ఏమి.
1: 10 మందిని ప్రోత్సహించాలని మేము కోరుకుంటూ నమస్కారం అండి.
0: నమస్కారం.
2: పాడి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్న ఏటికొప్పాక గ్రామంలో కళాకారుల కుటుంబాల వారు బొమ్మల తయారీని ఓ కుటీర పరిశ్రమగా చేసుకుని ఉపాధి పొంది జీవనం కొనసాగిస్తున్నారు.
1: ఇప్పుడు అక్కడ తయారీదారులతో మాటలు కలుపుదాం.
3: వినాయకుడి కాళ్ళు పడుతున్నాం. ఇది వినాయకుడు అండి, ఈ చేతులు ఒకరు పడతారు, ఈ కాళ్ళు ఒకరు పడతారు, ఇలాగ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్కరు పడతాం, ఒక బొమ్మ తయారవుతుంది. మాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు చేస్తే నెల శాలరీ ఇస్తారు. అలాగే 40 మంది మేము ట్రైనింగ్ అయ్యాం, గవర్నమెంట్ ద్వారాగా ట్రైనింగ్ అయ్యి ఆర్ఎస్ నెల్లు ఇతని దగ్గర చేస్తున్నమాట. చెట్ల బొమ్మలు, పెళ్లి కూతురు బొమ్మలు, పెళ్లి కొడుకు బొమ్మలు మొత్తం అన్ని తయారవుతాయి.
4: మీ పేరు?
5: పావని సార్ నా పేరు.
4: ఇక్కడ మీరు ఏం పని చేస్తుంటారు?
5: పెయింటింగ్ వేస్తుంటారండి బొమ్మలకి. మొత్తం ఇక్కడ చెక్కతో తయారు చేసిన రకాల బొమ్మలు ఉంటాయి కదా, ఒక్కోదానికి ఒక్కోలా ఉంటాయి. ఈ కొంచెం వేయడం, చేతికి కొంచెం పట్టది తెలిసిన తర్వాత అలా కళ్ళేయడం, ముక్కులేయడం అన్ని నేర్పుతారు.
2: ఈ మధ్య కాలంలో ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికి వచ్చే అతిథులకు కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ఇచ్చే బహుమానాలకు, పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యాలయాల్లో అలంకరణలకు మొదలైన వాటికి ఈ బొమ్మలను విరివిగా వినియోగిస్తున్నారు.
1: ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ హస్తకళ రీతి ప్రాబల్యం భావి తరాల వారికి కూడా అందుతుందని ఆశిద్దాం.
6: ఇంతవరకు మీరు హస్తకళా వైశిష్ట్యం, ఏటికొప్పాక బొమ్మలు, వాస్తవ శబ్దరూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు, కె గాయత్రి. నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. సహకారం శ్రీ ఎం వెంకటరమణ.

0: ఇప్పుడు వినబోయే అంశం ఉసిరి చెట్టు ఇల్లు కథానిక. రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.
1: ఉసిరి చెట్టు ఇల్లు. సందు మొదట్లో ఇంటి ప్రహరీ గోడని ఆనుకుని చాటుగా నక్కి ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఇంకో ఇద్దరు పిల్లలు చెట్టాపట్టాలేసుకుని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. చూసి చూడనట్టుగా ఇంటివైపు చూశారు. పెంకుటిల్లు. ఇంటి ముందు పక్కన ఖాళీ స్థలం. ముందు ప్రహరీ గోడని ఆనుకుని ఒక ఉసిరి చెట్టు, దాని పక్కన ఒక జామ చెట్టు ఉన్నాయి. ఉసిరి చెట్టు గోడకు దగ్గరగా ఉండి కాండం వంకర తిరిగి లోపల వైపుకు వాలింది. గోడ ఎక్కితే చెట్టు ఎక్కవచ్చు. చెట్టు విపరీతంగా కాసి ఉంది. గుత్తులు గుత్తులుగా ఉన్న ఉసిరికాయలు, బంగారు రంగులో ఉన్న ఆకులు రాలి నేల మీద పడి ఉన్నాయి. అదే రంగు కాయలు చెట్టు మీద మాయాలోకపు మణుల్లా మెరుస్తున్నాయి. తలుపు దగ్గరగా వేసింది, అలకిడి లేదు. నడుస్తున్న కుర్రాళ్ళు వెనక్కి తిరిగి సైగ చేశారు. సందు మొదట్లో నక్కి ఉన్న పిల్లలిద్దరూ గబగబా నడుచుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆగారు. ఒక పిల్లవాడు గోడను పట్టుకుని కోతిలాగా హుప్ మని ఎగిరి గోడ ఎక్కి చకచకా చెట్టు మీదకి పాకాడు. వాడి కాసింత బరువుకే ఆ కొమ్మ బరువుగా ఒకంత వాలింది. రెండో పిల్లవాడు కూడా అలాగే చేసి కిందకి దూకాడు. చెట్టు మీదున్న పిల్లాడు కొమ్మల్ని పట్టుకుని ఓపగానే కాయలు వడగళ్ల జల్లులా జలజల పడ్డాయి. కిందన్న కుర్రాను గబగబా ఏరేసి జేబులో పోసేసుకుంటున్నాడు. వాడి నిక్కర జేబులు, చొక్కా జేబులు పూర్తిగా నిండిపోయాయి. పైన కుర్రాడు కూడా చెట్టు దిగి జేబులు నింపుకున్నాడు. లోపల నుంచి ఎవరది అని గొంతు వినపడింది. అంతే, పిల్లలిద్దరూ గేటు తీసుకుని ఉసిరికాయలు పడిపోకుండా చేతులతో జేబుల్ని కప్పుకుంటూ గుర్రపరుగు పెట్టారు. ఇంట్లోంచి సూర్యనారాయణ బయటకు వచ్చి చూసి గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సందు చివరి నలుగురు పిల్లలు వెళ్ళిపోవడం కనిపించింది. మళ్ళీ గేటు వేసేస్తూ చెట్టు కింద చూశాడు. బోల్డు కాయలు పడి ఉన్నాయి. అతడు వంగి పెద్దగా ఉన్న ఒక కాయను తీసి ముందు పళ్ళతో కొరికాడు. పులుపు తగలగానే అసంకల్పితంగా ఒక కన్ను మూసుకొని పోయింది. కొరికిన కాయను విసిరేస్తూ లోపలికి వచ్చాడు. ఆ ఇంటికి రెండు వీధుల వెనక పెద్ద స్కూల్ ఒకటి ఉంది. ఆ పిల్లలందరికీ ఇంటి మీదే కన్ను. జామకాయల కోసం, ఉసిరికాయల కోసం పిల్లలు ఆ వీధిలో తిరుగుతూనే ఉంటారు. రోజులో 10-15 సార్లు యాయ్ అంటూ గుమ్మం దగ్గరికి రావడం, పిల్లలు పరుగులు పెడుతూ పోవడం జరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు పిల్లలు వెనక్కి తిరిగి విజయ సూచకంగా వెక్కిరిస్తూ ఉంటారు. ఇల్లు గురించిన కళ చాలామందికి నిజమవదు. ఇలా ఇలా ఉండాలి ఇల్లు అనుకుంటారు. కానీ కాని ఖర్చు లేని ఈ కళని నిజం చేయాలంటే మాత్రం చాలా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయంలో సూర్యనారాయణ అదృష్టవంతుడు. వాళ్ల నాన్న దగ్గర 500 గజాల స్థలంలో కట్టాడు ఇల్లు. చుట్టూ బోళ్లంత స్థలం, దానిలో ఉసిరి జామ చెట్లు ముందువైపు వేసి పక్కన స్థలంలో పనస, మామిడి, వేప వేశాడు. దొడ్డువైపు కొబ్బరి, అరటి చెట్లు. సూర్యనారాయణ 3 ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు. అతను స్కూల్కి వెళ్లే వయసుకే జామ చెట్లు, ఉసిరి చెట్లు కాపుకొచ్చేశాయి. స్కూల్లో అందరికీ సూర్యనారాయణ చిన్నపాటి లీడరు. దానికి కారణం ఈ చెట్లే. పిల్లలంతా కలిసి ఉసిరికాయలు ఏరుకొని రాళ్ళొప్పును ఒక్కొక్కకి గుచ్చి తింటుంటే అబ్బా, వాళ్ళ నాన్నైతే జామ చెట్టును పెద్దోడని, ఉసిరి చెట్టును చిన్నోడని అనేవాడు. ఆ రెండూ పిల్లల కోసమే. ఆ పేటలో ఆ కాయలు తిన్న పిల్లలు లేనేలేరు. చెట్టు ఒక దశ వరకు పెరగడం బాగా తెలుస్తుంది. ఆ తర్వాత మనకు తెలియదో, మనం పట్టించుకోమో తెలియదు. సూర్యనారాయణ తల్లిదండ్రులు కాలం చేశాక సూర్యనారాయణ ఆ ఇంటికి యజమాని అయ్యాడు. ఉద్యోగంలోనూ జీవితంలోనూ పడి ఆ చెట్ల గురించిన ధ్యాసే ఉండేది కాదు. 3 పిల్లలు, వాళ్ల చదువులు, వాళ్ల ఉద్యోగాలు, రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉండిపోయినప్పుడు మళ్ళీ ఆ చెట్లు అతనికి తోడయ్యాయి. పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా వేరువేరు నగరాల్లో ఉండి ఎప్పుడైనా వచ్చేవారు. కూతురు పెళ్ళై వేరే రాష్ట్రానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్య, తాను, ఈ పాతకాలపు ఇల్లు. కానీ ఈ చెట్లు తన చిన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కొంచెం పెద్దవనిపిస్తున్నాయేమో. ఋతువు రాగానే గుత్తులు కొద్దీ కాయలు, బెలబెలమంటూ పిల్లలు. మెల్లిగా వాళ్లతో ఆటలో పడ్డాడు సూర్యనారాయణ. ఊరికే వారిని బెదిరించేవాడు. వాళ్ళు వెక్కిరిస్తుంటే నవ్వుకునేవాడు. పెద్ద కొడుకు రామచంద్ర ఓసారి అన్నాడు కూడా, ఎందుకు నాన్న ఈ హైరాణ అంతా? ఏ కాయలు అమ్ముకునే వాడికైనా ఇచ్చేస్తే కాసిన డబ్బులైనా వస్తాయి కదా అని. ఛీ, ఉసిరికాయలు అమ్ముకోవడం ఏట్రా, నాన్సెన్స్. అవి పిల్లల కోసం, ఊరికే ఆట కోసం అలా అంటాను. కాయలు లేకుండా ఎవరు వెళ్లరుగా, అదో సరదా. వాళ్ళు కాయలు సంపాదించుకుంటారు. చెట్టెక్కి కోసుకుని జేబులు నింపుకొని, అది వాళ్ళ కష్టార్జితం కదా. పైగా ఎంత ఖరీదు.

చాక్లెట్కైనా ఈ ఉసిరికాయ రుచి ఎక్కడో వస్తుందిరా అనేవాడు నవ్వుతూ. ఇంటి పక్కన ఉన్న 4-5 ఇళ్లను పడగొట్టి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు. 5 అంతస్తుల బిల్డింగ్. ఆ పేటలో చాలా ఇళ్లు కూడగొట్టి అపార్ట్మెంట్లు కట్టేశారు. ఎక్కడా జానేడు జాగా లేదు. ఈ అపార్ట్మెంట్ పక్కన పెద్ద స్థలంలో చిన్న డాబా ఇల్లు, పాతకాలం నాటిది. నిండా చెట్లు, చెట్లన్నీ పెద్దవేమో, చెట్ల వెనక దయ్యంలా పెద్ద అపార్ట్మెంట్. మునుపట్లా పిల్లలు ఎక్కువ రావట్లేదు, కాయలన్నీ రాలి పడిపోతున్నాయి. ఉద్యోగస్తుడికైనా 10 గంటలు ఉంటాయేమో కానీ ఈ పిల్లల చదువుకి సమయాసమయాలు లేవు. ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు చదువే చదువు. అరుచుకుంటూ గెంతుకుంటూ ఆటలాడే పిల్లలు కనపడమే లేదు. తల్లిదండ్రులు ఉసిరికాయలు, కసర జామకాయలు లాంటి చెత్త తిండి తిననివ్వడం లేదు. ఒకవేళ కావాలంటే 10 రూపాయలు పారేసి కొనుక్కోవాలి, కానీ చెట్లెక్కడం ఏంటి? మొన్నే అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు ఎవరో వచ్చి గొడవ చేసిపోయారు. మా పిల్లలు ఈ చెట్ల వల్ల దొంగతనాలు నేర్చుకుంటున్నారు అంటూను. పిల్లలు చెట్టెక్కి ఉసిరికాయలు కోసుకుంటే దొంగతనమా? సూర్యనారాయణకు ఒళ్ళు మండే అన్నాడు. పిల్లలు ఇలా కాయలు కోసుకోవడానికి దొంగతనం అని ఎవరూ అనరు. అలా అంటే చిన్న కృష్ణుడు గోకులంలో చేసిందంతా ఏంటి అన్నాడు. ఇంట్లోనే ఉన్న మనవుడు అరుణ్ అన్నాడు, తాతయ్య ఈ భాష వాళ్ళకి అర్థం కాదు అని నవ్వాడు. పైగా నువ్వు ఉసిరికాయలు పూస్తున్న పిల్లలు ఎవరనుకున్నావు? కాబోయే 3IIT లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లును. పిజ్జాలు, బర్గర్లు తిని పబ్బుల్లో చిందులయ్యాల్సిన అలాంటి వాళ్ళకి నువ్వు చెట్లకు కాసే కాయల్ని మొప్పుతున్నావు అని విరగబడి నవ్వాడు. సూర్యనారాయణ కూడా నవ్వాడు. రంగురంగుల కొత్త అపార్ట్మెంట్ మధ్యలో పాతకాలపు ఇల్లు సినిమా స్టార్ల మధ్య వయసు అయిపోయిన డొక్కులా ఉంది. పైగా ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఎంత సైటు వేస్టు. ఊరికి నడిమధ్యలో ఉన్న సైటు 500 గజాలు, దరిదాపు 1 కోటి రూపాయల ప్రాపర్టీ. మీరు కానీ ఓకే అంటే మీ నాన్నగారికి ఒకటి, మీకు తమ్ముడు గారికి, మీ చెల్లెల గారికి 2 చొప్పున ఫ్లాట్లు ఇస్తాం, దాంతోపాటు కొంత క్యాష్ కూడా. ఈ మబ్బు మీదకెక్కి రామచంద్రం పరవశంగా అన్న మాటలను విని మ్రాన్ పడిపోయాడు సూర్యనారాయణ. 60 సంవత్సరాలకు పైబడ్డ చెట్లను నరికేయడం, బెత్తడి జాగా లేకుండా అపార్ట్మెంట్ కట్టేయడం, ఆ మహాగోళ్లలో ఒక గూట్లో తాను ఉండడం అనిపించి ఒళ్ళు జలధరించింది. కానీ వాళ్ళని తను ఆపగలడా? నివసించే ఇల్లు, నివసించే చోటు ఆస్తి అయ్యి అది వ్యాపారంలో లాభాలు తెచ్చే వస్తువు అయిపోతే ఆ సమ్మోహనాస్త్రానికి పడిపోకుండా ఉండే వరం భీష్ముడికి ఉన్నట్టు తమకు లేదు కదా. అతడు వణుకుతున్న గొంతుతో, మీ ఇష్టంరా, మీ అన్నదమ్ములు ఆలోచించుకోండి అని బయటకు వచ్చేశాడు. లోపల భార్య కొడుకుతో, మీ నాన్నకి ఇష్టం ఉండదురా అనడం వినిపించింది. కొడుకు సమాధానం వినకుండానే పనస చెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు. కడుపులో చెప్పరాని దిగులు బల్లలా పెరుగుతోంది. చేతులు వెనక్కి ముడుచుకొని అలా పైకి చూశాడు. ఈ పువ్వులు, ఈ లేత చిగుళ్ళు, పండిన పళ్ళ సువాసనలు, కనపడకుండా వినిపిస్తుండే చిన్ని చిన్ని పిట్టలు, ఎక్కి ఊగులాడిన కొమ్మలు, ఇవన్నీ తనతో పాటు, తన అక్క తమ్ముళ్ళతో పాటు కలిసి పెరిగినవి. అమ్మి పారేయడానికి ఇవి ఆస్తులా? క్యారీబ్యాగ్లో మూటకట్టిన ఎలక్ట్రానిక్ పరికరాలా? కానీ లోకం అలా ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ఆధునిక జీవితంలో చెట్లేంటి, పిట్టలేంటి? మన అభివృద్ధి నమూనాలో వీటికి చోటు లేదు. చాలా డెవలప్డ్ కంట్రీస్ అంటూ మన వాళ్ళు చెప్పే ఏ దేశంలో అయినా, ఏ నగరంలో అయినా ఆకాశాన్ని తాకే బిల్డింగులు, ఎగిరే పాముల్లాంటి వంతెన్లు, స్కూలు పిల్లల్లా వరుసలో వెళ్లే వేలాది కార్లు తప్పితే ఎక్కడైనా కృష్ణదేవరాయలు వర్ణించిన మర్రి చెట్టు లాంటి చెట్టు కనిపిస్తుందా? కనిపించే ఆ 4 చెట్లు కూడా ఇనుప కత్తెర కోతల్లో బుద్ధిగా పెరిగి ఏ క్షణమైనా డబ్బుగా మారడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ఇనుప నగరాల్లో సిమెంటు గోళ్లలో చెట్టుకి పెట్టకే చోటు లేదు. అభివృద్ధి అనే భావజాలంలో ఇవి వెనకబడిపోయి మనం వదిలేయాల్సిన జాతులుగా మారిపోయాయి. చెట్టు పెరిగే జాగా ఖరీదు 1000 రూపాయలు. అన్ని వేలు వదులుకొని చెట్లెవడు పెంచుతాడు? బయట పిల్లలు గోడగెంతడం వినిపించింది. జలజల కాయలు రాలడం వినిపించింది. లేవలేదు కుర్చీలోంచి. కాయల్ని ఏరుతున్న పిల్లవాడు చూసి పారిపో సిద్ధంగా ఉండి మళ్ళీ చూశాడు. ముసలాయన కదల్లేదు. చూసి చూసి నింపుగా ఉన్న జేబుల్ని చూపిస్తూ అలా అలా నడుము తిప్పుతూ వెక్కిరించి పరిగెత్తాడు. మనసులోనే నవ్వుకున్నాడు సూర్యనారాయణ. లేచి లోపలికి వెళ్ళాడు. కొడుకుతో, రాము, నేను ఒప్పుకోను, మీకు అమ్మేసే హక్కు ఉంది, రైటే, కానీ నాకు నా హక్కు ఉంది కదా, ప్రస్తుతానికి నా హక్కు ఉపయోగించని, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. డోంట్ బి సెంటిమెంట్ నాన్న అన్నాడు రామచంద్ర. కుదరదురా, ఐ విల్ బి సెంటిమెంటల్. సెంటిమెంట్ లేకుండా ఉండడానికి మనం జంతువులం కాం. అయినా నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, నేను పోయాక మీ ఇష్టం అంటున్నా.
కొద్దిసేపు ఆగి రామచంద్ర అన్నాడు, మీ కాలం వేరు నాన్న, ఇప్పటి కాలం వేరు, అన్నీ కాలంతో పాటు మారిపోతున్నాయి, మనము కాలంతో పాటు

0: చంద్ర, నువ్వన్నట్టు అది మీ కాలం తెచ్చుకున్న సమస్య. నాకు ఆ సమస్య లేదు. ఏ కోణం నుంచి చూసినా ఆ చెట్లు నాకు డబ్బులా కనపడవు. ఆ చెట్లు మా నాన్నలాగా, నా చిన్నప్పటి స్నేహితులాగా, నా కొడుకులు మనవాళ్ళు ఆడుకున్న ఆటల్లాగా కనిపిస్తాయి. కాబట్టి అవి నాకు డబ్బుల్లా కనపడవు. నాకు సమస్య లేదు, బాధ లేదు. నీ సంగతి చూడు, నువ్వు వాటిని డబ్బు పక్కన పెట్టి చూస్తున్నావు. అసలు సమస్య అది. సరే, ఇది మీ కాలం కదా, అందుకని మీ కాలం పడాల్సిన సమస్యని బాధని నాకెందుకు ఎక్కించడం? నన్ను ఇలా పోనీ, తర్వాత నీ ఇష్టం అన్నాడు అని బయటకు వచ్చేశాడు. రాత్రి భోజనాలు చేస్తుండగా రామచంద్ర అన్నాడు, అరుణ్ కూడా ఒప్పుకోవట్లేదు నాన్న, నాకు కూడా ఎందుకు ఈ సమస్య తెచ్చుకోవడం అనే అనిపిస్తోంది. అరుణ్ ఏమన్నాడో తెలుసా, తాతయ్య దగ్గరికి రావడానికి అట్రాక్షన్ ఈ ఇల్లు, చెట్లే. ఇక్కడికి వస్తే మనం యంత్రాలం కాదో మనుషులు అని గుర్తొస్తుంది. అవే లేకపోతే జీవితంలో ఇంకేముంటుంది అని నాకు అదే అనిపించింది. నీతో ఇందానికి అమ్మేద్దామని అన్నానా, తర్వాత బయట తిరుగుతుంటే వాటిని చూసి ఏడుపొచ్చినంత పనైంది. సో ఐ ఆమ్ సారీ. సూర్యనారాయణ అన్నం చేత్తోనే లేచి అంత వయసున్న కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
1: ఉసిరి చెట్టు ఇల్లు కథానిక విన్నారు రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.

0: ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి

0: స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారులు, భూ సమీకరణ పథకం, లేఅవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిపై వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: యాక్చువల్గా కింద పైప్ లైన్ వేస్తున్నాం, ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుండాలి, ఇంట్లో వాడిన వాటర్ ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆలయించి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. దాదాపు బిల్డింగ్స్ అన్ని అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టైంకి 100% పూర్తి అవుతుంది.
0: చర్మకారుల సంక్షేమం, తోలు ఉత్పత్తుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమల అభివృద్ది సంస్థ లిట్క్యాప్ ఏర్పాటు చేసిన లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రులు లెదర్ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీటి విడుదల ప్రారంభించినట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్ గా గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఏదైతే ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడం తోటి ఈ రోజు ఇన్ఫ్లో 50,000 క్యూసిక్ల వరకు ఈ రోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 క్యూసిక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది.

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటల సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోపు బ్యాంకులు, కామన్ సేవా కేంద్రాలు, బీమా సంస్థలు లేదా జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

0: విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చెప్పి అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజు 20,000 రూపాయలు చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇంజన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్ని కూడా అందించడం జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లూరు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఓంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను

0: ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓ కి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వనిత ఆరోగ్య వికాసం, ఈ అంశం గురించి సుసర్ల మాధవీ గారు అందించిన వివరాలు వినండి.
5: భూమి మీద సృష్టికర్త స్త్రీ వనిత తాను ఈ సమాజ సృష్టికి, మానవ జాతి ఆవిర్భావానికి మూలం. ప్రతి స్త్రీ తన శారీరక పెరుగుదల జరిగిన తర్వాత వివాహానంతరము బిడ్డకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చినప్పుడే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ బిడ్డ ఆరోగ్యం జీవితాంతం కొనసాగుతుంది. శిశువు బాల్య దశలలోనే ఆరోగ్యం జీవితానికి సరిపడ బలం నిర్ణయించుకోవచ్చు. శిశువు బాల్య దశ సుమారుగా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌమార దశ వస్తుంది. ఇది స్త్రీ జీవితంలో అయినా పురుషుల్లో అయినా ఇవే దశలు కొనసాగుతాయి. ప్రతి స్త్రీ తాను తొలుత అవగాహన లేకపోయినా వివాహానంతరము గర్భం ధరించినప్పుడైనా ఒక బిడ్డకు జన్మనిస్తున్నారు. ఆ సంతానం తమ జీవితానికి, వంశానికి వారసత్వం, ఒక వరం అని భావించి తల్లిగా తన ఆరోగ్యమును కాపాడుకొనటం, పౌష్టికాహారం తీసుకొనుట, సక్రమంగా క్రమానుసారంగా డాక్టర్ను సంప్రదించుట, డాక్టర్లు తెలియచేసిన వైద్య విధానం, మందులు క్రమం తప్పకుండా ఉపయోగించుట మొదలైన పనులు నిర్వహించాలి. ఆర్థికంగా గొప్పవారు తల్లి అయితే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. నిజముగా బిడ్డకు జన్మనివ్వడం వరంగా భావిస్తారు. అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు, ఇతరత్ర విలాసాలు కూడా పొందుతారు. గొప్పవారైనంత మాత్రాన అన్నీ తెలుసు అని కొంచెం కూడా అలసత్వం వహించకుండా తమ వైద్యులకు అన్ని విషయాలు తెలియచేసి, అంటే గర్భిణీ స్త్రీ తన శారీరక, మానసిక ఆలోచనలు, ఒత్తిడులు, తమ భావాలు చెప్పి గర్భం ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలి. సాధారణంగా గొప్పవారు సమాజంలో విద్యావంతులుగా ఉంటారు కనుక కొంచెం ఆరోగ్య అవగాహనతో మెలగాలి. విపరీతమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం కష్టం. వీరిలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇలాంటి రుగ్మతలతో చిన్న వయస్సులోనే స్త్రీలు బాధపడేవారుంటారు. అలాంటి వారు గర్భం సమయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని వైద్యులతో సంప్రదించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో అలాగే మెలగాలి. ఆర్థికంగా వెనుకబడిన వారు, పేదవారు తల్లి అయితే మరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరిలో విద్య, ధనం రెండూ తక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్య అవగాహన ఉండదు. వివాహం చిన్న వయసులోనే చేసుకుంటారు. గర్భమును ప్రత్యేకించి పట్టించుకోరు. సమాజంలో మనం గమనిస్తూనే ఉంటాం, నిండు గర్భిణులు కూడా పనులకు వెళ్లి రోజుకూలి సంపాదించుకుంటారు. ఈ స్థితి గర్భస్థ శిశువు ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాక వారు తరచు డాక్టర్లను సంప్రదించరు, వారిచ్చిన మందులు వేసుకోరు. మనం ప్రతినిత్యం న్యూస్లో వింటూనే ఉంటాము, గుండె బయటికి వచ్చిన చిన్నారి, కాళ్ళు చేతులు సక్రమంగా లేనివారు, కవలలైతే 2 తలలు అతుక్కున్నవారు, మెదడు ఎదగని వారు, తల పెద్దగా ఉబ్బిన విషయాలు, ఇలాంటి ఎన్నో బాధాకర విషయాలు వింటూ ఉంటాం. వైద్యులు వీటిని హార్మోన్ల లోపము, విటమిన్ల లోపము, గర్భిణీ సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకోకపోవటము, గర్భం సమయంలో తల్లి విపరీతమైన మానసిక క్షోభ, శారీరక శ్రమ అని వైద్యులు చెబుతున్నారు. పేదవారు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా గర్భం ధరించటం, వైద్యుల్ని సంప్రదించకుండా బిడ్డల్ని కనటం అన్ని వేళలా మంచిది కాదు. ఏమిటి అంటే డబ్బు లేదు, పేదవారం అంటారు. ఆ తర్వాత బిడ్డ పరిస్థితి బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఇంకా అప్పుల పాలవుతారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. బిడ్డ పుట్టుక బాగా ఉంటే వారు పెరిగి పెద్దవారై ఆరోగ్యకరంగా ఉండి తల్లిదండ్రులకి

ఆనందాన్ని ఇస్తారు, ఆర్థికంగా సహాయపడతారు. ఏదో కడుపుతో ఉన్నమ్మ కనకపోతుందా అని అసలు వైద్యుని సంప్రదించకుండా మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. దాని ప్రభావమే ఈ అంగవైకల్యాల జనాలు. దృష్టి దోషంతో ఉన్నవారు, దృష్టి లేనివారు, బధిరులు, మోగవారు, శారీరక వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులు, వీరందరినీ గమనిస్తే, తల్లి జాగ్రత్త పడితే ఇలాంటి స్థితి సమాజానికి రాదు కదా అనిపిస్తుంది. ఏమైనా అంటే ప్రాప్తం పాపఫలం అంటారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు శిక్షించబడాలా? ఈ వాదనను మానుకొని తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, వనితలు చిన్న వయస్సు నుండే, అవసరమైతే వివాహం కాకముందు నుండే తల్లి కాబోయే వనితలుగా తాము ఏ ఏ వయస్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవగాహనతో వివాహం చేసుకోవాలి, ఎలాంటి మానసిక ఆలోచనలు పెంచుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యుక్త వయస్సులో ఉన్న వనితలకు రక్తహీనత ఎక్కువ, విటమిన్లు ఖనిజ లవణాల లోపం ఎక్కువ, వీటిని ముందు నుంచే మందుల ద్వారా గాని పౌష్టిక ఆహారం ద్వారా గాని పొంది ఆ లోపాలను సవరించుకొని వివాహానికి అనంతరము గర్భం ధరించడానికి సిద్ధపడాలి. మరి పేదరికానికి ఇది కుదురుతుందా అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి కిశోర బాలికలకు ఐరన్ మందులు, విటమిన్లు, పోషకాహారం ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం పంపిస్తోంది. ఆ మందులు ఎలా వాడాలో అడిగి ఉచిత పరీక్షలు చేయించుకొని వాటిని సక్రమంగా వినియోగించాలి. కానీ అలా చేయడం లేదు. ఈ స్థితి అంతా తర్వాత వారు గర్భం ధరించి పిల్లల్ని కనేటప్పుడు బిడ్డలకు కష్టంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన శిశువు జన్మించిన వారు కూడా ఇక బిడ్డ పుట్టాడు పనైపోయింది అనుకోకుండా ఆ బిడ్డకు చేయించవలసిన అన్ని వ్యాక్సినేషన్లు ఇప్పించాలి. వీటి నిమిత్తం ప్రభుత్వం వారు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇతర ఆసుపత్రులలో ఆ వివరాలను పొందుపరిచే కార్డులు మంజూరు చేసి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధగా ఆయా నెలలలో వేయవలసిన మందులు గుర్తుంచుకోవాలి. అశ్రద్ధతో లేదా తీరిక లేక లేదా ఆ ఏమైంది బానే ఉన్నారు అని ఆ మందులు ఇప్పించకపోయినా తర్వాత ఆ బిడ్డ ఏదో రకమైన వైకల్యం పొందితే కష్టం. ఈ స్థితిని తొలగించాలంటే శ్రద్ధగా గుర్తుంచుకొని అన్ని మందులు వేయించాలి. సమయం లేదు అనుకోకుండా ఆ రోజు పని మానుకొని అయినా బిడ్డకి వైద్యం అందించాలి. ప్రభుత్వం వారి ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్లు తప్పకుండా ఇప్పించాలి. వైద్యం వ్యాక్సినేషన్లు ఇప్పించినా తమ బిడ్డ ఎదుగుదల ప్రతి తల్లి గమనించాలి. అప్పుడే పుట్టిన శిశువు ఆకారం ఎలా ఉంది, ఏ అవయవాలు ఎలా ఉన్నాయి నిశితంగా పరిశీలించాలి. కాలకృత్యాలు సక్రమంగా ఉన్నాయా, ఏ రంగులో ఉన్నాయి అని పరిశీలించాలి. ఏడుస్తున్నారా లేదా మూలుగుతున్నారా ఇది గమనించాలి. పాలు తాగుతున్నారా, తాగిన పాలు ఇముడుతున్నాయా ఇది తల్లే గమనించాలి. ఇవన్నీ డాక్టర్లు అందరికీ గుర్తుంచుకొని చెప్పరు. వారికి కష్టం, తల్లి గమనించాలి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, జననేంద్రియాలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయా అని గమనించాలి. మూడవ నెల వచ్చిన బిడ్డ బోర్లా పడుతున్నాడా, పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అందరినీ చూస్తున్నాడా అని గుర్తించాలి. ఐదవ నెలలో పాకడానికి ప్రయత్నిస్తున్నాడా, ఊలు బాగా కొడుతున్నాడా, వస్తువులు ఉంచి తీసినప్పుడు చూస్తున్నాడా, చప్పట్లు కొడితే వింటున్నాడా, ఇక తర్వాత పాకటం, కూర్చోవటం, నడవటానికి ప్రయత్నించటం, లేచి నుంచోవడం అన్నింటికన్నా ముఖ్యమైనది తల. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరగాలి, శరీరం సమతుల్య స్థితిలో ఉండాలి, తల ఏమాత్రం విపరీతంగా పెరగకూడదు. ఇవన్నీ డాక్టర్లో నర్సులో తెలుసుకోనక్కర్లేదు, తల్లి అంతకన్నా ఎక్కువగా గమనించవచ్చు. మాకు టైం లేదు, మేం పనికి వెళ్ళాలి, అస్తమానం వీడిని గమనిస్తే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారు, రోజుకూలి ఎవరు ఇస్తారు అనే వారికి 9 నెలలు మోసి కానీ నా తల్లి కొద్దిసేపు పరిశీలించడం పెద్ద కష్టమేమీ కాదు. అది పని మానుకొని అక్కర్లేదు. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతసేపు బిడ్డని అంటిపెట్టుకుని ఉంటే తల్లి బిడ్డల మధ్య అభిమానం బలపడుతుంది. అన్నీ గమనించి బిడ్డ పెరుగుదల వికాసం సక్రమంగా జరిగిన తర్వాత కూడా బిడ్డ సామాజిక వికాసంపై దృష్టి ఉంచాలి. 7-8 సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు ఒంటరిగా వెళ్లడం, రావడం, వారి హోంవర్క్ చేసుకోవడం, ఈ సందర్భంగా ఒంటరిగా వెళ్లేటప్పుడు మానసికంగా భయపడుతున్నారా, బాధపడుతున్నారా, బడికి ఆనందంగా వెళుతున్నారా, తల్లిదండ్రుల కోసం వెళుతున్నారా, కోపంగా వెళుతున్నారా, ఈ అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి. వారికి ఆందోళన కలిగించే అంశం ఏది, స్కూల్ బాలేదా, తోటి విద్యార్థులు బాధిస్తున్నారా, ఉపాధ్యాయులు విసిగిస్తున్నారా.

0: కొడుతున్నారా, ఆరోగ్యం సరిగా లేదా, లేదా తోటి విద్యార్థుల్ని అనుకరిస్తున్నారా, ఇది కొంచెం గమనించి వారికి సర్ది చెప్పి చక్కటి ఆరోగ్యం ఉంటే చదువు వస్తుంది, ఆరోగ్యానికి మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి అని వివరించి వారిలో మార్పు తీసుకురావాలి. లేకపోతే స్కూల్కి వెళుతున్నామని బయట ఎక్కడో తిరిగి ఇంటికి వచ్చేవారిని గురించి వింటూనే ఉంటాం. విద్య విషయంలో ఇతర విద్యార్థులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చకూడదు. తద్వారా వారిపై కోపం పెట్టుకోవటమే కాక తల్లిదండ్రులపై కోపం పెట్టుకుంటారు, మాట వినరు, పైగా సరైన ఆహారం తీసుకోకుండా ప్రతి పని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం ప్రథమ అంశం అయితే విద్య తర్వాత విషయం. తమ బిడ్డ స్థాయి ఇంతే, వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే ఆరోగ్యంగా మానసికంగా వారు బాగుండేలా చూడాలి. చిన్న వయస్సులో చదువు చెప్పించక పనికి పంపించేవారు, చదువుకోమన్నా చదువు ఆసక్తి లేక పనికి వెళ్లేవారు, ముఖ్యంగా చిన్నతనంలో పెద్ద పనులు చేయడం వలన శారీరక అవయవాలు వైకల్యం పొందుతారు లేదా సక్రమంగా పనిచేయవు, మానసికంగా మంచి విషయాలు తెలుసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే బాధ్యతలు లేక ఎక్కువై చెడు అలవాట్లకి ధూమపానం, మద్యపానం, గుట్కా నవలటం, ఇతర చెడు అలవాట్లకు లోనవుతారు. ఆ వయస్సులోనే డబ్బు రోజు కూలి వస్తుంది కనుక వారికి అడ్డుకునేవారు లేరు. చిన్న వయస్సులోనే వివాహం, వారికి ఉన్న చెడు అలవాట్లు, భార్య చిన్న వయస్సులోనే ఆమె శారీరక ఆరోగ్యం పరిపుష్టంగా లేకపోవడం, అయినా వెంటనే గర్భం ధరించడం, ఆ సంతానం సమస్యల వలయంలో చిక్కుకోవటం, ఇది నేటి గ్రామీణ ప్రజల స్థితి. వీరందరి కొరకు ప్రభుత్వం ఎన్నో పథకాలు, ముఖ్యంగా కిశోర బాలికలకు ఉచిత మందులు, బాలికల విద్య, వసతి, వాహన ఉచిత సదుపాయాలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, పౌష్టికతను పెంపొందించే ఆహారం కూడా ప్రభుత్వమే ఇవ్వటం, ఇలా ఎన్నో పథకాలను IRDP సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకంలోని భాగాలైన ICDS, అంగన్వాడీ, డ్వాక్రా, మహిళా శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సదుపాయాలు వినియోగించుకునేవారు, వినియోగించుకోని వారు ఎవరైనా తమ బిడ్డ సమాజానికి అనుకూలంగా ఉండి మంచి సమాజాన్ని అందించేవారు కావాలి అని అనుకుని ఆరోగ్యంగా ఉంటే శిశువు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలడు అని తెలుసుకోవాలి. ఆరోగ్యం పెంపొందించుకొనడానికి ఆహారం విషయంలో ఉన్న భ్రమలు తొలగించుకొని ప్రతి కాలంలో వచ్చే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు వినియోగించాలి. ఆయా కాలానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి వరాల్లాగా ఇచ్చే ఎన్నో ఆహార పదార్థాలని, ఆ పదార్థాలని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఆ పండ్లను, కాయలను, కూరలను ఉపయోగించి తాజాగా వినియోగించే పదార్థాలు స్వీకరించాలి. నేడు సమాజంలో తినుబండారాల సంఖ్య పెరిగింది, అది బజార్లో తయారు చేసి అమ్మే స్థితి మరీ ఎక్కువైంది. వాటి పట్ల ప్రజలకు మోజు ఎక్కువైంది. ముఖ్యంగా పిల్లలకు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఏదో కొంత అమౌంట్ తీసుకువెళ్ళి ఆ ఇన్స్టెంట్ ఐటెం కొని తినేసి రావడం, ప్యాక్ చేయించుకొని రావడం, అది ఇంట్లో ఉన్న పసికందులకు పెట్టడం పరిపాటైంది. వెంటనే ఆ పదార్థాలు ఏమాత్రం హాని కలిగించవు. మన శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లాక వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి. స్కూల్కి వెళ్లే పిల్లల విషయం, నేడు తల్లిదండ్రులు ఈ అంశం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నేడు చిన్న పిల్లల్లో అలర్జీలు, అసిడిటీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చి వారి ఆరోగ్యం మందగిస్తోంది. వాటికి బదులుగా ఎన్నో తాజా పండ్లు, కాయలు, పండ్ల రసాలు తీసుకునే అలవాటు చేయాలి. ముఖ్యంగా నేటి ఆహారం ఆడపిల్లలకి 10-16 సంవత్సరాల మధ్య ఆడపిల్లలకి ఎక్కువ ఇవ్వటం వలన వారి ఆరోగ్యం ఎంతో దెబ్బతింటోంది. అలాంటి విషయాలన్నీ కూడా అవగాహనతో తెలుసుకొని తల్లిదండ్రులు ప్రవర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అమ్మ కడుపులో ఉన్నప్పుడు, తర్వాత పెద్ద అయిన తర్వాత, ఇలా అన్ని కాలాల్లోనూ ఆరోగ్యంగా ఉండగలగడం, ఉంచగలగడం అమ్మ కర్తవ్యం. అమ్మ చెప్పింది వినడం పిల్లల బాధ్యత. ఆరోగ్యకరమైన అన్ని విషయాలు, ప్రభుత్వ పథకాలు రేడియో, టీవీలలో ప్రసారం చేయడం సమాజ బాధ్యత.
1: కార్యక్రమంలో మీరింతవరకు వనిత ఆరోగ్య వికాసం, ఈ అంశం గురించి సుసర్ల మాధవీ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్ గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతలు పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్ల పాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచ వ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్ లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్ లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్ కి పైన కవర్ లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు.

ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చెయ్యొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని అంటే పాత వస్తువుల్ని పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

والا ہم سفر ہم راز ہوں تا قیامت

अरे भंग का रंग जमा हो चकाचक, फिर लो पान चबा। आहा,

0: जाए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి చిత్రపడిన కులశేఖర్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ప్రశ్న మరొకసారి, మధుబని చిత్రకళ అంటే మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది?

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ది పొందింది అని అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ కరెక్ట్ ఆన్సర్.

సార్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి, కరెక్టా అని సార్? కోనసీమ జిల్లా ఉట్రిమిల్లు నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు, కరెక్టా అని సార్? ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్టా అని సార్? యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య, కరెక్టా అని సార్? నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్టా అని సార్? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఒరహరి, యశోద, జానకీరాజు, కరెక్టా అని సార్? బృందావనం పద్మశ్రీశ్యాం, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కరెక్టా అని సార్? సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్టా అని సార్? అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్టా అని సార్? కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, కరెక్టా అని సార్? ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, కరెక్టా అని సార్? అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్టా అని సార్? నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటాచలపతి రమేష్ అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్? యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ, కరెక్ట్ ఆన్సర్? మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్? సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్? పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, డోకుపర్తి శివప్రసాద్, బండారి శంకరయ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్? వన్నెంరెడ్డి ప్రభాకర్ గారు తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్? దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి, కరెక్ట్ ఆన్సర్? గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్? నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్? బిట్రా వీరరామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్? హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్? మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్? అనంతపురం జిల్లా కనికల్లుపల్లి రాయదుర్గం నుంచి, రాయదుర్గం తాలూకా నుంచి లక్ష్మయ్య, జంగమ్మ కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్? రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్? పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, కరెక్ట్ ఆన్సర్? ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సు, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్? దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్? భోగనాథుని వెంకటేశ్వరరావు గారు, చేతన్, దివిజ్, మాటూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్? పావని, అంజలి, కమల్, కార్తీక్, మోక్షిత్, దీక్షిత, గమల్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్? కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కరెక్ట్ ఆన్సర్?
డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల.

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి పద్మావతి, తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ ఆన్సర్. ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేర్లు, పంపించిన వాళ్లే మళ్లీ పంపిస్తున్నారు. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం జిల్లా కనికల్లపల్లి రాయదుర్గం నుంచి లక్ష్మయ్య గారు, ఆల్రెడీ మీ పేర్లు ఇందాక చదివానండి, మీరు మళ్లీ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఇనమడుగు నుంచి ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ, మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది అని అడిగాను. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది. మధుబని చిత్రకళ అనేది భారతదేశంలోని బీహార్ మరియు నేపాల్ ప్రాంతానికి చెందిన పురాతనమైన జానపద కళ. ఇది బీహార్లోని మధుబని, మిథిలా ప్రాంతాలలో ఉద్భవించింది. ఈ చిత్రాలు కళను ఆకట్టుకునే రేఖాగణిత నమూనాలు, గీతలు మరియు ప్రకాశవంతమైన రంగులతో కూడి ఉంటాయి. ఈ చిత్రాలను కుంచెలు, వేళ్లు, పుల్లలు, కళాలు ఉపయోగించి పూలు, ఆకులు, పసుపు, బియ్యపిండి వంటి సహజ సిద్ధమైన రంగులతో చిత్రీకరిస్తారు. ఇందులో ఎక్కువగా హిందూ దేవతలు, ప్రకృతి, జంతువులు, వివాహాలు లేదా పండుగల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. కార్యక్రమంలో తరువాతి క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం, ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్. ప్రశ్న మరొకసారి, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు అని అడిగాను. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఇందాక ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కుంకలమ్మరు గారు తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, కరెక్ట్ ఆన్సర్. నేను రెండు కాలువల గురించి అడిగానండి, మీరు ఒక్క కాలువ గురించే పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి రమేష్ అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రిమిల్లి నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు, కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సత్యశ్రీదేవి వన్నెంరెడ్డి తాడేపల్లిగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు. ఇందాకటి ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు.

నాగేశ్వరరావు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదయవు గారు మలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ ఏలూరు జిల్లా పాలగూడెం నుంచి గరికపాటి నాగేంద్రరావు, సుజాత, ధర్మతేజ. కరెక్ట్ ఆన్సర్ కొత్త ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, లక్ష్మీ నరసింహ, మోహన్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామమోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. కరెక్ట్ ఆన్సర్ దైద భిక్షం, దైద వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ బిట్రా వీరరామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అన్నారు. నేను ఆ కాలువల్ని ఏమని పిలుస్తారు అని అడిగాను, వాటికి పేర్లు ఉన్నాయి కదా. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరీస్, గహానా స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు గారు, గురుగుంట నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయ్ గారు పెద్దమ్మగుడి దగ్గర నుంచి, అనంతపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యాం, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్ ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రెబ్బన, కొమరంభీం జిల్లా.

0: నుంచి కరెక్ట్ ఆన్సర్. శరత్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. పాతగుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మాటూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుంచి పోలూరు శివదాసురెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు అని అడిగాను. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు మాజీ ప్రధానమంత్రులైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గార్ల పేర్లు పెట్టారు. కుడి కాలువను జవహర్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. కుడి కాలువ ద్వారా గుంటూరు ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ సూర్యాపేట కృష్ణ ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్లందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: సుహాసిహి ఆగచ్చ ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మృచ్ఛకటికంలో మూడవ అంక ప్రారంభం మనం చెప్పుకుని అందులో ఉండేటువంటి శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువర్య,
2: తృతీయ అంకంలో చేటుడు అనగా ఒక సేవకుడు, సేవకుడిని చేటుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ సేవకుడు వేదిక మీదకి వస్తున్నాడు, రంగం మీదకి వస్తూ ఇట్లా అనుకుంటున్నాడు, వాళ్ళ యజమాని ధనవంతుడు పేదవాడైపోయాడు, అయినా మంచివాడైతే యజమాని మా అత చాలా అతని మీద ప్రేమ ఉంటుంది సేవకులకు. ధనవంతుడైనప్పటికీ వాడు దుర్మార్గుడైతే ఆ యజమాని మీద సేవకులకు ఇష్టం ఉండదు అనే విషయాన్ని ఇందులో చక్కని శ్లోకంలో చెబుతున్నాడు. సుజనః ఖలు భృత్యానుకంపకః,
1: సుజనః ఖలు భృత్యానుకంపకః,
2: స్వామీ నిర్ధనకోపి శోభతే,
1: స్వామీ నిర్ధనకోపి శోభతే,
2: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
1: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
2: దుష్కరః ఖలు పరిణామ దారుణః,
1: దుష్కరః ఖలు పరి

0: దారుణః.
1: దీనికి పద విభాగం.
0: అలాగే గురువర్య.
1: సుజనః
0: సుజనః
1: ఖలు
0: ఖలు
1: భృత్య
0: భృత్య
1: అనుకంపకః
0: అనుకంపకః
1: సవర్ణ దీర్ఘ సంధి
0: సవర్ణ దీర్ఘ సంధి.
1: స్వామి
0: స్వామి
1: నిర్ధనకః అపి
0: నిర్ధనకః అపి
1: విసర్గ సంధి
0: విసర్గ సంధి.
1: శోభతే
0: శోభతే
1: పిశునః
0: పిశునః
1: పునః
0: పునః
1: ద్రవ్య గర్వితః
0: ద్రవ్య గర్వితః.
1: ఇక్కడ పునర్ద్రవ్య గర్విత అనేది రేపాదేశ విసర్గ సంధి అంటారు.
0: రేపాదేశ విసర్గ సంధి.
1: దుష్కరః
0: దుష్కరః
1: ఖలు
0: ఖలు
1: పరిణామ దారుణః
0: పరిణామ దారుణః.
1: ఇది పద విభాగం.
0: అలాగే గురువు.
1: ఆ తర్వాత ఈ పదములన్నింటినీ మనం ఒక అన్వయంలోకి పెడితే దాని అర్థాలు ఇలా వస్తాయన్నమాట. సుజనః
0: సుజనః
1: మంచివాడు
0: మంచివాడు
1: అనగా మంచివాడైన భృత్యానుకంపకః
0: భృత్యానుకంపకః
1: సేవకులయందు దయ కలవాడు
0: సేవకులయందు దయ కలవాడు.
1: స్వామి
0: స్వామి
1: యజమానుడు
0: యజమానుడు
1: నిర్ధనకః అపి
0: నిర్ధనకః అపి
1: పేదవాడు అయినను
0: పేదవాడైనను.
1: శోభతే ఖలు
0: శోభతే ఖలు
1: రాణించును కదా
0: రాణించును కదా.
1: పిశునః
0: పిశునః
1: చాడీలు చెప్పువాడు
0: చాడీలు చెప్పువాడు.
1: పిసినారి తగాదాలు పెట్టేవాడు ఇటువంటివన్నీ అన్నమాట. అంటే మొత్తం మీద మనం వాడు చెడు స్వభావం కలవాడు
0: చెడు స్వభావం కలవాడు.
1: పునః
0: పునః
1: ఇంకా
0: ఇంకా
1: రాశావా
0: రాసన్
1: ఇంకా ద్రవ్య గర్వితః
0: ద్రవ్య గర్వితః
1: ధనము చేత గర్వించినవాడు
0: ధనము చేత గర్వించినవాడు.
1: అంటే వాడి స్వభావం మంచిది కాదు, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన యజమానుడు మంచివాడు కాదు. పరిణామ దారుణః
0: పరిణామ దారుణః
1: వీడు అనుగ్రహరహితుడు
0: అనుగ్రహరహితుడు
1: అనగా వీడు ఎవరిని అనుగ్రహించడు. వీడు వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి పైసా ఇవ్వడు అటువంటి వాడు. పేదవాడైనటువంటి యజమానుడు పేదవాడు అయినప్పటికీ కూడా సేవకుల్ని ప్రేమగా చూస్తాడు. ఆ తేడా వీళ్ళకి వీళ్ళు గమనిస్తారు. కనుక స్వామి
0: స్వామి
1: అటువంటి యజమాని దుష్కరః ఖలు
0: దుష్కరః ఖలు
1: సేవించుటకు సాధ్యుడు కాడు కదా
0: సేవించుటకు సాధ్యుడు కాదు కదా.
1: దీని తాత్పర్యం ఏమంటే మంచివాడు
0: మంచివాడు
1: సేవకులయందు దయ గలవాడు ఆయన యజమాని పేదవాడైనా రాణిస్తాడు, దుష్ట స్వభావం కలవాడు, ధనగర్వం కలవాడు, అనుగ్రహం లేనివాడు అయిన యజమానిని సేవించటం సాధ్యం కాదు కదా అని అనుకుంటున్నాడు ఆ చేటుడు. అట్లా అనుకుంటూ అతడు రంగం మీదకి వచ్చాడనమాట. ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఈ తర్వాత శ్లోకంలో దీని గురించినటువంటి ఎటువంటి మన ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాం అందరం, కానీ కొన్ని మార్చడానికి వీల్లేనివి ఉంటాయి అని అనిపిస్తుంది అని అతడు చెబుతున్నాడు. వీడు ఎంత చెప్పినా వినడు అని మనం అంటూ ఉంటాం కదా. అటువంటి వారు కొంతమంది ఉంటారు, చెబితే వినేవాళ్ళు కొంతమంది, ఎంత చెప్పినా వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. మూడవ అంకంలో రెండవ శ్లోకంలో చేటుడు వీడిని మార్చడం సాధ్యం కాదు అని అనుకుంటున్నాడు. ఎవరినో అది చూద్దాం. సస్యలంపట బలీవర్ధో
0: సస్యలంపట బలీవర్ధో
1: నశక్యో వారయితుం
0: నశక్యో వారయితుం
1: అన్య ప్రసక్త కలత్రం
0: అన్య ప్రసక్త కలత్రం
1: నశక్యం వారయితుం
0: నశక్యం వారయితుం
1: ద్యూత ప్రసక్త మనుష్యః
0: ద్యూత ప్రసక్త మనుష్యః
1: నశక్యో వారయితుం
0: నశక్యో వారయితుం
1: యో

0: स्वाभाविक दोषः
1: योपि स्वाभाविक दोषः
0: नशक्यो वारयितुम्
1: नशक्यो वारयितुम्
0: इला ఈ శ్లోకంలో వారించడానికి అంటే మార్చడానికి వీల్లేని వాళ్ళు నాలుగు రకాలైనటువంటి విశేషాలని ఇందులో చెబుతున్నాడు వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు అని ఇప్పుడు దీనికి పద విభాగం సస్య లంపట బలీవర్ధ
1: సస్య లంపట బలీవర్ధ
0: న శక్యః వారయితుం
1: న శక్యః వారయితుం
0: అన్య ప్రసక్త కలత్రం
1: అన్య ప్రసక్త కలత్రం
0: న
1: న
0: శక్యం
1: శక్యం
0: వారయితుం
1: వారయితుం
0: ద్యూత ప్రసక్త మనుష్యః
1: ద్యూత ప్రసక్త మనుష్యః
0: న
1: న
0: శక్యః
1: శక్యః
0: వారయితుం
1: వారయితుం
0: యః
1: యః
0: అపి
1: అపి
0: స్వాభావిక దోషః
1: స్వాభావిక దోషః
0: న
1: న
0: శక్యః
1: శక్యః
0: వారయితుం
1: వారయితుం
0: ఇది పద విభాగం దీనిలో నుంచి ఒక అన్వయంతో మనం ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుంటే ఈ శ్లోకంలో ఉండే విశేషం మనకు తెలుస్తుంది
1: అలాగే గురువర్య
0: ఇప్పుడు పశువులను బెదిరించి భయపెట్టి కర్రతో కొట్టి ఏదైనా వాటిని మనం ఒక అదుపులో పెట్టగలం కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని మన మాట వినవవి అది ఎప్పుడు అంటే ఒక ఎద్దుని తీసుకున్నట్లయితే బలీవర్ధ
1: బలీవర్ధ
0: బలీవర్ధ అంటే ఎద్దు
1: ఎద్దు
0: ఆ ఎద్దు ఎటువంటి ఎద్దు అంటే సస్యలంపట బలీవర్ధ
1: సస్యలంపట బలీవర్ధ
0: అనగా చేలో పంటను తినటంలో నిమగ్నమైన అనమాట
1: పంటను తినడంలో నిమగ్నమైన
0: ఎద్దును
1: ఎద్దు ఎద్దు
0: వారయితుం
1: వారయితుం
0: నివారించుటకు
1: నివారించుటకు
0: న శక్యః
1: న శక్యః
0: శక్యము కాదు
1: శక్యము కాదు
0: అందులో పడి తినేటప్పుడు దాన్ని కొట్టడం దాన్ని వారించడం ఎవరి వల్ల కాదు ఎంత చెప్పినా వినదన్నమాట అది ఒకటి తర్వాత అన్యప్రసక్త కలత్రం
1: అన్యప్రసక్త కలత్రం
0: అనగా వేరే పనుల యందు నిమగ్నమై ఉన్న కలత్రం భార్యను
1: వేరే పనుల యందు నిమగ్నమై
0: ఉన్న కలత్రం భార్యను
1: భార్యను
0: వారయితుం
1: వారయితుం
0: మార్చుటకు
1: మార్చుటకు
0: నశక్యం
1: నశక్యం
0: సాధ్యము కాదు
1: సాధ్యము కాదు
0: ద్యూత ప్రసక్త మనుష్యః
1: ద్యూత ప్రసక్త మనుష్యః
0: జూదమునందు నిమగ్నమైన మానవుని
1: జూదమునందు నిమగ్నమైన మానవుని
0: వారయితుం
1: వారయితుం
0: నివారించుటకు
1: నివారించుటకు
0: నశక్యః
1: నశక్యః
0: సాధ్యుడు కాడు
1: సాధ్యుడు కాడు
0: యః అపి
1: యః అపి
0: ఏది అయినప్పటికీ
1: ఏది అయినప్పటికీ
0: స్వాభావిక దోషః
1: స్వాభావిక దోషః
0: స్వభావముగా ఉన్న దోషము అయి ఉంటుందో
1: స్వభావముగా ఉన్న దోషము అయి ఉంటుందో
0: దానిని
1: దానిని
0: వారయితుం
1: వారయితుం
0: నివారించుటకు
1: నివారించుటకు
0: నశక్యః
1: నశక్యః
0: సాధ్యము కాదు
1: సాధ్యము కాదు
0: దీనికి తాత్పర్యం ఏమంటే ఈ శ్లోకంలో నాలుగు రకాలైన విషయాలు చెబుతున్నారు ఒకటి చేలో పడి తింటున్నటువంటి ఎద్దుని నివారించడం ఎవరి వల్ల కాదు దానికి దూరంగా ఉన్నప్పుడు దాన్ని గట్టిగా బంధించి అటు వెళ్లకుండా చేయొచ్చు కాని వెళ్లి పడి తింటున్నప్పుడు ఎవరు ఆపలేరు
1: అవును
0: ఎవరు అది చెప్పిన వాడు యజమాని ఎంతటి వాడైనా ఏం చేసినా అది ఆ సమయంలో అది వినదు
1: అవును గురువర్య
0: అలాగే తాను భర్త యొక్క ఇంటి పనులు భర్తకు చేసి పెట్టవలసిన పనులు ఎందు నిమగ్నం కావలసినటువంటి భార్య వేరే పనులు ఎందు నిమగ్నమై ఉంటే ఆమె ఎంత చెప్పినా వినదు ఆమెను వారించడం సాధ్యం కాదు ఇట్లా వేరే పనుల్లో నిమగ్నం అవ్వడం అనేది ఇందులో ఉండే ఒక ప్రత్యేకత అనమాట అట్లాగే ఆ పశువు మేత తినటం మొదలు పెట్టేసింది ఆమె దాన్ని ఆపలేరు అలాగే జూదం ఆడటం అనేవాడు ఉన్నాడు జూత ప్రసక్త మనుష్యః

0: అనగా వాడి జోదానికి అలవాటు పడిపోయాడు. జోదం లేకుండా ఇప్పుడు జోదం ఆడుతూ ఉంటాడు అనుకోండి, వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇటువంటి వాటికి మనకి కథలు కూడా చెబుతూ ఉంటారు వాళ్ళు. మన చమత్కారంగా వాళ్ళు ఎవరు నీ తల్లి చచ్చిపోయింది అంటే ఇటే తీసుకుపోతారు, కానీ వాడు ఆ చెట్టు ఎక్కడైతే జోదం ఆడుతున్నాడో అక్కడే ఉన్నాడు తప్ప వెళ్ళి అయ్యో అమ్మ అని చూడ్డానమాట. ఎందుకంటే జోదం అనేది అటువంటి వ్యసనం.
1: అవును గురువు గారు.
0: అని అది ఏవైతే ఇటువంటి స్వాభావిక దోషములు ఉన్నాయో వాటిని నివారించడం సాధ్యం కాదు అని చేటుడు అనుకుంటున్నాడు అని ఇందులో చెప్పడం జరిగింది. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు విందాం. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కెరీర్ గైడెన్స్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ గురించి శ్రీమతి రాజశ్రీ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్టీ రంగా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం, అనంతరం 8:00 వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు, 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి ఇప్పుడు విందాం. రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పచ్చా పెంచలయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం చర్మ సమస్యలకు హోమియో చికిత్స గురించి డాక్టర్ కిషోర్ కుమార్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి ఉండే చట్టపరమైన హక్కుల గురించి ప్రసంగం వింటారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. సాయంత్రం 5:00 సింహపురి ఎఫ్ఎం కేంద్రం సాయంకాల ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళ శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వరి సాగులో యాజమాన్యం గురించి సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ విజయ్ కుమార్ నాయక్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. 8:00 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

0: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో ఉపయోగకరమైనటువంటి అంశాలను వినిపిస్తుంది. అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చదువు విషయంలో మనం పిల్లలకు ఎలాంటి హెల్ప్ని ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మాట్లాడుకుందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన

నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ ఫెయిన్మన్ ఒక టెక్నిక్ రూపొందించాడు. ఈ టెక్నిక్ నే ఫెయిన్మన్ టెక్నిక్ అని అంటారు. ఇది బాగా ప్రసిద్ధి పొందిన టెక్నిక్ కూడా. ఇంతకీ ఈ టెక్నిక్ యొక్క ఉపయోగాలేంటి, అసలు ఎందుకు ఈ టెక్నిక్ నేర్చుకోవాలి, ఈ టెక్నిక్ నేర్చుకొని మనం దీన్ని మన డైలీ లైఫ్లో ముఖ్యంగా పిల్లల విషయంలో ఎలా ఆచరణలో పెట్టాలి, ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు మీ బుర్రలో వచ్చేటువంటి కామన్ డౌట్స్. కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ నుంచి బ్లాక్ చైన్ వరకు ఏదైనా సులభంగా నేర్చుకోవడానికి ఈ ఫెయిన్మన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనం శాస్త్రబద్ధమైనటువంటి చదువులకు స్వస్తి పలుకుతున్నటువంటి అధునాతనమైన రోజుల్లో మనం ఇప్పుడు గడుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కో టెక్నాలజీ, టెక్నాలజీలో కూడా మరీ కొత్త రకమైనటువంటి పుంతలు తొక్కుతూ చాలా వేగంగా రోజు రోజుకి క్షణక్షణం మారిపోతూ ఉంది. సో ఇటువంటి మారిపోయేటువంటి ఈ ఫాస్ట్గా పరిగెడుతున్నటువంటి ఈ సొసైటీలో మనం కూడా ఒక మంచి ప్లేస్లో ది బెస్ట్ పర్సన్గా నిలవాలి అని అంటే పాతకాలపు శాస్త్రీయబద్ధమైనటువంటి విద్యా విధానాలకు కొంచెం మనం భిన్నంగా ఆలోచించేవారమైతే ఇప్పుడు ఉంటున్నటువంటి ఈ మోడర్న్ డేస్లో చాలా చక్కగా సూట్ అవుతాం. సో వాటి గురించి మనం ఆలోచించాలి అంటే ముందుగా మనం ఎటు కాలేకపోయినా కనీసం మన పిల్లలనైనా చిన్న వయసు నుంచే కూడా కొంచెం మోడర్న్ టెక్నిక్స్కి అలవాటు చేస్తూ పిల్లల్ని చదివించే విధానంలో అయితేనేమి, మాట్లాడే తీరులో అయితేనేమి, ప్రవర్తించేటువంటి ప్రవర్తనలు అయితేనేమి, మనం కొంచెం ఇన్నోవేటివ్గా పిల్లల్లో గనక కొన్ని కొన్ని గుణాలని చొప్పించగలిగితే రాబోయేటువంటి జనరేషన్ మన పిల్లలదే కదా. సో వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ చాలా చక్కగా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో దానికోసమే ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానీ లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించినటువంటి విన్నర్స్ కానీ చెప్పినటువంటి అనువైన సూక్తులు, మాటలు, అలాగే టెక్నిక్స్ అన్నమాట, వాటన్నిటి గురించి కూడా విందాం. సో వినే ముందుగా ఒక మంచి పాటతో అయితే కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఎస్, మహేష్ బాబు నటించినటువంటి మహర్షి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ అలాగే ఎంఎం మానసి ఆలపించిన ఒక డ్యూయట్ సాంగ్ విని తర్వాత మన కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం.

మహర్షి చిత్ర నుంచి బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ అయితే మీరు ఇంతవరకు విన్నారు కదా. ఎస్, కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇందాక మనం అనుకున్నట్లు ఫెయిన్మన్ టెక్నిక్ రూపొందించినటువంటి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రిచర్డ్ ఫెయిన్మన్. సో 4 దశాబ్దాల ప్రక్రియ అయిన ఈ ఫెయిన్మన్ టెక్నిక్ కంఠస్థం చేసే అనే ఒక పద్ధతిని ఎప్పుడు కూడా గట్టిగా తిరస్కరిస్తుంది. సో ఏంటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కామన్గా పుస్తకాలు ముందు పెట్టుకొని కంఠస్థం చేస్తూ ఉంటారు ఏ కంటెంట్ అయినా. ఈ కంఠస్థం చేయడం అనేది కొంతవరకు పిల్లల యొక్క రిటెన్షన్కి యూస్ఫుల్ అవ్వచ్చేమో, కానీ క్రియేటివ్గా ఆలోచించాలి అని అనుకునేటప్పుడు మాత్రం ఈ కంఠస్థం చేయడం అంటే ధారణ చేయడం అనేటువంటిది మాత్రం కొంతవరకు సరిపోకపోవచ్చు. ఎందుకు సరిపోకపోదో కూడా విందాం. పరిశోధన, రాయడం, వివరించడం, మెరుగుపరచడం ద్వారా నిజమైన అవగాహన బాగా డెవలప్ అవుతుంది. సో నేర్చుకోవడంలో మొదటి సూత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోకపోవడం. అంటే సబ్జెక్ట్ అర్థం కాకపోయినా నాకు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు బాగా అర్థమైంది అని అనుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది కదా. ఎస్, ఈ మాటకి ఎస్ అంటారు శాస్త్రవేత్త ఫెయిన్మన్. నేర్చుకోవడానికి ఒక సబ్జెక్టును ఎంచుకోవాలి. ఆ సబ్జెక్టుకు సంబంధించిన కీలక అంశాల్ని ఒక నోట్బుక్లోకి రాసుకోవాలి. సో ఇలా రాసుకోవడం అనేది ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో పెడుతుంది. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయాలను రాసుకున్నప్పుడు మెదడులో ముఖ్యమైన విషయాలు స్పష్టంగా రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. సో మనం ఏదైనా కానీ ముందుగా ఒక విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడు దానికి మనం ఇలా లిఖితపూర్వకంగా రాసి దాన్ని మనం బ్రెయిన్లోకి చొప్పించి దాన్ని ఒక విజువలైజర్గా మనం మైండ్లో పెట్టుకున్నట్లయితే, సో మనం కంఠస్థం చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎందుకంటే ఆ విజువల్ రిప్రజెంటేషన్ అనేది మనకు ఈ కంఠస్థం నుంచి దూరం చేసి ఆటోమేటిక్గా మనకు రిటెన్షన్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే రాయడం అనేది సమాచార సేకరణ కాదు, సమాచారంతో మమేకం అవ్వడం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాసుకున్న విషయాలను మీకు మీరే చెప్పుకోండి, లేదా పక్కన ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకు చెప్పండి. సబ్జెక్టులో ఏదైనా అర్థం కాకపోతే సమాచార మూలాన్ని అంటే సోర్స్ మెటీరియల్ మరోసారి చదువుకోండి, వినండి. ఎలా అంటే ఉదాహరణకు పుస్తకం, లెక్చర్ నోట్స్, పాడ్కాస్ట్ ఇలా మొదలైనవన్నమాట. మరింత అర్థమయ్యేలా నోట్బుక్లో రాసుకోండి. సో తేలికపాటి ఉదాహరణలను తీసుకోండి. ఇలా చేసినప్పుడు కూడా మనం ఈ రిటెన్షన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బయటపడచ్చు అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఫెయిన్మన్ టెక్నిక్ అంతా కూడా ఎక్కడ కంప్లీట్గా సరౌండింగ్ అవుతూ ఉంటుంది అంటే, పిల్లల్ని ఒక కంఠస్థం చేయాలి అనేటువంటి ఒక హ్యాబిచువల్ రీడింగ్ ఎబిలిటీ నుంచి అనమాట. సో దాన్ని మనం పోగొట్టుకోవడానికి ఎలాంటి సాంకేతికమైన పద్ధతులు అవలంబించాలి అని మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ ఫెయిన్మన్ టెక్నిక్ అనమాట. సో టాపిక్ని చిన్న చిన్న భాగాలకు విభజించుకొని చదవడం, చిన్నపిల్లాడికి చెబుతున్నట్లుగా ఊహించుకొని మీరు చదివిన సబ్జెక్ట్ని మీకు మీరే చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఫెయిన్మన్ టెక్నిక్ మనకు నేర్పించేటువంటి ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట. సో ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే, పిల్లలు మీరు కూడా చదువుకుంటున్నప్పుడు ఈ టెక్నిక్ను ఒకసారి మీ అంతటి మీరుగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీరే చూస్తారనమాట. ఎస్, కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి కపిల్ కప్లన్ అలాగే శ్రేయ ఘోషల్ ఆలపించగా

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం మన వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో అలాగే చదువు విషయంలో తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, అలాగే సింపుల్ టిప్స్. సో జనరల్గా బాగా మనం ఎక్కువగా చదువుకుంటే మంచి జ్ఞానం వస్తుంది, అలాగే బాగా చదువుకున్న వాళ్ళు చాలా గొప్పవారు అని అనుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ బాగా చదువుకున్న వాళ్ళు మంచి జ్ఞానవంతులు కావచ్చు, కానీ చదువుకున్న ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులైపోతే ఈ లోకంలో మరి అజ్ఞానానికి కొదవెక్కడుంటుంది, కొరత ఎక్కడుంటుంది? అందరూ జ్ఞానవంతులే కదా, మరి మన స్టేటస్ అందుకు ఇలానే ఉంటుంది? కాదు. చదువుకునే పుస్తకాల్లోనూ లేకపోతే అనుభవించేటువంటి ఆస్తుల్లో కాదు జ్ఞానం అనేది, మనంతట మనకు స్వతహాగా ఇమిడి ఉండేటువంటి ఒక సాధారణమైన ప్రక్రియ ఈ జ్ఞానం. చిన్నప్పటి నుంచి కూడా ఇది మనతో పాటు డెవలప్ అవుతూ ఉంటుంది. సో పుస్తక జ్ఞానం ఉన్నంత మాత్రాన మనకు అంతా వచ్చేసిందా అనుకుంటే కాదు. లోక జ్ఞానం, కామన్ సెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎంత పుస్తక జ్ఞానం ఉన్నా తాను ప్రపంచం గర్వించదగ్గ మహాశాస్త్రవేత్త అని న్యూటన్ అహంకరించలేదు ఏ రోజు కూడా. ఒక సామాన్య వడ్రంగి చెప్పిన మాటలోని నిజాన్ని గ్రహించి ఒక గుణపాఠం నేర్చుకున్నానని ఒకసారి వేదికలో బాహాటంగా ఒప్పుకోవడం అతని గొప్పదనానికి, వినమ్రతకు నిదర్శనమైంది. సో ఎందుకు ఇప్పుడు ఈ స్టోరీ మీకు చెప్తున్నాను అంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం చదువు చెప్పించడం మాత్రమే కాదు, చదువుతో పాటు లోక జ్ఞానాన్ని కూడా అందించాలి, అలాగే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి విషయాల్ని నేర్పిస్తూ పెంచాలన్నమాట. సో ఈ నైజానికి ఒక చక్కటి ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ స్టోరీ. న్యూటన్ మనందరికీ తెలిసిన ఒక గొప్ప వైజ్ఞానిక శాస్త్రవేత్త, భూమికి గల ఆకర్షణ శక్తిని కనిపెట్టినవాడు. నిరంతరం తన పరిశోధన అంశానికి సంబంధించిన ఆలోచనలోని నిమగ్నుడై ఉండేవాడు. పరిశోధనలే అతని లోకం, ఇతర విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు. న్యూటన్ ఈ వరుసలోనే ఎంతో ప్రీతిగా ఒక పిల్లిని పెంచేవాడు. అతను తలుపు వేసుకుని పరిశోధనలో నిమగ్నుడై ఉన్నప్పుడు పిల్లి తలుపు దగ్గరకు చేరి మియావ్ మియావ్ అని అరిచేది. ఇది చూసి జాలి వేసి తలుపులో ఒక రంధ్రం చేయించాడు న్యూటన్. దానికి అవసరమైనప్పుడంతా ఆ పిల్లి ఆ రంధ్రం నుండి లోపలికి వచ్చి పోతూ ఉండేది. కొంతకాలానికి ఆ పిల్లికి 2 పిల్లలు పుట్టాయి. న్యూటన్ వడ్రంగిని పిలిపించి మరో 2 రంధ్రాలు చేయమన్నాడు. వడ్రంగి, 2 రంధ్రాలు దేనికి అని అడిగాడు. అప్పుడు న్యూటన్, ఇన్నాళ్ళు ఒకే పెద్ద పిల్లి ఉండేది, ఇప్పుడు దానికి 2 పిల్లలు పుట్టాయి, మరి వాటి కోసం మరో 2 కన్నాలు కావాలి కదా అని అన్నాడు. అప్పుడు వడ్రంగి నవ్వుతూ, ఏమండి, ఉన్న 1 రంధ్రం నుండే ఆ 2 పిల్లలు కూడా ఒకదాని తర్వాత ఒకటి దూరి వెళ్తూ రావచ్చు కదా అని అన్నాడు. ఆ క్షణంలో న్యూటన్, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన నేను ఇంత సూక్ష్మమైన విషయాన్ని ఎలా గ్రహించలేకపోయాను అని ఒక్కసారి వడ్రంగికి ఉన్న తెలివి నాకు లేకపోయిందే, నేనివాళ ఒక గుణపాఠం నేర్చుకున్నాను అని న్యూటన్ అనుకున్నాడంట. విద్య హోదాతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి సామాన్య వృత్తుల వారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుండి మనం నేర్చుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. ఈ కథలో న్యూటన్కు పిల్లి పట్ల ఉన్న జాలి, ప్రేమ కూడా మనకు కనిపిస్తుందిగా. పరిశోధనల్లో ఎంత మునిగిపోయినా ఆ మూగజీవి ఇబ్బంది పడకూడదనే అతని ఆలోచన చాలా గొప్పది. విద్య వినయాన్ని ఇస్తుంది అంటారు, మరి ఆ వినయమే ఇది కావచ్చు. ఈ కథ న్యూటన్ మేధస్సునే కాకుండా అతనిలో వినయాన్ని, నిరంతరం అభ్యాసకుడిని మనకు పరిచయం చేస్తుంది. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని కనుక మనం పిల్లలతో నిరంతరం పంచుకుంటూ ఉంటే, తరచూ ఇలాంటి స్టోరీస్ను కనుక చెప్తూ ఉంటే పిల్లలు కూడా చక్కగా రీక్రియేట్ అవ్వడంతో పాటు ఎంతసేపు పుస్తక జ్ఞానమే కాదు కొంతవరకు లోక జ్ఞానం కూడా నేర్చుకోవాలి అన్నటువంటి విషయాల గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి మన పిల్లలకు పుస్తక జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా అందించాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలతో కాసేపు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడండి. మాట్లాడుతూ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని పిల్లలతో పంచుకోండి. చక్కగా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, రీక్రియేట్ అవుతారు, దాంట్లో ఒక మంచి నీతిని తెలుసుకుంటారు. పిల్లలతో పాటు మీరు కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మరి ఇది ఈనాటి వనితావాణి కార్యక్రమం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో నేను చెప్పినటువంటి టిప్స్ మీకు గనక యూస్ఫుల్గా ఉన్నట్లయితే హ్యాపీగా మీ పిల్లల విషయంలో కూడా మీరు పాటించేసేయండి. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం యువతరంగం కార్యక్రమం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డ్ అన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, కెరియర్ గైడెన్స్ కి, స్పోర్ట్స్ న్యూస్ కి అన్ని అందిస్తోంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా ప్రత్యేకించి మన ఆకాశవాణి యువత కోసం ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సిద్ధంగా ఉంది. ఎస్ కెరియర్ కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ గైడెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా ట్రెండింగ్ గా ఉంటున్నటువంటి ఒక ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టడీ అబ్రాడ్. ఎవరు ఉన్నవాళ్ళైనా లేనివారైనా అందరూ కూడా విదేశాల్లో వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని కలలు కంటున్నటువంటి అభ్యర్థులే రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఒకానొకప్పటి కాలంలో అంటే కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే తమ పిల్లల్ని బయట దేశాలకు పంపించి చదివించేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే చదువుకోవాలన్నటువంటి ఆసక్తి, ఆతృత, ఉత్సాహం ఉంటే చాలు, చాలా ఈజీగా ప్రభుత్వం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఎన్నో పథకాలని పిల్లల కోసం అందిస్తుంది, యువత కోసం ముఖ్యంగా. సో ఇవన్నీ కూడా పిల్లలు ఈజీగా అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని చక్కగా స్థిరపడడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయన్నమాట. సో ఈ స్టడీ అబ్రాడ్ అంటే ఈ బయటికి వెళ్ళి చదువుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ దేశాల వైపుకు ఎక్కువగా ఆకర్షణగా ఉంది, సో వీసా దరఖాస్తులు, ఇందులో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా పిల్లల మైండ్లో మెదులుతూ ఉంటుందన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా ఈనాటి యువతరంగం కార్యక్రమాలు అయితే వినేద్దాం. వినే ముందుగా ఒక చక్కటి గీతంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. సో యూత్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి సో డాకు మహారాజా చిత్రం నుంచి యూత్కి అట్రాక్టివ్గా ఉండేటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ సాంగ్, తమన్ సంగీత సారథ్యంలో వాగ్దేవి ఆలపించేటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

డాకు మహారాజా చిత్ర నుంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ సాంగ్ నితి మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. ప్రస్తుతం ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకుంటున్న మార్గం స్టడీ అబ్రాడ్. గ్లోబల్ స్థాయి విద్య, ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనాల కోసం అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు క్యూ కట్టడం బాగా తెలిసిందే. అయితే ఇటీవల అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఆర్థిక నిధుల ప్రమాణాలు పెరగడం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో యూకే, కెనడా, ఆస్ట్రేలియా సైతం ఇమిగ్రేషన్, పార్టీ ఉద్యోగాలు, పోస్ట్ స్టడీ వర్క్ వీసాలపై కొత్త పరిమితులు అమలు చేస్తున్నాయి. సో దీంతో జర్మనీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ స్టడీ డెస్టినేషన్స్ గా ఎదుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యకు సిద్దమవుతున్న విద్యార్థులు ఏ దేశం ఎంచుకోవాలి, ఏ కోర్సులకు ఎక్కువ అవకాశాలున్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేమిటి అనే అంశాల గురించి ఇప్పుడైతే విందాం. భారత విద్యార్థులు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వైపు ఆసక్తి చూపడం లేదండి.

శాతానికి గత ఏడాది కాలంలో నమోదైనటువంటి గణాంకాలనే మన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కెనడాలో స్టూడెంట్ వీసాల సంఖ్య 41% తగ్గింది, అదే అమెరికాలో అయితే 44% తగ్గింది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, అసలు ఏంటి కారణం? ఈ నాలుగు దేశాల్లో మన విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కొత్తగా అక్కడ అమలు చేస్తున్న నిబంధనలు. అమెరికాలో వీసా దరఖాస్తు కోసమే దాదాపు 40,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ విధానాన్ని తొలగించడం, ఫీజులు పెరగడంతో కెనడాకు భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ దేశం వీసా ఫీజును $2,000 పెంచేసింది. కనీసం $19,710 ఆర్థిక నిధులుగా చూపాలనే నిబంధన కూడా అమలు చేస్తుంది. ఇక యూకేలో కూడా వీసా దరఖాస్తు ఫీజును £558 పెంచారట. దీంతో పాటు ప్రతి నెల నివాస ఖర్చుల కోసం £1,334 చొప్పున నిధులు ఉన్నాయని నిరూపించాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఈ రెండు దేశాల్లో ఇప్పట్లో మనం స్టడీ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటే మాత్రం చాలా చాలా కష్టం. మరి దీనికి ప్రత్యామ్నాయమైన దేశాలు ఏవైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. యుఎస్, యుకే, కెనడా, ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు, భారీ ఫీజుల నేపథ్యంలో మన విద్యార్థులు జపాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వైపు చూస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జర్మనీలో గత 3 ఏళ్లలో భారత విద్యార్థుల సంఖ్య 59%, ఐర్లాండ్లో అయితే 49%, ఫ్రాన్స్లో 33%, అదేవిధంగా జపాన్లో 22% మేర భారత విద్యార్థుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. సో మరి ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఉంది అంటే, భారతీయ విద్యార్థులు విదేశాల్లో స్టెమ్, డేటా సైన్స్ అండ్ ఏఐ, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, ఫైనాన్స్ అండ్ ఫిట్నెస్, ఫిన్టెక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నమాట. మరి వీసా దరఖాస్తు, ఈ స్టడీ అబ్రాడ్ అనే కాన్సెప్ట్లో 6 నెలల ముందుగానే అడ్మిషన్ ఖరారు చేసుకోవాలా, ఈ విషయాలన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. కార్యక్రమంలో సింహాద్రి చిత్ర నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం, టిప్పు మరియు చిత్ర ఆలపించిన ఓ ఫాస్ట్ బీట్ సాంగ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం స్టడీ అబ్రాడ్ అనేటువంటి విషయాల్లో మనకు ఇప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయ దేశాల్లో చదువుకోవడానికి గల అవకాశాలు అలాగే వెసులుబాట్లు. సో ఇందులో మనకు ముందు ఒక బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది జర్మనీ దేశం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మన విద్యార్థులకు బెస్ట్ డెస్టినేషన్ గా నిలుస్తున్నటువంటి దేశం ఇది. ఇక్కడ చదువుకుంటూనే వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. అదేవిధంగా జర్మనీలో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పీజీ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు 18 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగ అన్వేషణ సాగించవచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే సదరు ఎంప్లాయర్ ద్వారా వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఈయూ బ్లూ కార్డ్ విధానం మేరకు గుర్తింపు పొందిన సంస్థలో ఉద్యోగం లభించి వర్క్ పర్మిట్ పొందితే పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం సులభమవుతుంది. జర్మనీ యూనివర్సిటీలో చేరిన వారికి ఆర్థికంగా వెసులుబాటు కూడా లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీలో ఉచిత విద్యకు అవకాశం ఉంటుంది. ఈ దేశంలో దాదాపు 300 పబ్లిక్ యూనివర్సిటీలు ఉన్నాయి. దీంతో జర్మనీకి వెళ్లే విద్యార్థులు ట్యూషన్ ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రం మాస్టర్ కోర్సులకు ఏడాదికి 15,000 యూరోల నుంచి 30,000 యూరోల వరకు ట్యూషన్ ఫీజును వసూలు చేస్తున్నాయి. అకాడమిక్ గా మంచి ట్రాక్ రికార్డ్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ బాగుంటే గనక పబ్లిక్ యూనివర్సిటీలో ప్రవేశం పొందడం చాలా సులభం. తద్వారా ఆర్థిక భారం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఇది జర్మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మరొక డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే మరొక బ్యూటిఫుల్ దేశం జపాన్ అని చెప్పొచ్చు. 200 పైగా యూనివర్సిటీలున్న జపాన్ కూడా మన విద్యార్థులకు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది ఇక్కడ. అదేవిధంగా కోర్స్ పూర్తయ్యాక పోస్ట్ స్టడీ వర్క్స్ కోసం అక్కడే 6 నెలల పాటు ఉండేలా డిజిగ్నేటెడ్ యాక్టివిటీస్ వీసా పేరుతో తాత్కాలిక వీసా కూడా అందిస్తారు. జపాన్లోని యూనివర్సిటీలో చేరాలంటే మాత్రం జపనీస్ లాంగ్వేజ్ లో బేసిక్ నైపుణ్యాలను పరిశీలించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీలో ఏడాదికి 3-4 లక్షల రూపాయలు, ఇక ప్రైవేట్ యూనివర్సిటీల్లో అయితే ఏడాదికి 5-9 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనకు కొంతవరకు ఇంకా ఫ్రాన్స్, న్యూజిలాండ్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గానే మనకు ఇలాంటి ఆపర్చునిటీస్ ని పిల్లల కోసం కల్పిస్తుంది. అండ్ అలాగే ఐర్లాండ్ దేశం కూడా. సో మనకున్నటువంటి వెసులుబాట్లను బట్టి, మనకున్నటువంటి సోర్సెస్ ను బట్టి మనకు ఏ దేశం బెటర్ ఆప్షన్ గా ఉంటుంది అనేది కూడా పిల్లలు చూస్ చేసుకుని హ్యాపీగా అబ్రాడ్ కు వెళ్లి చదువుకొని చక్కగా మంచి వేతనాలు స్థిరపడచ్చు అనమాట. సో విందాం ఇంకా మిగతా దేశాల గురించి కూడా. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. సింహ చిత్రం నుంచి చక్రి సంగీత సారథ్యంలో చంద్రబాబు సాహిత్యం, మనో మరియు శ్రావణ్ భార్గవి ఆలపించిన మరొక బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ సాంగ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనా?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో అబ్రాడ్ లో చదువుకోవడానికి ఇప్పుడు మనకు అనువైనటువంటి దేశాలు ఏంటివి అనేది. సో ఇందులో తర్వాత దేశం ఏంటంటే న్యూజిలాండ్ అని చెప్పచ్చు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ పేరుతో ఇమిగ్రేషన్ నిబంధనల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇక్కడ ఎంఎస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తో పాటు కామర్స్, హ్యుమానిటీస్, మెడిసిన్, ఐటీ, ప్యూర్ సైన్సెస్ వంటి విభాగాల్లోనూ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫీజులు తక్కువగా ఉండడం కలిసొచ్చేటువంటి అంశం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులు కూడా చాలా అందుబాటులోనే ఉంటుందన్నమాట. సో ఎంబీఏ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, టూరిజం స్పెషలైజేషన్లకైతే డిమాండ్ బాగా నెలకొంటుంది. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం కూడా ఉంది. అలాగే 2 ఏళ్ల వ్యవధిలోని కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆ తర్వాత మరో 7 ఏళ్ల పాటు అక్కడే ఉండి ఉద్యోగ అన్వేషణ కూడా కొనసాగించవచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ వర్క్ పర్మిట్ ని 2 ఏళ్ల వ్యవధికి మంజూరు చేస్తారు. ఆ తర్వాత స్పాన్సర్ సిఫార్స్ మేరకు పొడిగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇది న్యూజిలాండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఐర్లాండ్. ఐర్లాండ్లో ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకు బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. పీజీ కోర్సు వ్యవధి 7 నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది. ఫీజులైతే గరిష్టంగా 20 నుంచి 23 వేల యూరోల మధ్యలోనే ఉంటున్నాయి. థర్డ్ లెవెల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ పేరుతో పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తోందన్నమాట. సో కాబట్టి ఎవరైనా అబ్రాడ్ లో చదువుకోవాలనేటువంటి ఆశ ఆసక్తి ఉన్నట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. హ్యాపీగా ఇలాంటి దేశాలు కూడా మనకు చాలా బేసిక్ లెవెల్స్ లోనే కావాల్సినటువంటి కోర్సెస్ ని కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి సో చక్కగా చదువుకోవచ్చు. చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసుకుని ఆర్థిక భద్రతను కూడా ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నటువంటి దేశాలన్నమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. సో మీకు కనుక వీటి మీద ఐడియా ఉన్నట్లయితే ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్రాప్ చేసుకుని మీకు కావాల్సినటువంటి దేశాన్ని మీరు చక్కగా చూస్ చేసుకుని హ్యాపీగా మీ యొక్క స్టడీ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ ని సాకారం చేసుకోండి. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్న విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలను 10% పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న మెస్ ఛార్జీల్లో 10% పెంచాలని నిర్ణయించామన్నారు. హాస్టళ్లు గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. మెరుగైన విద్య మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోగా పూర్తవుతుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్దమవుతాయని మంత్రి వెల్లడించారు. అనంతరం అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ రోజు వరకు గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో పరిహారాన్ని అందించామన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి సెర్చింగ్ లో మాకు ఎక్కడొక్కడ ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయల చెక్ వారికి అందించడం జరిగింది. ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.
0: దక్షిణ కొరియా బుసాన్లో వసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నంలో డిజైన్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. అలాగే బుసాన్లోని షుఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. బూయంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట మహిళా కమిషన్

0: కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట మహిళా కమిషన్ సంయుక్తంగా నెల్లూరులో ఈరోజు 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే చోట అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఈరోజు పూజలు చేసిన ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొంటూ,
1: గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలని రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవలేశ్వరాన్ని టచ్ చేస్తే వెను వెంటనే పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసి పెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతలో మనకు కలిగింది.
0: పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రాల సమర్పణ, సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓకు ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఫారం అందనివారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారుల అభివృద్ది, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమ అభివృద్ది సంస్థ లిడ్ క్యాప్ లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జీ కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల వృత్తిదారులకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజా మండలం బొద్దాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను పరిశీలించి రైతులకు ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను రైల్వే అధికారులు మార్చారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే లింక్ రైలు ఆలస్యం కావడంతో ఈ రైలును రాత్రి 10:15 బయలుదేరనుంది. చెన్నై ఎగ్మూర్ వెళ్లాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రాత్రి నిర్ణీత సమయం రాత్రి 10:52 బదులుగా రాత్రి 11:30 ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తానగరే యునెస్కో వైశ్విక సాంస్కృతిక అభిలేఖ స్థలస్య ప్రంబానన్ మందిరస్య ఐతిహాసికం భ్రమణం. ప్రతిపాదితం యత్ మందిరస్య సంరక్షణె భారతస్య సహభాగితా ద్వయోః దేశయోః సాంస్కృతిక న్యాసం ప్రకటీకరోతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ జలాప్లావితేన ప్రభావితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిభిః సాకం దూరభాషేన సంభాషణం విధాయ కేంద్ర సర్వకార పక్షతః సంభావ్య సర్వవిధ సహాయస్య ఆశ్వాసనం అయచ్చత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగానుసారం దేశస్య మధ్య పూర్వీయ భాగేషు అతివృష్టేః మేఘగర్జనస్య చ సంభావన వర్తతే. అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉదసంప్రతి సమాప్తిపదం ఏతి. వైశ్విక భూరాజనైతిక చింతన ప్రభావాత్ భారతీయ షేర్ విపణౌ భీషణ హ్రాస. సెన్సెక్స్ నిఫ్టీ సూచకాంకౌ సార్ధ ద్విశతాత్మికా అపచితి దృశ్యతే. అపిచ ఫీఫా విశ్వకప్ పాదకందుక్ ప్రతిస్పర్ధాయాం స్విట్జర్లాండ్ దళేన కొలంబియా దళం పరాభూయ ప్రాగుపాంత్య చరణె అర్జెంటీనా దళేన సహ క్రీడా సునిశ్చితా కృతా. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరే సంస్థితే యునెస్కో విశ్వ న్యాస స్థలే ప్రంబానన్ మందిర పరిసరే ఇండోనేషియా రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యమునా సాకం భ్రమణం అకరోత్. తత్ర పారంపరిక గ్యామిలిన్ సంగీత ధ్వనిభిః శాస్త్రీయ నృత్యైశ్చ ప్రధానమంత్రిణః అభూతపూర్వం అభినందనం విహితం. నవమశతాబ్ద్యాః అస్య మందిర పరిసరస్య అవలోకనావసరే ప్రధానమంత్రిణా ముఖ్య శివ మందిరే విశేష పూజార్చనా కృతా. సహైవ భారత ఇండోనేషియా దేశయోః సహయోగేన మందిరస్య సంరక్షణ ప్రయాసాః దృష్టాః. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే రాష్ట్రపతినా ప్రభోవో ఇత్యమునా ప్రతిపాదితం యత్ ప్రంబానన్ మందిరం భారత ఇండోనేషియా దేశయోః శతశః వర్షాణాం ప్రాచీన సభ్యతాయాః ప్రతీకభూతం వర్తతే. మందిరస్య పునరుద్ధారాయ చ తేన భారతాయ కార్తజ్ఞ్యం ఆవిష్కృతం. అత్రావసరే ప్రధానమంత్రిణా నిగదితం యదియం యాత్రా అతీవ ఆధ్యాత్మికీ అవిస్మరణీయా చ అజాయత. ద్వాదశ శతాబ్దైః అస్య న్యాసస్య సంరక్షణాయ శ్రీమోదీ ఇండోనేషియా జనేభ్యః ధన్యవాదం విజ్ఞాపితవాన్.
3: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీం పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై. యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పహచాన్ హై.
2: జకార్తాయాం ద్విపక్షీయ వార్తానంతరం ప్రేషితే సంయుక్తే ఘోషణాపత్రే భారత ఇండోనేషియా దేశాభ్యాం సర్వవిధ ఆతంకవాదస్య తీవ్ర నిందా విహిత. ద్వయోరు దేశయోః నేతృభ్యాం అంతారాష్ట్రీయ నియమానుసారేణ ఆతంకవాదస్య సమ్ముఖం దృఢ వైశ్విక ప్రయాసస్య ఆహ్వానం విహితం. ఉభాభ్యాం ప్రముఖాభ్యాం వైశ్విక స్తరే ప్రతిబంధితానాం ఆతంకవాదినాం సంఘటనానాం చ విరుద్ధం కఠోర కార్యాచరణాయ బలం ప్రదత్తం. ఉగ్రవాద విరోధీ సహయోగం చ దృఢీకర్తుం సహమతిః ప్రకటితా. స్వస్య త్రిదేశీయ

0: अधिकतम सीमित संख्यासु एव उपलब्धा वर्तते। फीफा विश्व कप फुटबॉल प्रतिस्पर्धायां फ्रांस, मोरक्को, नॉर्वे, इंग्लैंड, स्पेन, बेल्जियम, अर्जेंटीना, स्विट्जरलैंड देशैः राउंड ऑफ 16 इत्याख्ये द्वंद्वे विजित्य अंतिमाष्टमेषु स्वस्थानं सुरक्षितम्। शुक्रवासरे तावत् प्रथमे प्रागुपान्त्य चक्रे रात्रौ सार्धैकवादने फ्रांस देशस्य स्पर्धा मोरक्को देशेन सह भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ముందుగా గ్రామదర్శిని కార్యక్రమం విందాం. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక.

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా సవరణకు సంబంధించి ఇప్పటి వరకు 11,11,74,93 ఎనిమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసి 59.47% ప్రగతి సాధించామని కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటున్న వారు తమ వివరాలు సరిచూసుకుని ఎనిమరేషన్ ఫారాలను పూర్తి నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఫుట్బాల్ జిల్లా పురుషులు సీనియర్స్ మహిళా క్రీడాకారులను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ నెల 11న ఉదయం 9 గంటలకు ఎంపిక చేయనున్నామని నెల్లూరు డిస్టిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యకుడు మలిరెడ్డి శ్రీనివాసులు, సెక్రటరీ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు హిందూపురంలో నిర్వహించనున్న ఇంటర్ డిస్టిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల వివరాల సవరణకు అవకాశాన్ని ఈ నెల 10 వరకు కల్పించామని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాల హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా సవరణ చేసుకోవచ్చని వివరించారు. 10 తర్వాత ఎలాంటి అవకాశం ఉండదని చెప్పారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా లక్ష్యాల సాధనపై అధికారులకు మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శిక్షణనిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎమిటరీస్ ప్రొఫెసర్ బండి కామయ్య హాజరై శిక్షణనిచ్చారు. ఆయన మాట్లాడుతూ గ్రాస్ డిస్టిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంచనాల విధానాల గురించి అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు 16వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో కొనసాగుతాయని తెలిపారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహులు, స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్యామ్ కుమార్ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.

విద్యార్థినులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆశించారు. చెన్నూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులు, పాక్షిక ప్రహరీ గోడ, గ్రిల్ గేట్, టాయిలెట్ బ్లాక్, కిచెన్ షెడ్, ఎలక్ట్రిక్ పనులు తదితరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల అభివృద్దికి పరిశ్రమ నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు.

విద్యా వ్యవస్థ అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు, ఉప విద్యాశాఖాధికారి సనత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ గురించి శ్రీమతి రాజశ్రీ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
1: ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్ లో సెల్ఫీలు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. మరి మన చిన్నప్పుడు అందంగా ముస్తాబాయ్ స్టూడియోకి వెళ్లి ఫోటోలు తీయించుకుని వచ్చేవాళ్ళం. ఆ ఫోటో చూసుకుని మురిసిపోయేవారం. మరి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి కలర్ ఫోటోల వరకు ఫోటోలను తీస్తూ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తున్న మహిళ రాజేశ్వరీదేవి గారి అనుభవాలను మనం ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరీదేవి గారు.
2: నమస్తేమా.
1: ముందుగా మీకు అసలు ఈ ఫోటోగ్రఫీ రంగంలోకి రావాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
2: మా వారు ఫోటోగ్రాఫరు, అయితే నేను ఇంట్లో ఉండేదాన్ని. ఇంటికి ఫోటోలు తీయమని వచ్చేవాళ్ళు. మా స్టూడియో లేదు, మా వారేమో వేరే చోట వర్క్ చేస్తుండేవారు. మేము కెమెరా కొనుక్కొని ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏమన్నా ఒకేషన్స్ ఏమైనా ఉన్నా పాస్పోర్ట్ ఫోటోలు అయితే తీయాల్సి వచ్చినా ఇంట్లోనే తీసేవాళ్ళం.
1: మీరు వెళ్ళేవాళ్ళ ఏమన్నా ఒకేషన్స్ ఉంటే బయటికి?
2: వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ అతను వెళ్ళేవారు, ఇంట్లోనే తీసేదాన్ని. తర్వాత ప్రింటింగ్ చేయటం అయ్యి మా వారి దగ్గర నేర్చుకున్నా. నేర్చుకొని నేను ఇంట్లో వర్క్ చేసేదాన్ని అనమాట. తర్వాత మేము ఇల్లు మారాం. ఇల్లు మారాక స్టూడియో పెట్టుకున్నాం. స్టూడియో పెట్టుకున్న తర్వాత ఆ స్టూడియోలోను మనిషి కావాలి కదా, నేను వెళ్ళేదన్నమాట. మా వారే బయట పనులు చూసుకుని వచ్చేవారు. ఏమన్నా ఫోటోలు తీయమని వస్తే స్టూడియోలో తీసేదాన్ని. తీసి ప్రింట్ కావాలంటే వేసి ఇచ్చేదాన్ని, ఫిల్మ్ డెవలప్ చేసేదాన్ని. అవన్నీ మా వారి దగ్గర నేర్చుకున్నా నేను.
1: ఇవన్నీ కొంచెం కష్ట సాధ్యమైన పని కదా,
2: ఎందుకంటే
1: బాగా గమనించేవాళ్ళ. మీరు
2: చీకట్లోను చెయ్యాలి. అంత లైట్ ఉండేది కాదు, ఒక రెడ్ లైట్ ఒకటే వేసుకునేవాళ్ళం. ఆ రెడ్ లైట్ కి ఏమవుదు, దాని వల్ల ఏంటంటే ఫస్ట్ మనం మధ్యలోనే వాటర్, కుడి చేతి తెప్పేము డెవలపర్, ఎడం చేతి తెప్పేము హైపో పెట్టుకుని అది బాగా మైండ్ కి ఎక్కించుకొని అది అలవాటు అవుతుందన్నమాట. అది ఫిలిం డెవలప్ చేసి ఫిలిం వాటర్ లో వాష్ చేసేసి హైఫోలో ఫిక్స్ చేసి మళ్ళీ వాటర్ లో కడిగేసి ఆరబెట్టుకునేవాళ్ళం. మళ్ళా ఏమో ప్రింట్ వేసేవాళ్ళం. తర్వాత అది గ్లేజింగ్ షీట్లు అన్నీ ఉండి అది ఫోటో మెరుపు వస్తుంది. దానికి ఏమో అంటించి బాగా పేపర్లు వేసి వాటర్ పోయేదాకా వచ్చేవాళ్ళం బాగా. తర్వాత అది ఆరబెడితే ఆరిపోయి దానికి అది వచ్చేసాయి. వస్తే మెరుపుగా ఉండేవి, గ్లేజింగ్ షీట్ అంటారు. గ్లేజింగ్ పెట్టేవాళ్ళం బాగుండే, అట్టగతికించేసి ఏమన్నా ఉంటే టచింగ్ ఏమైనా చేయాల్సి ఉంటే చేసేవాళ్ళం. ఏమన్నా లోటుపాట్లు ఉంటే లేదంటే ఫిలిం లోనే ఒక్కోసారి టచింగ్ బాక్స్ మీద పెట్టి పెన్సిల్ తోని దిద్దేవాళ్ళం. అది అయిపోయాక ఇంకేమన్నా అవసరమైతే కలర్స్ ఉంటాయి, బ్లాక్ కలర్స్ తీసుకొని దిద్దేవాళ్ళు. కళ్ళని బుక్కలు ఏమన్నా ఉన్నా, ఏమన్నా ముడతలు ఏమన్నా ఉన్నా అవి దిద్దేవాళ్ళం. అది చక్కగా అట్టగంటించేసి డెలివరీ చేసేవాళ్ళం. ఆ తర్వాత కొంతకాలం అయ్యాక 35 కెమెరాలు వచ్చాయి. అవి సేమే బ్లాక్ అండ్ వైట్. తర్వాత కలర్ వచ్చినాయి. కలర్ వచ్చాక ఇంకా మాకు ఇంకా పంది ఫొటోస్ తీయడం, కలర్ ల్యాబ్కి వెళ్ళడం, అది డెవలప్ చేయించి ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్, ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రింట్లు వేయించేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ లేదు, ఇంకా ఈ పని అంతా ఏమీ లేదు. కలర్ ల్యాబ్లోనే ఎంత పెద్ద ఫోటో స్టూడియో వాళ్ళు అయినా సరే కలర్ ల్యాబ్కి వెళ్ళి ప్రింటింగ్ వేయించుకోవాల్సిందే.
1: మరి ఇప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో రావాలంటే ఇంత ప్రాసెస్ చెప్పారు, ఇన్ని పద్ధతులు ఉంటాయని. ఒక ఫోటో రావాలంటే మీకు ఎన్ని రోజులు సమయం తీసుకునేవాళ్ళు?
2: మన ఇష్టం. అది వెంటనే చేసి ఇచ్చేయాలంటే ఒక గంటలో రమ్మంటాము, వాళ్ళని చేసి ఇచ్చేసేవాళ్ళం.
1: బ్లాక్ అండ్ వైట్ ఫోటో?
2: బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఎందుకంటే మన చేతిలో పని అది.
1: మరి ఇప్పుడు ఈ పద్ధతులు ఏమంటున్నారు కదా, కలర్ ల్యాబ్ కి వెళ్ళి కలర్ ఫోటోస్ తీసుకోవడం అని చెప్తున్నారు. మరి ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావాలి అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటోలు తీయగలరా?
2: ఆ ఫోటోలు తీయాలంటే తీయచ్చు, కానీ అప్పుడు ఆ ఫిల్యాలు సరిగ్గా లేవు, ఆ ప్రాసెసింగ్ ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉంటే ఎతకాల్సిందే తప్ప. ఇప్పుడంతా కలర్ ఫోటోలే, కంప్యూటర్లో వచ్చి

0: క్రియేషన్స్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అట్లా. ఇదివరకంటే పాత ఫోటోలు తెచ్చేవారు, పాత ఫోటోల్ని వేరే కెమెరా మీద మళ్ళీ తీసి, ఈ కెమెరాలు పనికిరావు, వేరే కెమెరా ముసుకేసుకున్న కెమెరా మీద పాత ఫోటోలు మళ్ళీ ఫిల్మ్ తీయించుకొని మళ్ళీ మేము తీసుకొచ్చుకొని ఆ ఏమో ఫోటో ప్రింట్ చేసి దానికి కలర్ ఎక్కించడం. అప్పుడు కలర్ ఫోటోలు కూడా ఉండేవి, అయితే వాటర్ కలర్స్ అనేవాళ్ళం. అది కాగితాలు అమ్ముతారు, అదే వాటర్ కలర్స్ కాగితాలు. అవి ఒక చిన్న పేపర్ చింపి వాటర్ లో ఇలా వాష్ చేసి, బ్రష్లు ఉంటాయి దానికి, బ్రష్లతోని చేసేవాళ్ళం అన్నమాట. ఈ కలర్ ఎక్కించడం అంతే, చిన్న లోటుపాట్లు ఉన్నా మచ్చలున్నా ఎంత కూడా సరి చేసేవాళ్ళం.
1: పాత రోజుల్లో ఫొటోస్ లో కెమెరా మీద ముసుగు వేసి తీసేవాళ్ళు, ఏంటా అది అనే ఒక ఆతృత, అలా ఎందుకు తీసేవాళ్ళు అనే ఒక ఆలోచన కలిగేది. అసలు అలా ముసుగు వేయటానికి కారణం ఏంటి?
0: ఆ కెమెరా అంతా ఇంకా మామూలు కెమెరా అంటే క్లిక్ కొట్టేవాళ్ళం. అది అద్దానికి ఒక క్యాప్ ఉంటది, బ్లాక్ క్యాప్, అది అలాగా తీసి వెంటనే పెట్టేసేవాళ్ళు. అది ఫోటో వచ్చేసేది అనమాట, వెలుతురు తగలకోకుండా
1: ఉంటుంది. వెలుతురు తగలకుండా ఉండడం కోసం ముసుగు వేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే రకరకాల క్వాలిటీ కెమెరాస్ వచ్చినాయి, ఫోటోలు కూడా అందంగా వచ్చాయి. మరి ఇంతకు ముందు రోజుల్లో ఒక ఫోటోని అందంగా తీయడానికి ఎలాంటి మెళుకువలు పాటించేవాళ్ళు మీరు?
0: అందంగా తీయడానికంటే మేము యాంగిల్ చూసుకునేవాళ్ళం. యాంగిల్ చూసుకొని ఇక వాళ్ళని సైడ్ తల వాల్చడం గానీ తల పైకి ఎత్తడం గానీ కొంచెం చూపు కిందకు 1 పాయింట్ దించమ్మా అట్లా చెప్పేవాళ్ళం అనమాట. చెప్పి అలా మనకి అనుకూలంగా ఉండేటట్టుగా నుంచోని ఫోటో తీసేవాళ్ళం. చాలా మంది ఈ యొక్క 10 ఫోటోలు తీసి ఒక్క ప్రింట్ వేస్తారు, నేను అట్లా కాదు, కరెక్ట్ గా చూసుకొని నేను ఫోటో తీస్తాను.
1: మరి చిన్న పిల్లలు కూడా స్టూడియోకి వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు, వాళ్ళు ఒక చోట కుదురుగా ఉండరు, మరి వాళ్ళని చక్కగా నుంచోబెట్టి ఫోటోలు తీయడానికి మీరేం చేసేవారు?
0: టపట్లు కొట్టి పిలిచి ఇక నవ్వించి వాళ్ళని కొంచెం ఇక లేదంటే ఏదైనా గిలక్కాయలు వాళ్ళకి అట్రాక్షన్ గా ఉండేలాగా చూపిస్తా ఉండి, కనుకొని ఇంకో మనిషి ఉండి మీరు ఇట్లా చేయండి అని చెప్తే వాళ్ళు అలా చేస్తా ఉండేవారు. అది పాప కరెక్ట్ చూస్తున్నప్పుడు టక్కన కొట్టేసేవాళ్ళం క్లిక్.
1: మరి అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల దగ్గర నుంచి ఇప్పటి కలర్ ఫోటోల వరకు ఈ రంగంలో మిమ్మల్ని మీరు ఎలా మెరుగులు దిద్దుకుంటున్నారు
0: అంటే, మా ట్రెండ్ మారుతుంది కదా, దాని వల్ల మళ్ళీ మేము కెమెరాలు మారుస్తుంటాం. కెమెరాలు మార్చి ఇప్పుడు డిజిటల్ కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలైనా ఫిల్మ్ కెమెరాలు, ఇప్పుడు డిజిటల్. డిజిటల్ ఏంటంటే ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. మనం డిజిటల్ కెమెరా ఉండడం వల్ల చాలా లాభం, ఫిలాలు కొనక్కర్లా.
1: మరి ఇంతకు ముందు రోజుల్లో అంటే అంతగా ఫోటోలు ఎక్కువగా తీయించుకునే వాళ్ళు కాదు, ఆ టైం ఏం చేసేవాళ్ళు?
0: ఆ టైంలో ఈ స్టూడియోలో ఉండేవాళ్ళమ్మా. ఎలక్షన్ ఫొటోస్ తీయాలని మున్సిపాలిటీ నుంచి అన్ని స్టూడియోలకి వెళ్ళి, అయితే సరే అని చెప్పి మా దగ్గర అంత అమౌంట్ లేదు, అయితే వచ్చింది మాకు కూడా ఆర్డర్ వచ్చింది. అయితే ఎలాగా అని ఆలోచించి నేను అయ్యప్పలో సీజన్ కొత్తపేట రామలగూడలో అయ్యప్పలో ఉంటే నేను కెమెరా ఫ్లాష్ తీసుకొని ఒక బిల్ బుక్ తీసుకొని మా అమ్మాయి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ఫోటోలు తీయమంటారని అడిగి వాళ్ళందరినీ ఫోటోలు తీస్తే నాకు చాలా డబ్బులు వచ్చినాయి. అయ్యా నాకు పెట్టుబడి అట్లా రోజు వెళ్ళి అదే సీజన్ లోనే భవానీలు అయ్యప్పలు వెళ్తా ఉంటే అసలు ఎంత బాగుండేది అనమాట నాకు.
1: మరి ఉపాధి మార్గంగా ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందంటారు?
0: చాలా బాగుంటదమ్మా ఫోటోగ్రఫీ, కష్టపడాలి. మనం ఎంత కష్టపడుకుంటే అంత ఉంటుంది. అలాగే మా పాప కూడా నాతో పాటు చేస్తున్నారు ఈవెంట్లు, ఎగ్జిబిషన్ నాకు బాగా పేరు తెచ్చింది.
1: ఈ రంగంలో ఆదాయం ఎలా ఉందంటారు?
0: బాగుంది, చాలా బాగుంది. కెమెరాలు బట్టి అమౌంట్ వేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఆల్బమ్లు కూడా చాలా రకాలు వచ్చేసాయి, ఎంబోజింగ్ వేయడం అని, నాన్ టెరబుల్ అని చాలా రకాలు వచ్చినాయి. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు లక్షలు పెళ్ళిళ్ళకి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అంటే కెమెరాలు బట్టి ఏ కెమెరాలు తీయమంటారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కెమెరా అయితే ఇంత రేటు, ఈ కెమెరా అయితే ఇంత రేటు అట్లాగా దాన్ని బట్టి బాగా ఇచ్చేస్తున్నారు.
1: మరి చివరగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు?
0: చాలా బాగుంటుంది ఈవెంట్స్ అవి తీసుకోవటం. మేము చాలా ఊళ్ళకి కూడా వెళ్ళి తీసాం, కటక్కి వెళ్ళా నేను, అక్కడ ఫోటోలు తీసేదాన్ని. డాన్స్ ఫోటోలు బాగా తీస్తాను నేను, భరతనాట్యం కానీ ఫోక్ డాన్సులు తర్వాత బ్రేక్ డాన్సులు. విజయవాడలో ఎంతమంది అయితే డాన్సర్లు ఉన్నారు, డాన్స్ మాస్టర్లు అందరు తెలుసు మనకి. ఇలాగే ఈ బ్రేక్ డాన్సులు వేసేవాళ్ళు కూడా ఫస్ట్ అలా తెలియదు, ఆ ఎందుకులే అనుకునేవారు. తర్వాత ఫోటోలు ఆల్బమ్లో పెట్టిస్తే అవి చూపించి వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ ఫోటోలు చూపించి. కానీ ఫోటోగ్రఫీ వల్ల నష్టపోయింది ఏమీ లేదు, లాభమే తప్ప నష్టం ఏముండదు.
1: మరి మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలను

0: వివరించినందుకు ధన్యవాదాలు రాజశ్రీ దేవి గారు.
1: నమస్కారం.
0: ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్ లో సెల్ఫీలు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో మహిళలకు అభిరుచిగా ఫోటోగ్రఫీ గురించి శ్రీమతి రాజశ్రీ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గీతాలు.

0: మాట నా మాట అబ్బా నా మాట ఇని రావే నాగలక్ష్మి నిన్ను పెళ్ళైనా చేసుకుంటా నాగలక్ష్మి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధురగీతం. ఈనాటి అలనాటి మధురగీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధురగీతం అమెరికా అమ్మాయి చిత్రం నుంచి. జీకే వెంకటేష్ సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సుశీల గానం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో అమెరికా అమ్మాయి చిత్రం నుంచి సుశీల పాడినటువంటి గీతాన్ని విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్యోద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్ తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
2: योग्यकर्ता के इस भव्य मंदिर कॉम्प्लेक्स अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं. ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है.
1: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్ధతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగ

0: at airnews_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్ కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్యాధికారులు, ఫోరెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులు కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరి 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్ లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నీనియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: తాడిపంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జి రంగ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీలక్ష్మి. నేను ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్లాంట్ బ్రీడింగ్ డివిజన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం సంవత్సరం పొడవునా వేసుకోవడానికి అనువైన వరి రకాల గురించి కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, మనకి వరిని మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకున్నట్లయితే ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సహజంగా సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఈశాన్య ఋతుపవన ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు, ఇంకా కడప, చిత్తూరు, ఇంకా ఇప్పుడు తిరుపతి జిల్లాలు, వీటన్నిటిలో కూడా ఖరీఫ్ ఇంకా రబీ కాలంలోనే కాకుండా ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలంలో కూడా మనకి వరిని సాగు చేయడం చూస్తూ ఉన్నాం. పురాతన కాలం అంటే ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే నెల్లూరు అనేది మనకి మొలగొలుగులకి చాలా ప్రసిద్ధి కాంచిన ఒక ఊరని చెప్పచ్చు. ఈ మొలగొలుకుల్ని అభివృద్ధి చేసే క్రమంలోనే మనకి వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ఈ మొలగొలుకుల అభివృద్ధి గురించి పరిశోధనలు మొదలుపెట్టడం 1960 జరిగింది. రాను మనకి వర్షపాత ప్రాబల్యం ఒకటైతే, ఇంకా సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే నీటి లభ్యత వల్ల ఇక్కడ మొలగొలుకుల కాలం అనేది కుంచబడి బాగా మనకి ఎడగారు కాలంలో కొంత ప్రాంతము, ఇంకా రబీ కాలంలో ఎక్కువ దాదాపు 300,000 హెక్టార్ల వరకు కూడా రబీని మనం రబీలో వరిని సాగు చేయడం మనకి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎండాకాలంలోన ఇంకా రబీలోన వేసినప్పుడు మళ్ళీ మన ఖరీఫ్ పంట అనేది ఇంకా ఉండదు. ముందస్తు ఖరీఫ్ ఇంకా రబీ కాలంలో ఈ రెండు కాలాల్లో కూడా ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా వరిని సాగు చేస్తూ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దాదాపుగా స్వల్పకాలిక నుండి మధ్యకాలిక రకాలను మాత్రమే మనం సాగు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం ఎడగారు కాలంలో చూసినట్లయితే ఈ కాలంలో ప్రధానంగా ఎండ ఎక్కువగా ఉంటుంది. మనం వేసేటప్పటి నుంచి దాదాపు దది పూత వచ్చే కాలం వరకు కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండ వేడిమికి తట్టుకోగలగాలి. రెండవది ఏంటంటే పడమటి గాలులు, ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పడమటి గాలులకు పడిపోకుండా నిలబడుకోగలిగిన సామర్థ్యం మనకి ఆ రకానికి ఉండాలి. మూడవది ఏంటంటే ఆల్రెడీ మనం రబీ కాలంలో చాలా వరకు వరి సాగు చేసిన పొలంలోనే మళ్ళీ కూడా మనం ఎండాకాలంలో సాగు చేస్తాం కాబట్టి ఈ ఏదైతే మనకి ఎండకి భూమి లోపల ఉన్న కరిగిపోయినటువంటి ఉప్పు అంతా కూడా పైకి రావడం వల్ల కొంతవరకు చౌడు కూడా తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అంటే మనం ఎండాకాలంలో వేసుకుని

రకాలు చూసినట్లయితే వెండ వేడిమికి తట్టుకోగలగాలి, ఈ పడమటికాళ్ళ తీవ్రతకు తట్టుకోగలగాలి, ఇంకా కొంతవరకు చౌడును కూడా తట్టుకోగలగాలి. అంతేకాకుండా మనం కోసేటప్పుడు చూసినట్లయితే ఆగస్టు అంటే ఎండాకాలంలో వేసే పంట ఏప్రిల్ మేలో నారు పోసినప్పుడు 4 నెలల పంట అయితేనే మనకు చాలా మంచిది. 4 నెలలు అంటే దాదాపు ఆగస్టు చివరి కానీ సెప్టెంబర్ మొదటి వారానికి కానీ కోతకు వస్తుంది. అప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ఈ పంట పడిపోకుండా ఉండాలి. అంటే ఈ 4 రకాల లక్షణాలు అనేటివి ఎండాకాలంలో వేసే రకాలకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలని మనం చెప్పొచ్చు. పైపెచ్చు గింజ రాలిక కూడా పొలం మీద తక్కువగా ఉండాలి, అప్పుడే రైతు తగినంత వరకు దిగుబడి తీసుకోగలుగుతాడనమాట. అదే ఇవే రకాలు మనం రబీలో వేసుకున్నప్పుడు ఈ రకాలకి ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివ్వండి, ప్రధానంగా మనకి తమిళనాడు ప్రాంతం కానీ తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనం అంటే రబీ కాలం మనకి దాదాపుగా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపు ఫిబ్రవరి మార్చి మొదటి వారానికి పూర్తవుతుంది. ఈ కాలంలో వేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగుల్ని బాగా తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే నెల్లూరు పరిశోధనా స్థానంలో తయారయ్యే అన్ని రకాలు కూడా ఇటు ఎండాకాలంలో వేసినప్పుడు అగ్గి చౌడుని కానివ్వండి, అధిక వేడిని కానివ్వండి, ఇంకా పడమటికాళ్ళ తీవ్రతను తట్టుకోగలిగి ఉండి పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండే లక్షణాలే కాకుండా రబీ కాలంలో వేసినప్పుడు అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి రకాలనే మేము ఎక్కువగా ఇక్కడ రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ రకాల దృష్టి విషయానికి వచ్చినట్లయితే మనము ప్రధానంగా అందరికీ సుపరిచిత రకాలైనటువంటి NLR 34449, ఇది నెల్లూరు మసూరిగా జనాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రకం యొక్క ప్రధాన లక్షణాలు అందరికీ తెలుసు పైపెచ్చు, అదేంటంటే చాలా పొట్టిగా ఉంటుంది, ఇంకా అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మీరు సంవత్సర పొడవునా ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా ఈ ఫోటో పీరియడ్ సూర్యరశ్మి నిడివితో సంబంధం లేకుండా మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా 120 నుంచి 125 రోజుల్లోకి కోతకు వస్తుంది. కాబట్టి నిరభ్యంతంగా దీన్ని మనం ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీ కాలాల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. భారతదేశం మొత్తం చూసినట్లయితే ఈ రకాన్ని దాదాపుగా 8 లక్షల హెక్టార్ల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఈ రకం సాగుదలలో ఉంది. ఇది ప్రధానంగా ఏంటంటే పైరు పడిపోకుండా ఉండడం, అధికంగా ఎరువులు వేసినప్పుడు కూడా ఇది పైరు పొట్టిగా ఉండడం వల్ల నిలబడుకునే ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఎరువుల సామర్థ్యంలో కూడా ఇది ఎక్కువ దిగుబడినే ఇస్తుంది. రెండవ రకం చూసినట్లయితే NLR 3354, ఇది నెల్లూరు ధాన్య రాశిగా పిలువబడుతుంది. ఈ రకం కూడా నెల్లూరు మాషూరి లాగానే మీరు ఎండాకాలంలో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎప్పుడు వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకు వస్తుంది. పైపెచ్చి గింజ సన్నగా ఉంటుంది, అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ బాగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది చాలా తక్కువ ఎరువుల యాజమాన్యంతో మనం అధిక దిగుబడులను కూడా సాధించుకోగలము. తర్వాత ఇదే క్రమంలో నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి విడుదల చేసినటువంటి NLR 400024, అంటే ఈ రకము సన్న రకం కాదు, మధ్యస్థ లావుగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో కానీ రబీలో కానీ వేసినప్పుడు ఇది హైయెస్ట్ ఎల్లర్ అనమాట, అంటే ఎండ వేడిమి తీవ్రతను అధికంగా తట్టుకోగలుగుతుంది. కాకపోతే ఈ రకం యొక్క లక్షణాలు ఏంటంటే మనకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం ఎరువులు వాడుకోవాలి, దీనికి ఎక్కువగా ఎరువులు వేయకూడదు. తర్వాత NLR 400054, ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఇది 135 రోజులు కోతకు వస్తుంది. గింజ నాణ్యత చూసినప్పుడు మనకి BPT 5204 ఎలా ఉంటుందో అలాంటి నాణ్యతను కలిగి ఉంటుంది. ఈ 400054 యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దీనిలో స్వర్ణ మనకి తెలుసు MTU 7029, ఇదొక పేరెంట్ కాబట్టి దీనికి అధిక దిగుబడినిచ్చే శక్తియే కాకుండా అంటే అడాప్టబిలిటీ, అంటే ఎక్కువ ఎలాంటి నేలల్లో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కానీ ఏ కాలంలో అయినా వేసుకున్నప్పుడు కూడా ఇది బాగా పండుతుంది. 130 నుంచి 135 రోజులకు కోతకు వస్తుంది, ఎడగారులో కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ. దీనికున్న ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే అగ్గి తెగులు తట్టుకోవడమే కాకుండా గాల్మిడ్జు మనకిప్పుడు ఉల్లికోడు అంటాం మనం, ఈ ఉల్లికోడుని కూడా ఇన్సెక్ట్ అంటే ఇది ఒక పెస్ట్, ఉల్లికోడు అనేది మనకి ఈ గాల్మిడ్జ్ అనే పెస్ట్ వల్ల వస్తుంది. దీన్ని కూడా ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ ఉల్లికోడు తీవ్రత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ NLR 400054 అనే రకాన్ని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తక్కువ ఎరువుల దగ్గర మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. పైపెచ్చి దీనికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, మనం ప్రధానంగా బాస్మతి రకం బియ్యాన్ని మనం సన్నగా పొడుగ్గా ఉంటాయి, ఎందుకంటే దాన్ని వాడేది మనకి సువాసన కొరకు.

ఇలాంటి మనం ఈ వంటలు చేసినప్పుడు సువాసన, మంచి సువాసన భరితమైన మనకి ఆహ్లాదకరమైన వాసన కోసము ఇది వాడుతూ ఉంటాము. అదేవిధంగా NLR 400054 రకం కూడా సువాసన భరితమైనటువంటి వరి రకము. 135 రోజులు కోతకు వస్తుంది. ఉల్లికొడని అగ్గి తెగులను తట్టుకుంటుంది. సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే గింజ నాణ్యత చూసినట్లయితే బాస్మతి రకం లాగా కాకుండా బీపీటీ లాగా చిన్నగా ఉంటుంది అన్నమాట. అది దీని యొక్క లక్షణాలు. తర్వాత అందరికీ తెలిసిన చాలా పాత రకమే భరణి అని, NLR 304-91. ఇది ఎండాకాలానికి అత్యంత అనుకూలమైన రకము. ఎంత వేడిమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా కూడా 120 రోజుల్లోనే కోతకొస్తుంది. తక్కువ ఎరువుల వాడకం దగ్గరే ఎక్కువ మనకి దిగుబడి సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఎండాకాలానికి బాగా అనువైన రకము. కాకపోతే రబీ కాలంలో ఇదే రకాన్ని వేసినప్పుడు కొంతవరకు దీనికి అంటే అధిక నత్రజని వాడకం వల్ల వచ్చిన అగ్గి తెగుళ్ళు మాత్రం బాగా సమర్థవంతంగా తట్టుకోలేదు, కొంతవరకే నిలబడుతుంది. కాబట్టి మనం రబీలో వేసినప్పుడు అగ్గి తెగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది భరణి వేసుకున్నప్పుడు. తర్వాత ఇంతేకాకుండా మనకి MTU 1010 రకం, అందరికీ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రకము కాటన్ దొర సన్నాలు. ఇది మనకి సంవత్సరంలో ఎప్పుడు ఏ నెలలో వేసుకున్నా కూడా 120 రోజులకే కోతకొచ్చే రకము. ఈ రకం ఎక్కడైతే మనకి కొంత ఉప్పు ఉన్నా కూడా, లేకపోతే కొంత చలదనం కొంచెం ఉండి తర్వాత వేడి ఎక్కువగా ఉన్నా కూడా అలాంటి ప్రాంతాల్లో కూడా కాటన్ దొర సన్నాలు మనం బాగా సాగు చేసుకోవడం చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకి కొనుగోలు చేసేటప్పుడు కాటన్ దొర సన్నాలని మనం కొంతవరకు తగ్గించమని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం వారు. అంటే కాటన్ దొర సన్నాలకు దీటుగా ఉన్న ఒక రకం ఇంకోటి కూడా ఉంది, అది NLR 33358. అంటే గింజ నాణ్యతలో నేను చెప్పేది ఏంటంటే MTU 1010 కాటన్ దొర సన్నాల యొక్క గింజ నాణ్యతను పోలి ఉండే రకం NLR 33358. దీని సోమశిలగా ప్రాచుర్యం పొందింది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే 115 రోజులకే కోతకొస్తుంది. మీరు సంవత్సరంలో ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ డ్యూరేషన్ అంటే ఈ కాల పరిమితి మాత్రం 115 రోజులే. ఇంకా దీనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటంటే గింజ 1010 లాగానే పొడుగ్గా ఉంటుంది. తర్వాత అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. మనం ఈ ఎండాకాలంలో వేసుకున్నప్పుడు చౌడు ఉన్న ప్రాంతాల్లో వేసుకున్నా కూడా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత ఇది కూడా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే దీనికి ఎరువులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత వీటన్నిటితో పాటు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే ఇంకొకటి, కొత్తగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రూపొందించబడి అభివృద్ధి చేసి అది రైతుల పొలాల్లో చిరుసంచుల ప్రదర్శనా క్షేత్రాల్లో 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి NLR 3648. ఈ రకం కూడా బీపీటీ గింజనాన్నితో పోల్చినప్పుడు దానికన్నా కొంచెం సన్నగా ఉంటుంది. 1000 గింజల పరిమాణం చూసినట్లయితే మనకి 13.5 గ్రాములు ఉంది. అగ్గి తెగుళ్ళని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మనం సంవత్సరం పొడవునా ఎప్పుడు వేసుకున్నా కూడా, అంటే మనం మే ఇక్కడ నెల్లూరు ప్రాంతంలో తీసుకున్నప్పటికీ మనకి ఎడగారు కాలం ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది. అదే మనకి గోదావరి కృష్ణ ఆ పై ప్రాంతాలు తీసుకున్నట్లయితే ఖరీఫ్ కాలం మనకి జూన్ జూలై మాసాల్లో స్టార్ట్ అవుతుంది. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో రబీ మనకి అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమైనప్పటికీ గోదావరి డెల్టాకి వెళ్ళేసరికి మనకి డిసెంబర్ వరకు కూడా రబీ కాలంలో ఈ నార్లు పోసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో ఏ నెలలో వేసుకున్నా కూడా NLR 3648 అనే రకము ఇప్పుడు చిరుసంజుల ప్రదర్శనా క్షేత్రాల్లో దీన్ని బాగా రైతులందరూ కూడా మెచ్చుకోగలిగినటువంటి దిగుబడి సామర్థ్యం కానివ్వండి, పైరు పొట్టిగా ఉండి పడిపోకుండా ఉండడం కానివ్వండి, సన్నగింజ రకం సంబంధించింది కానివ్వండి, తర్వాత కొంతవరకు చౌడున్న ప్రాంతాల్లో కానివ్వండి, అగ్గి తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి, ఈ రకం యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. అంతేకాకుండా కొంతమంది రైతుల పొలాల్లో కానివ్వండి, మా దగ్గర ఉన్న పరిశోధనా క్షేత్రంలో పరిశీలించినప్పుడు కూడా దీని యొక్క ఇంకా కొన్ని మంచి లక్షణాలు కూడా గమనించడం జరిగింది. అవి కనుక చూసినట్లయితే కొంతవరకు చౌడును కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా కారణం చేత నాట్లు వేయడం ఆలస్యమైనప్పుడు దాదాపు 20 రోజులు, అంటే మనం 25 నుంచి 30 రోజుల వరకు నాట్లు వేసుకొని చెప్తాము. ఈ రకాన్ని అయితే మనం 1 నెల రోజులు ఆలస్యమైనా కూడా వెంట వెంటనే ఎరువులు వేసుకున్నప్పుడు ఇది మళ్ళీ దాని పొటెన్షియల్ ఈల్డ్ అంటాం మనం, అంటే దానికి ఉన్న శక్తి, దిగుబడి శక్తి ఎంత వరకు ఉందో అంత శక్తిని కూడా ఇవ్వడానికి ఇది దిగుబడి సామర్థ్యం మనం అయితే గమనించడం జరిగింది. అంటే ఈ రకము ఈ అగ్గి తెగులను తట్టుకోవడము అన్ని కాలాల్లో వేసుకోవడానికి

అనుకూలమే కాకుండా కొంత ముదురు నారు నాటుకునేటప్పుడు కూడా, అంటే ఆలస్యంగా నాట్లు వేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఈ రకము దానికి అనువైనదిగా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇప్పుడు మనకి ADT 37 వేసే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి, మనకి చిత్తూరు ఇంకా తిరుపతి ప్రాంతాల్లో ADT 37 ఎక్కువగా వేస్తూ ఉంటారు, ఎక్కువ బుడ్డలు అంటారు వాటిల్ని. ఈ బుడ్డలన్నీ కూడా మనకి దాదాపు ఇడ్లీ రవ్వ వాటికి ఎక్కువ వెళుతూ ఉంటాయి. వాటికి ఇందాక నేను చెప్పినట్లుగా NLR 400024 అనే రకం చాలా దానికి దీటైన రకంగా చెప్పచ్చు. దిగుబడి పరంగా కానివ్వండి, తర్వాత ఏ కాలంలో వేసుకున్నా కూడా అనువైందిగా ADT 37కి ప్రత్యామ్నాయ రకంగా మనం NLR 400024 చెప్పవచ్చు. దీన్ని మనం శ్వేత అని కూడా పిలుస్తున్నాము. పాండిచ్చేరి ఇంకా తమిళనాడు ప్రాంతాల్లో ఇది బహు ప్రాధాన్యం సంతరించుకొని ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరైతే లావులు, ఇంకా లావులు మార్కెట్ ఎక్కడైతే ఉండి లావులు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, అక్కడ మార్కెట్ లావు గింజలు కూడా మార్కెట్ ఉండే ప్రాంతాలు అయితే NLR 36 84 అనే రకం కూడా పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి తయారు చేయబడి విడుదల చేయబడడం జరిగింది. NLR 36 84 ఇది 125 నుంచి 130 రోజుల కోతకు వస్తుంది. ఈ రకం అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీన్ని కూడా సంవత్సరం పొడవునా మీరు ఏ నెలలో వేసుకున్నా కూడా 125 నుంచి 130 రోజుల్లోనే ఇది కోతకు వచ్చేస్తుంది. ఇవన్నీ నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు, స్వల్పకాలిక రకాలు. అంటే మనకి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైనా నాట్లు వేయడం లేట్ అయినా కానీ, లేకపోతే నీటి లభ్యత కొంచెం ఆలస్యమైనప్పుడు కానీ, లేకపోతే బోర్లలో నీళ్లు మనకి నారుమడి పోసుకున్నప్పటికీ కానీ మనకి ఆయకట్టు ద్వారా మనం సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను మనం అనుసరించే వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆలస్యమైనప్పుడు, లేకపోతే సన్నగింజ రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు స్వల్పకాలిక రకాలకు వెళ్ళడమే చాలా మంచిది. ఈ స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా వివరించినటువంటి నెల్లూరు మషూరి కానివ్వండి, ధాన్యరాశి కానివ్వండి, కొత్తగా వచ్చిన మినీకిట్ రకం ఏదైతే ఉందో 36 48 కానివ్వండి, సుగంధ NLR 400 54 కానివ్వండి, భరణి NLR 304 91 కానివ్వండి, మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇంతేకాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే వరిలో మనం అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అది సాధించాం మన భారతదేశంలో. ఇంకొకటి ఈల్డ్ లెవెల్స్ కూడా అంటే దిగుబడి సామర్థ్యాలు కూడా ఒక మేరకు మనం సాధించేసాం. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఏంటంటే ఎక్కువ మంది తినే ఆహారం మనం వరి బియ్యం కాబట్టి దీంట్లోనే పోషకాల నాణ్యతను కూడా పెంచడానికి అనుగుణంగా ఇప్పుడు పరిశోధనలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో చూసినట్లయితే వరిలో మనం జింకు ఇంకా ఐరన్ని మనం ఈ రెండు మూలకాల్ని ఈ బియ్యంలో మనం ఇంప్రూవ్ చేసే విధంగా కూడా మనకి టెక్నాలజీ కానివ్వండి ఇంకా రకాలు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మనకి DRR 45 కానీ ఇవన్నీ కూడా జింకు అధికంగా కలిగినటువంటి రకాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచి NLR 32 38 అనే రకాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ రకం చూసినట్లయితే 120 నుంచి 125 రోజుల్లోనే కోతకు వస్తుంది. సంవత్సరం పొడవునా ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఇది కూడా అగ్గి తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది. దీనిలో చూసినట్లయితే మనకు ప్రధానంగా పేరెంట్స్ అంటే అవి ఏ రకం నుంచి సంకరపరిచామో చూసినట్లయితే BPT 5204 ఇంకా కాటన్ దొర సన్నాలను సంకరీకరించి తయారు చేసింది ఈ రకము. కాబట్టి దీనిలో 1000 పదిలాగా పంట నాణ్యత అయితే ఏమి, దాని పెరుగుదల అయితే ఏమి, వాటి దిగుబడి సామర్థ్యం అయితే ఏమి, అవన్నీ కూడా 1000 పదిలాగా ఉంటాయి. కానీ అన్నం నాణ్యత మాత్రం BPT 5204 మనకి సాంబా మసూరి ఏదైతే ఉందో దాని అన్నం నాణ్యతను పోలే ఉంది. పైపచ్చు మనం పాలిష్ చేసిన తర్వాత కూడా దీంట్లో జింక్ మూలకం మనం గమనించినట్లయితే 10% పాలిష్ చేసిన తర్వాత కూడా 24.7 PPM వరకు కూడా జింక్ మూలకం అలాగే దీంట్లో ఉంది. పైపచ్చు ఇది సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము, పైరుపై పడిపోకుండా ఉంటుంది. ఎడగారు ఖరీఫ్ రబీ కాలాలకు అనుకూలమైనది. భోజనంలో మనకి జింక్ ధాతువు కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇది జింక్ బయోఫోర్టిఫైడ్ రైస్ వెరైటీ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా ప్రధానంగా రైతుల పొలాల్లో సాగు చేసుకొని కనీసం వాళ్ళ అవసరాల కొరకైనా, మనం ఇంటి ఆహార అవసరాల కొరకైనా దీన్ని కొంతవరకు ప్రయోగాత్మకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచిదని మనం చెప్పొచ్చు అన్నమాట. ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు నుంచే కాకుండా మారుటేరు నుంచి కూడా ఇప్పుడు స్వల్పకాలిక రకాలు చూసినట్లయితే MTU 1290 ఇది కూడా మనకి 1000 పది రకాన్ని పోలి ఉంటుంది.

0: రకం కూడా 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఎడగారి కాలానికి కూడా బాగా అనుకూలమైన రకంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చిరుసంచుల దశలో ఉన్న MTU 14-26 రకం కూడా 130 రోజులు నుంచి 135 రోజుల వరకు కూడా ఖరీఫ్లో వేసుకున్నప్పుడు, అదే రబీలో వేసుకున్నప్పుడు 125 నుంచి 130 రోజుల్లో కూడా కోతకు వస్తుంది. అధిక దిగుబడి సామర్థ్యాన్నే కాకుండా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పైరు పడిపోకుండా ఉంటుంది. గింజ చూస్తే సన్న గింజ రకానికి చెందింది. రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మేము ఎప్పుడైతే రకాన్ని ఎంపిక చేసుకుంటున్నామో ఎడగారు కాలంలో అయితే ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలకు వెళ్ళడం చాలా మంచిది. రబీ కాలంలో వేసుకున్నప్పుడు స్వల్పకాలిక నుంచి మధ్యకాలిక రకాలు వేసుకుంటూ ఉన్నాము. పైపెచ్చు అగ్గి తెగులు తట్టుకున్న రకాలు మనం రబీ కాలంలో ఎంపిక చేసుకోవడం వల్ల వాటికి మనం పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. రెండోది, అందరికీ ఫైనల్గా వచ్చే విషయం ఏంటంటే, మార్కెట్లో మనం ఏవైతే మనం కొనుగోలు చేస్తారో ఆ రకాలు వేసుకుంటాం కాబట్టి మనం విత్తనాల్ని రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు అది మనకు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందా లేదా, మన దగ్గరున్న వేరువేరు తెగుళ్ళు కానీ పురుగులు కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా, తర్వాత మార్కెట్లో దాని యొక్క కొనుగోలు శక్తి ఎలా ఉందో, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం రకాలను ఎంపిక చేసుకోవడం అయితే చాలా అవసరం. నేను చెప్పిన ఈ రకాలన్నీ కూడా, వీటికి సంబంధించిన సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో సంవత్సరం పొడవునా వేయదగ్గ పంటల గురించి డాక్టర్ ఎన్జీరంగ వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: వేసవి కాలంలో చేపట్టాల్సిన ఇంటి మొక్కల సంరక్షణ. ఆధునిక జీవనంలో ఇంటిని అందంగా ఉంచుకునేందుకు ప్రజలు వారి ఇంటి ఆవరణంలో మొక్కల పెంపకం ఎక్కువగా చేపడుతూ ఉన్నారు. కుటుంబ అవసరాలకు సరిపడా తాజా కూరగాయలను సొంతంగా సాగు చేసుకునేందుకు కూడా అనేక మంది మిద్దెలు డాబాలపైన కూరగాయల మొక్కలను పెంచుతూ ఉన్నారు. నివాస ప్రాంతాలలో మొక్కల పెంపకానికి అవసరమైన స్థలం అందుబాటులో అంతంత మాత్రమే ఉంటుంది. కనుక ఎక్కువ మంది ఇంటి ఆవరణంలో మొక్కలను కుండీలు ఇతర కంటైనర్లలో పెంచుతూ ఉన్నారు. సహజంగా భూమి మీద మొక్కల పెంపకం కంటే కుండీలలో ఎక్కువ జాగ్రత్తలు పాటించి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. కుండీలు కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమిత మట్టి నుంచే మొక్కలు తమ అవసరమైన నీరు పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి కుండీలలో పెంచే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను రోజువారీ జాగ్రత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఇళ్లల్లో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కల విషయంలో పలు మెళకువలు పాటించాల్సి ఉంటుంది. వేసవి కాలంలో వాతావరణం పొడిగా వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కుండీలలో పెంచే మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఈ పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర పెంచే మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మెళకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి గాలి, వెలుతురు, తగిన సూర్యరశ్మి చాలా అవసరము. కానీ వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ వేడి పెరుగుతుంది. ఇంటి ఆవరణంలో పెంచే అలంకరణ మొక్కలు కూరగాయలకు అధిక వేడి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువ వేడిని తట్టుకునేందుకు మొక్కలు మట్టి నుంచి వేళ్ల ద్వారా అధికంగా నీటిని పీల్చుకొని ఆకుల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి వదులుతాయి. కుండీలు కంటైనర్లలో మట్టి పరిమితంగానే ఉంటుంది. కాబట్టి మొక్కలకు నీటి అందుబాటులో కూడా తక్కువగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలు నీటి ఎద్దడికి గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి మొక్కలను కాపాడుకునేందుకు గాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో మొక్కలపై నేరుగా ఎక్కువ ఎండపడే అవకాశమున్న ప్రదేశాల నుంచి కొంతవరకు నీడపడే ప్రదేశాలకు లేదా గోడల వైపుకో మార్చడం మంచిది. వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలను విడివిడిగా ఉంచకుండా ఎక్కువ కుండీలను గుంపులుగా ఒకచోట ఉంచడం మంచిది. దీనివల్ల మొక్కల మధ్య వాతావరణం చల్లగా ఉండి ఎండ తీవ్రతకు వడలిపోకుండా ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కుండీలు కంటైనర్లలోని మట్టిలో తేమ తొందరగా ఆవిరి

0: పోతుంది. కాబట్టి కుండీలలోని మట్టి పూర్తిగా తడిచేలా నీరు పోయాల్సి ఉంటుంది. పైపైనే నీరు గనక పోస్తే కుండీల్లో అడుగు భాగాన మట్టి తడవక ఆ ప్రాంతాలలో ఉన్న వేర్లు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంటుంది. తగినంత నీరు పోయకపోతే కుండీల్లోని మట్టిలో పగుళ్ళు నెర్రెలు ఏర్పడతాయి. వీటి ద్వారా కొన్ని రకాల పురుగులు చీమలు సన్నని రంధ్రాలు చేస్తాయి. వీటి వల్ల కుండీలకు నీరు పోసినప్పుడు ఈ రంధ్రాల ద్వారా నీరు నేరుగా కిందకు వెళ్లిపోయి కుండీలకు కింద గల రంధ్రం ద్వారా బయటకి వచ్చేస్తుంది. ఫలితంగా కుండీలలోని మట్టి పూర్తిగా తడవక మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. కుండీల్లోని మొక్కల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మట్టిని జాగ్రత్తగా కలిపి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్ల దగ్గర పెంచే మొక్కలకు ఉదయం లేదా ఎండ తీవ్రత బాగా తగ్గిన సాయంకాల సమయాల్లో మాత్రమే నీరు పెట్టాలి. ఉదయం పూట నీరు పెట్టడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సాయంకాలం కూడా మరోసారి నీరు పెట్టినా మంచిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కలకు ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో నీరు పెట్టకపోవడమే మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో మొక్కలకు నీరు పెడితే నీటి చుక్కలు ఆకులపై పడి ఆకులపై బొబ్బల వంటి మచ్చలు ఏర్పడి ఆకులు రాలిపోతాయి. ఇంటి మిద్దెపైన దాబాలపైన పెంచే పండ్లు కూరగాయల మొక్కల పై భాగాన షెడ్ నెట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ నెట్స్ 50 నుంచి 75% నీడనిచ్చేవి. ఆకుపచ్చ రంగులో లభ్యమవుతాయి. మిద్దెపైన 6 నుంచి 7 అడుగుల ఎత్తులో ఈ వలలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ ను ఇంటి ఆవరణంలో సూర్యకిరణాలు అధికంగా పడే వైపున ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రదేశాల్లోనే మొక్కలకు ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవచ్చు. షెడ్ నెట్లు నర్సరీలలో వ్యవసాయ పరికరాలు మందులు అమ్మే షాపుల్లో లభిస్తాయి. ఇంటి దగ్గర మొక్కలు పెంచే కుండీలు కంటైనర్లలో తేమ తొందరగా ఆవిరైపోకుండా పై భాగాన ఎండిన ఆకులు సేంద్రియ ఎరువు లేదా కంపోస్టును కప్పుగా మల్చింగ్ వేయడం మంచిది. దీనివల్ల సూర్యకిరణాల తీవ్రతను తగ్గించడమే కాకుండా కుండీల మట్టిలో గల తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. కుండీ పైభాగం చల్లగా ఉండడం వల్ల వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. వేసవిలో కుండీలు కంటైనర్లలో పెంచే మొక్కలు ఎండ వేడి వల్ల ఒత్తిడికి లోనై ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు అదనంగా పోషకాలను తీసుకుని వినియోగించుకునే స్థితిలో ఉండవు. కాబట్టి ఈ కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు ఎరువులు వేయడం వల్ల మొక్కలు మరింత ఒత్తిడికి గురవుతాయి. మరి ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన రసాయన ఎరువులు అస్సలు వాడకూడదు. కానీ వేసవి కాలంలో కుండీలలో పెంచే మొక్కలకు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందించవచ్చు. ఇందుకోసంగా పచ్చి పశువుల పేడ లేదా కంపోస్ట్ ఎరువు 5 నుంచి 10 కిలోలు, వేప లేదా కానుగ నూనె గింజల పిండి లేదా చెక్క 1 నుంచి 2 కిలోలు, సుమారు 10 లీటర్ల నీరు తీసుకుని డ్రమ్ము లేదా కంటైనర్లలో కలుపుకుని 2 నుంచి 3 రోజులు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి ద్రావణానికి 4 గింతలు నీరు కలిపి పలుచని ద్రావణంలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ద్రావణాన్ని ప్రతి కుండీకి 1 లీటర్ చొప్పున ఉదయం పూట అలాగే 15 రోజులకొకసారి పోయవచ్చు. దీనివల్ల మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మొక్కలు ఆరోగ్యంగా కూడా పెరుగుతాయి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటల కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సమయం 7:45 తర్వాతి కార్యక్రమం వెంటనే
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
3: అందరికీ నమస్కారం అండి.
2: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి, రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యమైన. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి, అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
3: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రామ్ కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్ లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
2: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
3: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
2: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
3: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
2: ఎంత వరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
3: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
2: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
3: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది, ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
2: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
3: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు, దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే, జూన్1 నుంచి మే 31 దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
2: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అనమాట.
3: అదే మనకి ప్రూఫ్. ఇంకా
2: ఎవరైనా చేరొచ్చండి?
3: ఎవరైనా చేరొచ్చండి. దీని పథకంలో అందరూ చేరొచ్చు. అతనికి వయసు ఒకటే దీని అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
2: సార్, ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
3: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్లి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉందండి, అవకాశం ఉంది.
2: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
3: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వతంగా వైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షికంగా వైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుంది.

0: వస్తుందండి.
1: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా, ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
0: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి, వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
1: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
0: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది, మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి, అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
1: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం కనుక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
0: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
1: ప్రయోజనం కలుగుతుంది,
0: పొందుతారు సార్.
1: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలోనండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
0: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంక్ శాఖకు వెళ్లి బ్యాంక్ శాఖ వారికి విషయం తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే సమర్పించిన మా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంక్ వారికి సమర్పిస్తే బ్యాంక్ వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
1: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
0: అర్హులేనండి. మనకి ప్రమాద బీమాతో ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
1: రవిశంకర్ గారు
0: సార్
1: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు అనేసి, ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారు బ్రతుకునంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
1: సార్, ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి ఏమన్నా ఉందా, ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
0: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
1: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
0: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకు ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగిన కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తికి 5000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరం కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 8,50,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్లీ మళ్లీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చా?
0: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు ఒకటి భర్తకు 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5,000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 8,50,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరొచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము, మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయం, మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరు

0: ఉద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు, వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయలు తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు మీరు ఎంతైనా డిపాజిట్ చేయ, తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇంకా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు,
1: ఉండదు.
0: ఖాతా తెరిచిన తేదీ నుంచి 18 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21 సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్ గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనం 150,000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్ళి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 250 రూపాయలతోటి. కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టి ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మీద వెళ్ళి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకంలో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకొని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: బావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
4: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మొదటి వాట్సాప్ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు. వీరు కోరుకుంటున్నారు గాయం చిత్రం నుంచి. చిత్ర ఆలపించగా స్త్రీ సంగీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. అఖండ చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ సంగీతం, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, ఎస్పీ చరణ్ మరియు ఎంఎల్ శృతి ఆలపించిన యుగల గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. కడప నుంచి వినయ్ మరియు కృష్ణ తులసి గారు కోరుకుంటున్నారు. పవర్ చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ సంగీతం, వరికుప్పల యాదగిరి సాహిత్యం, చక్రి బాబీ యాదగిరి మరియు చాక్స్ ఆలపించిన గీతం.
1: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
2: ఏందో
1: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
2: ఓకే ఓకే,
1: ప్యార్ సే పూరా అయినండి భయ్యా. సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగ.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, సారథ సుధీర్ మరియు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. చిత్రం నుంచి యువన్ శంకర్ రాజా సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, కార్తీక్ మరియు గాయత్రి ఆలపించిన యుగల గీతం.

హైలసు హైలసు హైలసు హైలస హైలసు హైలసు హైలసు హైలస 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లను ఒకసారి చూసేసి చివరిగా అందరి కోసం ఒక పాటనైతే వినేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేష. అలాగే వినకొండ నుంచి శ్రీధర్ గారు, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు విశాఖపట్నం నుంచి లక్ష్మి మరియు విశాల్ గారు మెసేజ్ చేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరేపల్లె నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగాభావాని మరియు కుటుంబ సభ్యులు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా మరియు కుటుంబ సభ్యులు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి మరియు రాజుగార్లు. జేనుపోతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి మరియు కుటుంబ సభ్యులు. అలాగే విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు.

ఊరు నుంచి ఇస్మాయిల్ జాకీర్ భాయి మరియు కుటుంబ సభ్యులు, అలాగే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భావన మరియు కుటుంబ సభ్యులు, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు కుటుంబ సభ్యులు, అలాగే ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం వనపర్తి జిల్లా నుంచి గోవర్ధన్రావు, ఇంద్రాభాయ్ మరియు భానుప్రకాష్ మరియు కుటుంబ సభ్యులు. వీరందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా మనసంతా నువ్వే చిత్ర నుంచి ఆర్పి పట్నాయక్ మరియు ఉష ఆలపించిన యుగల గీతాన్ని ప్రసారం చేస్తాను. మీరు ఆనందించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆయన తన పర్యటనలో రెండో విడతగా మెల్బోర్న్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆ దేశ గృహ నిర్మాణ నగరాల అభివృద్ది శాఖ మంత్రి క్లేయర్ ఓ నీల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 10, 11 తేదీల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశంలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. యోగ్యకర్తలోని 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన శివాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో మాట్లాడుతూ, భారత్ ఇండోనేషియాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన నాగరికత బంధానికి ప్రంబనన్ ఆలయమే సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆలయ పునరుద్దరణ పరిరక్షణ పనుల్లో భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఇండోనేషియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయ పరిరక్షణలో భారత్ భాగస్వామ్యం వహించడం ఇరు దేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत भी अपने आप में अपनत्व से जोड़ती है. 1200 साल में यहाँ के लोगों का जिस प्रकार से संवारा है और श्रद्धा भाव से किया है, इसलिए मैं इंडोनेशिया के नागरिकों का भी, सभी शासकों का भी मैं हृदय से अभिनंदन करता हूँ.
0: భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత్, మాల్దీవులు నిశ్చయించాయి. మాల్దీవుల ఆర్థిక అభివృద్ది వాణిజ్య శాఖ మంత్రి మొహమ్మద్ సయీద్తో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రానున్న రోజుల్లో కుదరబోయే ఈ చారిత్రక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీలోగా ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ సిఐటిఈఎస్ వ్యవస్థ ద్వారా ఈ వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. జాతీయ వార్తలు వింటున్నారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్

0: పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట కంట్రోల్ రూమ్లు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల నుంచి గట్టెక్కవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచిస్తూ,
1: 442,80,000 హెక్టర్ మే బోనీ హుయి థీ, లేకిన్ కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోనీ హుయి హై. ఇస్కా మత్లబ్ 91.95 లాఖ్ హెక్టర్ మే బువాయి అభి కమ్ హుయి హై, లేకిన్ ఉమ్మీద్ యే హై కి ఇస్ అచ్చీ వర్షా కే కారణ్ అబ్ బోనీ కా క్షేత్ర తేజీ సే బఢేగా. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోనీ పర్ ప్రభావ్ పడా హై.
0: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపచేసింది. పార్టీ ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద అక్రమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈడీ అధికారులు నిన్న కోల్కతాలోని 5 ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక బ్యాంకు ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల నిధులు ప్రైవేట్ విమానయాన సంస్థకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ క్రీడలు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా క్షీణించాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ 100 సూచి 1.5% పైగా నష్టపోగా చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ 100 సూచి 2.2% పైగా క్షీణించింది. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక శుభాకాంక్షలను క్రౌన్ ప్రిన్స్ కు జయశంకర్ అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాథ్ మై మునీష్ శర్మ. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी तीसरे भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलन में शामिल होने के लिए मेलबर्न पहुंचे. भारत और रूस ने बहुपक्षीय मंचों पर आतंकवाद रोधी सहयोग को मजबूत करने के लिए प्रतिबद्धता दोहराई. रक्षा अनुसंधान और विकास संगठन डीआरडीओ ने ओडिशा के चांदीपुर में लंबी दूरी के गाइडेड रॉकेट पिनाका का

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి భలే మాస్టారు నాటిక వింటారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత, చిరంజీవి బి బాలశ్రీవాణి. వినండి భలే మాస్టారు నాటిక.

0: అబ్బబ్బబ్బా, ఏంటండి ఇది? మీరు కాల్చే సిగరెట్ పొగ వంటింట్లోకి వచ్చేసి నన్ను చుట్టూ ముట్టేస్తోంది. నేను వంట చేసుకోవాలా అక్కర్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రొద్దుటే పేపర్ చూస్తూ కూడా సిగరెట్ కాల్చాలా మీరు? పోనీ, అలా బయట అరుగు మీద కూర్చుని కాల్చుకోకూడదు. అసలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఆ సిగరెట్ కాల్చడం మానేయకూడదా? మీరు మానేసి చూడండి, ఎంత బాగుంటారో మీరు.
1: ఇప్పుడు నా భాగ్యం తక్కువగానే అలా బయటికి వెళ్ళి కాలుస్తాలి.
0: అంతేగాని

0: చేశారన్నమాట.
1: ఇదిగో జానకి, నా చేతికి ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే నరుక్కుంటాను, గాని సిగరెట్ మానటం మాత్రం నా వల్ల కాదు కాదు కాదు. ఈ సిగరెట్ అయిపోయిందిలే, పారేస్తున్నాను. అదేమిటో గాని జానకి, సిగరెట్ కాలుస్తూ పేపర్ చదవకపోతే నాకు వార్తలు కూడా మైండ్కి ఎక్కవాయి. నీకు ఆ విషయం తెలుసా? టీ తాగ్గానే సిగరెట్ కాల్చకపోతే నాకు టీ తాగినట్లు కూడా ఉండదు చచ్చి. కాలకృత్యాలు కూడా సరిగా జరగవు సిగరెట్ తాగకపోతే. అదేమిటో, భోజనం చేసిన తర్వాత వెంటనే సిగరెట్ అంటించకపోతే తిన్న అన్నం కూడా అరిగి సావుదా?
0: అదంతా మీ వీక్నెస్ అండి. సరిగ్గా ఆలోచిస్తే క్రిందటి వేసవిలో మనం తిరుపతి వెళ్ళాం కదా, రెండు రోజులు కొండ మీదే ఉన్నాం. ఆ రెండు రోజులు మీరు ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు, గుర్తుందా?
1: అది దైవభక్తి, అక్కడ కాల్చకూడదు అనుకున్నాను, అది అంతే.
0: అదే మరి, గట్టిగా మనసులో అనుకుంటే మీరు మానేయగలరు సిగరెట్టు, అప్పుడు మువ్వులా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా. అవును, ప్రతిరోజు రెండు పెట్టెలు సిగరెట్లు కొని తెచ్చుకుంటున్నారు మీరు. ఆ రెండు ప్యాకెట్లలో ఎన్ని సిగరెట్లుంటాయి?
1: 20.
0: అంటే మీరు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారన్నమాట.
1: అబ్బా చూడు జానకి, 16 సంవత్సరాలైంది మన పెళ్ళై, ఒక ప్యాకెట్ లో 10 సిగరెట్లుంటాయన్న సంగతి కూడా తెలియదా?
0: ఏమో నాకేం తెలుసు, నేనెప్పుడు లెక్క పెట్టందే. రెండు ప్యాకెట్ల ఖరీదు
1: జస్ట్ 100గా.
0: 100 రూపాయలే? ఒక్క రోజుకు 100 రూపాయల సిగరెట్లా? అంటే నెలకు 3000 రూపాయల సిగరెట్ల ఖర్చా?
1: చాలవే, నాకంటే డబుల్ కాల్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. నేనింకా తక్కువే, లిమిట్ లో ఉన్నాను.
0: ఏమిటి, రోజుకి 20 సిగరెట్లు కాలుస్తూ లిమిట్ లో ఉన్నాననుకుంటున్నారా? బాగుందండి, మీరు వెంటనే ఆ సిగరెట్లు కాల్చటం మానేసి నెలకు ఆ 3000 నాకివ్వండి.
1: సిగరెట్లు మానకపోయినా నీకు నెలకు 3000 ఇచ్చేస్తాను, తీసుకో.
0: అలా వద్దు నాకు, మీరు సిగరెట్లు మానేస్తే మిగిలే డబ్బులే కావాలి నాకు.
1: ఏం చేస్తామండి ఆ డబ్బుతో?
0: పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్ చేసుకుంటాను. మన వీధిలోనే దగ్గరగా కూడా ఉంది పోస్టాఫీసు. 5 సంవత్సరాలకి బోల్డ్ ఎంత డబ్బు వస్తుంది, నేను మీ అమ్మాయి బంగారం కొనుక్కుంటాం.
1: ఆహా, మంచి ప్లానే వేసేవాయ్. కానీ సిగరెట్లు మానేస్తే నేను దున్నపోతున్నావాలిగా మరి.
0: దున్నపోతావటం ఏమిటండి, ఏమంటున్నారు మీరు? నాకేమీ అర్థం కావట్లేదు.
1: చెబుతాను విను. పొగతాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అని ఎక్కడో ఎవరో అన్నగా విన్నాను.
0: అంటే ఇప్పుడు ప్రపంచంలో పొగ త్రాగని వారందరూ దున్నపోతులే పుడతారా?
1: అదే కదా ఆ కొటేషన్ యొక్క అర్థం.
0: దానికి అర్థం నే చెప్తాను వినండి, అది ఒక కందపద్య పాదం, పై 3 పాదాలు నేను పూరిస్తాను.
1: కానీ మరి తొందరగా చెప్పు.
0: ఉండండి మరి, ఒక 1/2 గంట అయినా టైం ఇవ్వండి, చెబుతాను.
1: 1/2 గంట కాకపోతే 1/2 గంట తీసుకో, నీ కవిత్వం వినాలి. అందంగా కన్నం రాసిన వాడే కవి అని కదా ఆర్యోత్తి. ఒరే పుత్రరత్నం, శ్రీకాంత్ ఇలా రారా. అమ్మా పుత్రికా రత్నం, నువ్వు కూడా తల్లి, ఇలా వచ్చేసి ఇలా వచ్చేసేయండి.
2: ఏం నాన్నగారు?
1: బా ఇలా దగ్గరగా రారా. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఇదిగో ఇలా ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమేమి శాస్త్రాలు చదివావు నాయన, బాగా చదువుకుంటున్నావా, గురువులు నీకు ఏ శాస్త్రాలు బోధించారు అని అడిగాడట్రా. అలాగే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏరా ఇప్పుడు నీ చదువు ఎలా సాగుతోంది?
2: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
1: ఎక్కడ చదివేవరా ప్రహ్లాదు తండ్రితో ఇలా అన్నాడని?
2: మా సార్ చెప్పారు ఒకసారి, బోర్డు మీద కూడా రాశారు, తరగతిలో పిల్లలందరినీ రాసుకోమన్నారు. ఇటువంటి ఆనిముత్యాల లాంటి కొన్ని పద్యాలు పిల్లలకు కంఠస్థం వచ్చి ఉండాలని కూడా చెప్పారు. నేను కంఠస్థం చేశాను నాన్నగారు.
1: ఏది అయితే పూర్తిగా చెప్పగలవా ఈ పద్యం?
2: చెప్తాను నాన్నగారు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
1: శవాషరా, బ్రహ్మాండంగా అన్నావరా పుత్రరత్నం. మన ఈ ఆఫియర్లీ ఎగ్జామ్ జరిగాయి కదా, ఎలా ఉందిరా మీ ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్?
2: అన్ని సబ్జెక్టుల్లోనూ 90లు దాటే వచ్చాయి నాన్నగారు.
3: నాకు అన్నయ్య కంటే ఎక్కువే వచ్చాయి నాన్నగారు.
0: ఏమండోయ్, అందుకే ముదితల్ నిర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నారు.
1: నిజమేగా మరి
2: నాన్నగారు, మిమ్మల్ని రాక్షసుడైన హిరణ్యకశిపునితోనూ నన్ను ప్రహ్లాదునితోనూ పోల్చారేంటి?
0: ఒరే నేను చెప్తానురా దానికి సమాధానం, రాక్షసులు చెడ్డ పనులు చేస్తారు. మీ నాన్నగారు సిగరెట్టు కాల్చటం అనే చెడ్డ పనిలో రాక్షసులన్నమాట. నువ్వు బాగా చదువుకోవటంలో ప్రహ్లాదుడంతటి వాడివి, అందుకే ఆయన అలా పోల్చారు.
1: సరేలే, ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారా మాస్టరు?
2: అదేంటి నాన్నగారు, మీరేగా 1 వారం రోజుల క్రితం మా ఇద్దరు ప్రోగ్రెస్ కార్డుల మీద సైన్ చేశారు.
3: అవును నాన్నగారు, అప్పుడు మీరు కాల్చే సిగరెట్ ఆ టేబుల్ మీద పెట్టి మాకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూడకుండా గబగబా సైన్ చేసేసి కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు.
1: అబ్బబ్బబ్బబ్బా, అస్తమానం ఈ సిగరెట్ గోలవటం కొంపలు. వెళ్ళండి, వెళ్ళి బాగా చదువుకోండి పోండి. ఏమండోయ్ శ్రీమతి గారు, తమరు పద్యం చెబుతా అన్నారుగా.
0: ఇదిగో పూరించాను వినండి.
1: చెప్పు త్వరగా.
0: ప్రగతికి గొడ్డలి పెట్టగు.
1: ఓహో ఓహో, ఏం
0: ప్రగతికి గొడ్డలి పెట్టగు సిగరెట్ వ్యామోహం.

0: జిక్కియు నగుచున్.
1: సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్. బాగుంది బాగుంది.
0: జగతిని యొక్క కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును.
1: ప్రగతికి గొడ్డలి పెట్టగు సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్. జగతిని యొక్క కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్. ఆహాహా చూడు జానకి, నీకు మధుర కవయిత్రని తప్పకుండా బిరుది ఇవ్వాలా. ఇచ్చేసాను, తీసేసుకో.
0: నాకక్కర్లేదు. మీరు సిగరెట్ కాల్చటం మానేసినప్పుడే నేను ఆ బిరుదును అంగీకరిస్తాను.
2: నాన్నగారు, అమ్మ మీకు చెప్పిన పద్యం నేను ఇదిగో ఈ పేపర్ మీద రాశాను చూడండి.
1: ఆరుడిబ్బక, తల్లికి తగ్గ తనివిడు అన్నమాట.
3: నాన్నగారు, నేను కూడా రాశాను.
1: నువ్వు కూడా? ఆహా, నువ్వు తల్లికి తగ్గ తనయవేనన్నమాట. శభాష్, ఈరోజు మన సంభాషణ ఒక చిన్న కవి సమ్మేళనంలా సాగిపోయింది. ఏమంటావు శ్రీమతి గారు?
3: అవిగోనమ్మా,
0: ఆ టేబుల్ మీద పెట్టాను, తీసుకుని వెళ్ళండి.
3: అలాగేనమ్మా, రా అన్నయ్య.
1: జానకి, ఇలా రావోయ్.
0: ఏంటండి?
1: రేపు మన టైం టేబుల్ ఏమిటి?
0: మీరే చెప్పండి.
1: అబ్బా, రేపు మన పెళ్లి రోజు కదట.
0: అవును.
1: పిక్చర్కి వెళదామా? పోనీ ఆఫీస్కి ఏదైనా సెలవు పెట్టనా?
0: ఏమో మీ ఇష్టం, పెడితే పెట్టండి.
1: రేపు మన కార్యక్రమాలు ఏమిటో సాయంత్రం నువ్వు నాకు అన్ని చెప్పాలి.
0: రేపు లేవగానే మీకు ఒక లెంపకాయ ఇస్తాను ముందుగా, ఆ సిగరెట్ కాల్చడం మానేయమని.
1: అయ్యా బాబోయ్, దయచేసి అది మాత్రం అడక్కు. రేపు ఒక్కరోజు మాత్రం ఒక్క సిగరెట్ కూడా కాల్చాలని ప్రతిజ్ఞ చేయమంటే మాత్రం చేస్తా.
0: అలాగే ప్రతిరోజు మన పెళ్లి రోజే అనుకోవచ్చు కదండి.
1: అసలు నీకు విషయం తెలుసా?
0: మీరు చెప్పండి.
1: ఎప్పుడైనా నాకు సిగరెట్ అందుబాటులో లేకపోతే కనిపించే ప్రతి ఒక్కరి మీద నాకు పిచ్చ కోపం వస్తుందంటే నమ్ము.
0: వాళ్ళేం చేశారు?
1: వాళ్ళు ఏం చేయకపోయినా అదంతే.
0: అదంతా మీ భ్రమండి. పోనీ ఇంకోటి అడుగుతాను. కాదనకూడదు మరి.
1: చెప్పు.
0: అది నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక అనుకోండి.
1: నా డార్లింగ్ పెళ్లి రోజు కానుక అడిగితే కాదంటానా? ఏమిటో చెప్పు.
0: మీరిప్పుడు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారు కదా, మిమ్మల్ని పూర్తిగా సిగరెట్లు మానేయమని నేను అడగట్లేదండోయ్. ఇక నుండి అంటే మన పెళ్లి రోజైన రేపటి నుంచి అందులో సగం అంటే రోజుకి 10 సిగరెట్లే కాల్చాలి మీరు. అదే నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక. ప్లీజ్ ఏమండి, నా కోసం ఈ మాత్రం చేయలేరా మీరు? అంతకంటే ఎక్కువ కాలిస్తే నా మీద ఒట్టే మరి.
1: ఇదిగో ఈ ఒట్ల గిట్ల మీద నాకు నమ్మకం లేదంటే లేదు. అసలు ఆ మాట గట్టిదైతే ఒట్టెందుకు? నేను ఎవరికైనా మాట ఇచ్చానంటే 600 తప్పనంటే తప్పను. నీకు మాట ఇస్తున్నాను, రేపటి నుండి నేను రోజుకు 10 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను, సరేనా?
0: సరే.
1: అలాగే మరి నువ్వు అడకపోయినా ఆ కానుకతో పాటు నీకు బ్రహ్మాండమైన పట్టుచీర శాక్షం చేసేసాను.
0: పట్టుచీర వద్దండి, నాకు చీరలు బోల్డెన్నున్నాయి 2 బీరువాళ్ళు, వాటిలో మంచి చీర తీసి రేపు కట్టుకుంటాను.
1: మరి రేపు లేవగానే లెంపగా ఇస్తావా? మరేమైనా సినిమాలు షికార్లు ఒకాయిలో ఉంటాయంటావా?
0: చాలండి. అదిగో ఆఫీస్కి టైం అయింది, ఇదిగో మీ టిఫిన్ బాక్స్, వెళ్ళి రండి.
1: అలాగే, టాటా, గుడ్ బై.
2: నాన్నగారు, మేము తలుపులేసుకుని మా రీడింగ్ రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాం, అయినా మాకు మీరు కాల్ చే సిగరెట్ కంపు వచ్చేస్తోంది.
1: ఇదిగో బయటకు పోతున్నాను. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు ఏమన్నా. నాకు ఇంట్లో ఈ సిగరెట్ పోరు ఏమిట్రా తండ్రి? ఎలాగో ఏమిటో, ఇది కాల్చకుండా నేనుండలేను.

0: ఏమండి భోజనానికి వస్తారా?
1: ఆ వడ్డించు వస్తున్నాను.
0: మీరు కూడా రండి పిల్లలు. ఆ వస్తున్నాము అమ్మా.
2: వినండి, చక్కటి పాట వస్తుంది రేడియోలో. మరిద్దరు సంభాషణ లాగానే ఉంది ఆ పాట. సిగరెట్ గురించి ఆవిడ ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి.

0: చూసారా, రేడియోలో విజ్ఞాన వినోదాలతో పాటు సందేశాత్మకమైన పాటలు అవి ఎన్ని ప్రసారం అవుతుంటాయో. కేవలం వినటమే కాదు, మంచి నేర్చుకోవాలండోయ్.
1: నా జేబులో ఇప్పుడు ప్యాకెట్ రేడియో ఉంటుందిగా.
0: హా, అన్నీ వింటూనే ఉంటారు, అన్నీ తెలుసు మీకు. పిల్లలు, ఇక పోయి పడుకోండి, తెల్లవారుజాము లేపుతాను, చదువుకుందురు గాని.
2: అలాగేనమ్మా. నాన్నగారు.
1: ఏంటమ్మా?
2: నాన్నగారు.
1: ఏంటి తల్లి?
2: నేనంటే ఇష్టమేనా మీకు?
1: అరే అదేం ప్రశ్న అమ్మా, ఎప్పుడు లేంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అన్నయ్య బంగారు కొండలు,

0: మీరిద్దరు రెండు కళ్ళు నాకు.
1: అయితే నేను ఒకటి అడుగునా మిమ్మల్ని.
0: అడుగమ్మా. బట్టలు కావాలా? మీ పక్కమ్మాయి వేసుకున్న లాంటి గోల్డ్ చైన్ కావాలా? ఏదైనా సరే నిరభ్యంతరంగా అడుగు, ఇచ్చేస్తాను.
1: అవేమీ కాదు.
0: అయితే ఏం కావాలి మరి, అడుగు తొందరగా.
1: మీరు రోజుకి 20 సిగరెట్లు బదులు 10 సిగరెట్లు కాలుస్తున్నారని అమ్మ చెప్పింది. అమ్మ అడిగితే సగం తగ్గించారు, మరి నేను అడుగుతున్నాను. ఇక నుండి మీరు రోజుకు 5 సిగరెట్లే కాల్చాలి మరి.
0: అలాగా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు తెలుసు. మీ అమ్మాయి నేను ఇలా అడగమంది కదూ.
1: నిజంగా నేనే అడుగుతున్నాను.
0: 600 అయినా తగ్గించను. పిల్లలు పిల్లలుగా ఉండండి, మీ చదువు మీరు చదువుకోండి. ఇప్పటికే చస్తున్నాను, 11వ సిగరెట్ కాల్చడానికి లేదు ఏ రోజైనా. చిచ్చి, వెళ్ళి ఎక్కడి నుంచి, వెళ్ళి చదువుకో. ఏమాయ్ ఇలారా, పిల్లల చేత కూడా నాకు బుద్ధులు నేర్పిస్తున్నావు అన్నమాట. నీ లిమిట్స్ లో నువ్వుండు, నా లిమిట్స్ లో నేనుంటాను.
2: నిజంగా నేను అడగమని లేదండి దాన్ని. అసలు నాతో మిమ్మల్ని ఇలా అడుగుతానని కూడా నాకు చెప్పలేదు. అది నాతో అని ఉంటే నేను అలా అడగొద్దనే చెప్పేదాన్ని. అడగమ్మా, వెళ్ళి చదువుకో.
0: 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లే కాల్చాలంటే ఎంత విల్ పవర్ ఉండాలో తెలుసా? మొన్న అర్ధరాత్రి ఇంకో సిగరెట్ కాల్చాలని ఎంతగా అనిపించిందో తెలుసా? నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కాల్చకుండా ఉండిపోయాను అంతే.
2: చాలా సంతోషం అండి. ఇదిగో మీ క్యారేజ్, మీరు ఆఫీస్కి వెళ్ళండి. పెళ్ళి ఏడుస్తుంది, దాన్ని సముదాయించి స్కూల్కి పంపాలి నేను.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: ఇదిగో మీరు మొన్న వీక్లీ టెస్ట్ వ్రాసిన పేపర్ల కట్ట, దిద్ది మార్కులు వేశాను. వరుసగా విద్యార్థి పేరు, వచ్చిన మార్కులు చెప్పు, నేను రిజిస్టర్లో నమోదు చేసుకుంటాను. నువ్వు బాగా చెప్తావు, అందుకే నేను పిలిచాను.
4: అలాగే చెప్తాను సార్.
3: శ్రీకాంత్, నేను గమనిస్తున్నాను కొద్ది రోజుల నుండి, ఈ మధ్య నువ్వు పరధ్యానంగా ఉండి ఏదేదో ఆలోచిస్తున్నావు క్లాసులో.
4: అబ్బే అదేమీ లేదండి మాస్టారు.
3: చెప్పు అయి పర్వాలేదు, నేను గురువుగారినే కదా, నాకు చెప్పొచ్చు.
4: ఏం లేదండి, మా డాడీ ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారు. మా మమ్మీ అలవాటు మానేమని మా డాడీతో గొడవ పడుతూ ఉంటారండి. ఆ సంభాషణే నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది.
3: ఓ అదే, చూసావా ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లల మనసులపై ఎలా ముద్ర వేస్తాయో. సరేలే, ఆ మార్కులు చెప్పు వరుసగా.
4: అలాగే సార్.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: వారం రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ వచ్చేస్తుందిగా. క్రిందటి సంవత్సరం ఫంక్షన్లో విద్యార్థుల తరఫున నువ్వు కూడా సభలో బాగా మాట్లాడావు. ఈ సంవత్సరం కూడా నువ్వు చక్కగా మాట్లాడాలి. ఇదిగో ఈ కాగితం మీద నువ్వు మాట్లాడవలసిన ఒక అంశం నేను రాశాను, ఇది బాగా చదువుకో. నీ సొంత వాక్యాలు కూడా కొన్ని జోడించి ఉపన్యాసం ఇవ్వు, సరేనా? ఇదిగో ఒకసారి ఇలారా.
4: వస్తున్నా సార్.
3: నీకు రహస్యం చెప్తాను, ఎవరికీ చెప్పకే.
4: అలాగే మాస్టారు.
3: అది మన ప్లాన్. లెట్ అస్ ట్రై అవర్ బెస్ట్, ప్రయత్నించి చూద్దాం. అవును, మీ నాన్నగారు ఆఫీసు నుండి సాయంత్రం ఎన్ని గంటలకు తిరిగి వస్తూ ఉంటారు? సుమారుగా
4: సాయంత్రం 6-6:30 మధ్యలో వస్తూ ఉంటారండి.
3: స్కూటర్ మీద కదూ?
4: అవునండి.
3: సర్లే, నువ్వు క్లాస్కి వెళ్ళు, రాత్రి ఉపన్యాసం బాగా చదువుకో.
4: అలాగే సార్.
0: హలో అచ్యుతరామయ్య మాస్టారు. నమస్తే సార్.
3: హలో గురునాథం గారు, నమస్తే. ఆఫీస్ని చూస్తున్నారా?
0: అవునండి. మాస్టారు మీరు?
3: అలా మార్కెట్లో 4 కూరగాయలు కొనుక్కొని పెడదామని.
0: అవును, మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి మాస్టారు?
3: మీ పిల్లలకి ఏం రత్నాలండి, చక్కగా చదువుతున్నారు. ఇద్దరికి అన్ని సబ్జెక్టులను ఎప్పుడు అబౌ 90 మార్కులే, లెక్కల్లో 100-100. కానీ
0: అయిపోయారేం సార్, చెప్పండి మాస్టారు.
3: ఏమీ లేదండి, మీ అబ్బాయి శ్రీకాంత్.
0: చెప్పండి సార్, నిర్భయంతరంగా చెప్పండి. క్లాసులో అల్లరి చేస్తున్నాడా? పోనీ సరిగా చదవటం లేదా?
3: అబ్బే అదేం లేదండి, ముందే చెప్పానుగా రత్నం లాంటి వాడని.
0: మరి
3: ఏమి లేదు గురునాథం గారు, ఎలా అలవాటు పడ్డాడో గాని ఈ మధ్య మీ వాడు అప్పుడప్పుడు సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసిందండి. పక్క విద్యార్థులు చెప్పారు నాకు.
0: మా అబ్బాయి సిగరెట్ కాల్చడమా? కల్లో కూడా వాడు ఆ పని చేయడు. బహుశా పక్క విద్యార్థులు ఆగతాయిగా మీకుతో ఏమైనా చెప్పుంటారేమో.
3: మీరన్నట్టు నేను ఆ కోణంలో కూడా ఆలోచించానండి, కానీ నేనిప్పుడు నమ్మానంటే వాడు మాట్లాడుతుంటే వాడి నోట్లో నుంచి 1-2 సార్లు సిగరెట్ వాసన వచ్చింది నాకు. నీ నోట్లోంచి ఆ సిగరెట్ వాసన ఏంటి అని గట్టిగా అడిగాను, లేదండి అని ఏదో బొకాయించి చెప్పాడు. నేను గట్టిగా మందలించాను కూడా.
0: అలాగా అండి?
3: అవునండి, లేకపోతే నేను మీతో ఇలా చెప్పను కదా. మీరు ఏదోలా ఇప్పుడే వాడి చేత ఆ దురాలవాటు మాన్పించాలి. మొక్కే వంగనది మానే వంగదు కదా. సామధాన భేదాలు

0: ఉపయోగించండి. దండం మాత్రం వద్దండి రఘునాథం గారు, మీ అబ్బాయి చాలా మంచివాడు, చెబితే వింటాడు, ఆ నమ్మకం నాకుంది. ఈ కాలంలో పిల్లల్ని దండించడం మంచిది కాదండి. అబ్బాయిని కొట్టనని నాకు మాట ఇవ్వాలి మరి.
1: అలాగే మాస్టారు, వాడిని కొట్టనులేండి.
0: వస్తానండి, చీకటి పడుతుంది.
1: అలాగే సార్, ఉంటానండి.
2: ఇదేంటి, నా ఊర్లో తిరిగిపోతుంది, చాలా నీరసంగా ఉంది, ఇక్కడ ఎవరూ లేరులే, ఈ అరుగు మీద కాసేపు కూర్చుంటాను. నిన్న నా సిగరెట్ పెట్లో 2 సిగరెట్లు తక్కువయ్యాయేంటా అని అనుమానం అప్పుడే వచ్చింది నాకు. బహుశా నేనే తీసుకుని ఉంటాను అని అనుకున్నాను. ఇదన్నమాట అసలు సంగతి, ఈ విధవ సిగరెట్లు కాలుస్తాడా, చెబుతాను వీడి పని, వాతలు తీరేటట్లు కొడతాను ఈ విధవని, దండం దశగుణం భవ్యత్ అన్నారు. దీన్ని ఐఏఎస్ చేయించాలనుకున్నారు. వీడి సిగరెట్లు కాలుస్తా, పెరిగి పెద్దవాడే, ఇంకేమైనా దౌర్భ్యాసాలకు లోనే, సమాజంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో పనికిరాని వాడైపోతే నేను భరించగలనా? నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్లకుండా తగిన చాచ్ చేస్తాను వీడికి, ఇప్పుడే ఇప్పుడే. ఏమే, ఏడని పుత్రరత్నం, ఇలా రమ్మను వాణ్ణి.
3: ఏంటండి, ఏమిటంత కోపంగా ఉన్నారు?
1: అవన్నీ తర్వాత చెప్తాను, వాణ్ణి ఇలా తీసుకురా ముందు.
3: అడుగునండి, రీడింగ్ రూమ్ లో చదువుకుంటున్నాడు, ఇండిపెండెన్స్ డేకి ఉపన్యాసం ఇవ్వాలట, వాళ్ల సారు రాసిచ్చిన మ్యాటర్ చదువుకుంటున్నాడు.
1: ఆహా, వాడు ఏం చదువుతున్నాడో చూస్తానుండు.
4: గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, గురువర్యులకు

0: జాతిపిత గాంధీ గారి త్రికరణ శుద్ధి ఆదర్శ జీవనాన్ని గురించిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి ఒకనొక వ్యక్తి తన కుమారునితో గాంధీ గారి వద్దకు వచ్చి తన కుమారుడు అస్తమాను బెల్లం తింటున్నాడని, ఎంత చెప్పినా మానట్లేదని, మహాత్ములైన మీరు చెప్తే మానివేస్తాడనే నమ్మకంతో మీ వద్దకు తీసుకొని వచ్చానని చెప్పాడు. అందుకు మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తిని కొన్ని రోజుల తర్వాత రమ్మని పంపించి వేశాడట. ఆ విధంగా ఆ వ్యక్తిని కొన్నిసార్లు తిప్పించుకొని అప్పుడు చెప్పారట అబ్బాయితో, బెల్లం అస్తమాను తినడం తప్పు అని, మానివేయమని. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, మహాత్మా, నేను మొదటిసారి తమను కలిసినప్పుడే మా అబ్బాయికి బెల్లం తినడం మానివేయమని చెప్పవచ్చును కదా, నన్ను ఇన్నిసార్లు తిప్పడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పవలసిందిగా సవినయంగా అడిగాడంట మహాత్ముడు. అప్పుడు గాంధీ గారు నవ్వి, ఏమీ లేదు బాబు, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మీ అబ్బాయికి చెప్పాలంటే ముందుగా నేను అలవాటు మానుకోవాలి కదా. నేను మానేసాకే మీ అబ్బాయికి చెప్పడానికి నాకు అర్హత వచ్చింది, అందుకే ఆలస్యం చేశాను. ఏమీ అనుకోకు అన్నారట. అప్పటి నుండి ఆ అబ్బాయి మళ్ళీ బెల్లం తినలేదట. చూసారా, ఇట్టి ఆదర్శ సుగుణాలక్కని మన బాపు. శత్రువుల చేత కూడా స్తుతింపబడిన మహనీయుడు. కావున ప్రతి ఒక్కరూ మహాత్ముని మాటలను చేతలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శ జీవనులై మంచిని పెంపొందించుకుంటూ దేశ సేవలో తమ వంతు పాత్రను చక్కగా నిర్వహించాలని, విద్యార్థులమైన మనమందరము సద్గుణాలతో విద్యను అభ్యసించి ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్.
1: శ్రీకాంత్.
0: నాన్న.
1: ఇలా రారా.
0: ఏమిటి నాన్నగారు?
1: అక్కడ డ్రాయర్ సెరువులో రెండు సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇలా తీసుకురా.
0: రెండు ఒకేసారే ఎందుకు నాన్నగారు?
1: తీసుకురా చెప్తాను.
0: అలాగేనండి. ఇగో నాన్నగారు తెచ్చాను.
1: వాటిని వెంటనే పట్టుకెళ్లి డ్రైనేజ్ లో పడేసిరా.
0: డ్రైనేజ్ లోనా?
1: అవును, డ్రైనేజ్ లోనే. వెంటనే, ఆలస్యం చేయవద్దు. నువ్వు పడేసేవో లేదో నేను ఇక్కడ నుంచి చూస్తూనే ఉంటాను. వెళ్ళు, పడేసిరా.
2: అదేమిటండి డ్రైనేజ్ లో పడేయటం? దేనికి? కొట్టువాడికిస్తే 100 రూపాయలు ఇస్తాడు.
1: వద్దు, వాటి మీద నాకు కోపం విరక్తి కలిగింది. ఆ విధంగానే నా కోపం తీర్చుకోవాలి.
2: ఏమైందండి ఈ రోజు మీకు?
1: నీకు విషయం తెలుసా? మన పుత్రరత్నం సిగరెట్ కాల్చడం మొదలెట్టాట.
2: ఏమిటి?
1: వాళ్ళు మాస్టర్ చెప్పారు. నిజంగా తప్పు నాదే అనుకుంటున్నాను. నేను ఈ క్షణం నుండే సిగరెట్లకు స్వస్తి చెప్పి వీడికి కూడా చెబుతున్నాను, ఎప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు వీడు చదివిన మహాత్ముని ఆదర్శం నువ్వు కూడా విన్నావు కదా. ఏరా, నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయి. ఎక్కడికి పట్టుకెళ్ళి కాల్చేవరా వాటిని? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను.

0: ఉండండి నాన్నగారు, ఇప్పుడే వస్తాను. ఇవిగో నాన్నగారు, నేను తీసిన 2 సిగరెట్లు ఆ గూట్లో దాచానంతే, నేను నిజంగా కాల్చలేదు. అసలు ఆ వాసనే నాకు గిట్టదు. ఈ జరిగిందంతా మా మాస్టర్ వేసిన ప్లాను. అసలు జరిగిందేమిటంటే పూర్తిగా చెప్తాను, వినండి నాన్నగారు. ఇలా చేసి చూద్దామన్నారు మా మాస్టారు, అందుకే మీరు వచ్చే టైంకి నేను ఈ ఉపన్యాసం చదువుతున్నాను. నేను చెప్పేదంతా నిజమే నాన్నగారు, కావాలంటే మా మాస్టర్ని అడగండి.
1: సరే సరే, ముందు వెంటనే వాటిని డ్రైనేజ్లో పడేసిరా.
0: అలాగే నాన్నగారు.
2: ఏమండి, మీరు సిగరెట్లు తగ్గించే కొద్దీ మీ మొహంలో కొత్త కాంతి కనిపిస్తోందండి. ఇదివరకటి కంటే ఆకలి కూడా పెరిగింది మీకు తెలుసా? ఇప్పుడు ఈ సంఘటనతో పూర్తిగా మానేశారు, చాలా సంతోషం అండి. మీ పుత్రరత్నం నాకు కూడా చెప్పలేదండి. ఇప్పుడు మీతో చెప్పిన విషయం ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా వాళ్ళ మాస్టర్ చాలా తెలివైన వారు.
1: అవును, రేపు 1 గంట ముందే నాకు క్యారేజ్ ఇవ్వు, కొంచెం త్వరగా వెళ్ళాలి.
2: ఏ ఆఫీసులో పని ఏమైనా ఉందా?
1: కాదు, మన పుత్రరత్నం యొక్క మాస్టర్ ఇంటికెళ్ళి ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పి ఆఫీస్కి వెళ్తాను.
2: అలాగే తప్పకుండా.
1: నువ్వు మన పిల్లలు కూడా క్రమక్రమంగా నా చేత ఈ దురలవాటు మానిపించారు.
2: లేదండి, మీరు క్రమక్రమంగా మానలేదండి ఈ దురలవాటు. అలా క్రమక్రమంగా మానివేయటం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. మళ్ళా పెరిగిపోయే అవకాశం ఉంది. మీరు ఒకేసారి ఇప్పుడే ఈ క్షణం నుంచే ఈ దురలవాటికి స్వస్తి చెప్పారు. గాంధీగారి స్ఫూర్తితో, మన అబ్బాయి మీద ప్రేమతోనూ. అదిగో గోడ మీద చూడండి మహాత్ముని ఫోటో. నిష్కల్మషమైన ఆ మహాత్ముని బోసినవ్వు ఎంత బాగుందో.
1: అవును, అందుకే మహాత్ములను అమరజీవులు అంటారు. రండిరా, అందరం భోజనం చేద్దాం.
2: సంతోషం అండి, రండి, అందరికీ వడ్డిస్తాను, కలిసి తిందాం.
0: నాన్నగారు, ఆ 2 సిగరెట్ ప్యాకెట్లు డ్రైనేజ్ లో పడేసి వచ్చాను.
1: మంచి పని చేసావురా, మన ఇంట్లో ఇంకెప్పుడు సిగరెట్ వాసన రాకూడదు, రాదు. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ మాస్టర్ను ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తారా.
0: అమ్మో, నేను సిగరెట్లు ఎక్కడెక్కడ ఎన్ని కాల్చానో మీకు చెప్తారేమో మళ్ళీ.
1: నేను నిన్నే అన్నాను మాస్టర్తో, మా వాడు కల్లో కూడా సిగరెట్ కాల్చడు కాల్చుడు అని. మాస్టర్ నన్ను కొంచెం కంగారు పెట్టినా బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. భలే మాస్టర్ రా మీ మాస్టర్.
0: మా మాస్టర్ చాలా షార్ట్ నాన్న. ఎంత కష్టమైన లెక్క అయినా అరటి పండొల్చి చేతికిచ్చినట్టు బోర్డు మీద వివరిస్తూ చెప్తారు. ఆయన చెప్పిన లెక్కలు మళ్ళీ చూసుకోనక్కర్లేదు. జీవితంలో మర్చిపోం మళ్ళీ, అంత బాగా చెప్తారు. నేను కూడా లెక్కలు బాగా చేస్తానని, నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
2: రండి రండి, తండ్రి కొడుకులు తర్వాత ముచ్చట్లాడుకుందరు గాని, భోజనాలు వడ్డించాను.
1: ఇదిగో వచ్చేస్తున్నాం శ్రీమతి గారు, ఇకపై మీకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ నిమిత్తం 3,000 రూపాయలు శాంక్షన్. శాంక్షన్,
2: వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకిచ్చిన మధుర కవయిత్రి అనే బిరుదును సంతోషంగా నేను స్వీకరిస్తున్నా.
1: జానకి, ఇది ఒక పద్యం పాడు.
2: ఒకటేమిటి? రోజూ వినిపిస్తూ ఉంటానులేండి నేను రేడియోకు పంపవలసిన పద్యాలు. ముందు భోజనాలు కానివ్వండి, పదార్థాలు చల్లారిపోతాయి.
1: అలాగే.

0: ఇక నుండి మీరు మళ్ళీ సిగరెట్ కాల్చారు కదా?
1: నో నో, నేను కాల్చకపోవటమే కాదమ్మా, సిగరెట్ కాల్చే నా స్నేహితులకు కూడా ఆ అలవాటు మానేవని చెబుతున్నాను చెబుతున్నాను చెబుతున్నాను.
2: మంచి నాన్న.
3: పాట వస్తుంది రేడియోలో.

మీరింతవరకు భలే మాస్టారు నాటిక విన్నారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య శ్రీ పి నటరాజ్, జానకి డి బాల, శ్రీకాంత్ చిరంజీవి, జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత చిరంజీవి, బి బాలశ్రీవాణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనుష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. వినండి భైరవీ రాగలాపన తానం పల్లవి సాహిత్యం బ్రోవమ్మ శ్యామకృష్ణ పాలినివమ్మ ఆదితాళం ఖండనడ పల్లవి ఎత్తుగడ సమం నుండి పదగర్భం 8 అక్షరాలు వదిలి.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం.

ఆకాశవాణి పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్మబంధువు చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన మట్టిలో మాణిక్యం చిత్రించే పాట, గీత రచన ఆత్రేయ.